ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 15వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 49 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ బ్రహ్మరామ్ వాచకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ టి నాగరాజు.
1: భారతీయులందరి హృదయాలలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మహాత్ముడై వెలుగొందుతున్నారు. చిన్నతనం నుండి తల్లిదండ్రులంటే మహాగౌరవం. హరిశ్చంద్ర నాటకముతో ప్రభావితుడై అసత్యం ఆడరాదని నిర్ణయించుకొని ఆచరణలో పెట్టారు. వారి అనుభవాల సారాన్ని ప్రజలకు తెలిపారు. ఒక యోగిలా మౌనిలా వారిచ్చిన సందేశాలు మానవాళికే శిరోధార్యాలు. వారి మాటల్లో మానవునికి గౌరవం అతని హృదయాన్ని బట్టి లభిస్తుంది. జాతి ద్వేషం ఉండరాదు. మద్యం వంటి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. శీలం లేని జ్ఞానం, నీతి లేని వ్యాపారం వ్యర్థం. మానవత్వం లేని శాస్త్రం, త్యాగం లేని భక్తి చెడ్డగుణాలే అని అనేవారు బాపూజీ. శ్రమ అదృష్టానికి మూలం అంటారు బాపూజీ. పిరికితనం వీడాలి. పద్ధతి లేకుండా పనిచేయాలి అనుకోవడం తెప్ప లేకుండా ఏరు దాటమే. గాంధీజీ ప్రకారం భగవంతుడు మనిషి హృదయంలోనే ఉన్నాడు. భారతీయ సంస్కృతి భగవంతుని అంగీకరిస్తుంది. అది నీతిని బలపరుస్తుంది. భగవంతుని సంతోషపెట్టాలంటే మానవ సేవ చేయాలి. సత్యమే భగవంతుడుగా గ్రహించాలి. స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ భార్య భర్తకు బానిస కాదు, అతని సుఖదుఖాల్లో సమభాగిని, సహధర్మచారిణి. భర్తను కోల్పోయిన స్త్రీల నిర్బంధ వైవిధ్యం ఒక క్రూర శాసనం అని దాన్ని వ్యతిరేకించారు. కొందరు విద్యావంతులు అక్రమ పద్ధతుల్లో ధనం సంపాదిస్తూ ఉంటారు. వారికంటే కూలి చేసుకునే కార్మికుడే నీతిమంతుడు. మతం పేరిట కొందరు అంటరానితనాన్ని పాటిస్తూ ఉంటారు. అట్టి వారిని మృతజీవులుగా భావించవచ్చు. దొంగలు డబ్బున్న వారినే దోచుకుంటారు, కానీ అవినీతి పరులు దరిద్రులను కూడా దోచుకుంటారు. తప్పు చేసి సరిదిద్దుకోవడం మానవత్వం, అలా సంస్కరించుకోపోవడం మానవ పతనం. స్త్రీని గౌరవించాలి, జాగ్రత్తగా చూడాలి, లేకుంటే మానవజాతి నశిస్తుంది. అసత్యము మోసాలతో బ్రతికే వాడినే అంటదాని వాడిగా చూడాలి. సమాజములో హెచ్చు తగ్గులు మానవుడు ఏర్పరిచినవే కనుక వీటిని మానవుడే నిర్మూలించాలి. అహింస శాంతిని కలిగిస్తుంది. సత్యము కోసం ఆగ్రహించడమే సత్యాగ్రహం. సత్యాగ్రహి తన శత్రువులేడ కూడా ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. మురికివాడల ప్రజలను ఉద్ధరించాలి. అదే నిజమైన స్వరాజ్యం. నాగరికత అంటే అవసరాలను పెంచుకోవడం కాదు, వాటిని స్వచ్ఛందంగా పరిమితం చేసుకోవడమే నాగరికత అని గాంధీజీ ఉద్బోధించేవారు. మానవులు చేసే పనుల్లో హింస అసత్యం జంటగా ఉంటాయి. హింస అనేది మనల్ని సత్యం నుండి దూరం చేస్తుంది, ఆలోచన రహితులుగా చేస్తుంది. బ్రిటిషు ధనవంతుల్లోనూ మన ధనవంతుల్లోనూ తేడా లేదు. వారు ఉభయులు ప్రజాప్రతినిధులు కారు. ముఖ్యముగా గ్రామ స్వాతంత్రం సాధించాలి. గ్రామాలలో ఆర్థిక సాంఘిక నైతిక స్వాతంత్రం సాధించాలి. లేని ఎడల రాజకీయ స్వాతంత్రము నిరుపయోగమవుతుంది. ప్రతి ఒక్కరికి దేశాభిమానం ఉండాలి. స్వదేశాభిమానమే కాదు, పరదేశాలకు కూడా అపకారం చేయరాదు. రాజ్యాధికారాన్ని, మోక్షాన్ని, స్వర్గసుఖాలను కోరే కంటే దుఃఖముచే పరితపించే వారి బాధను నివారించే శక్తిని కోరుకోవడం ఉత్తమం. ఐహిక సుఖాలు నైతిక పతనానికి, నైతిక పతనం సర్వనాశనానికి దారితీస్తుంది. దారిద్ర్యము, నిరుద్యోగ సమస్య బిచ్చగాళ్ల సంఖ్యను పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అర్హత గల వృత్తిని ఆధారంగా చేసుకోవాలి. దూషణలను సహనంతో ఎదుర్కొని నేను నా కుటుంబం అనే ఆవరణ దాటి చెడు వినకు, చెడు చూడకు, మాట్లాడకు అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ వ్యక్తి కుటుంబం కోసం, కుటుంబం గ్రామం కోసం, గ్రామం జిల్లా కోసం, జిల్లా రాష్ట్రం కోసం, రాష్ట్రం దేశం కోసం, దేశం ప్రపంచం కోసం అనే భావనతో ఏ త్యాగానికైనా సిద్ధపడాలి అని గాంధీజీ తన అనుభవాలను ప్రజలకు పలు సందర్భాల్లో తెలియజేశారు.
0: వినదగు మాట వినిపించిన వారు శ్రీ టి నాగరాజు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఉసిరి సాగు వివరాలు తెలియజేస్తారు శ్రీ ఎం నాగేశ్వరరెడ్డి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఉసిరి పంట సాగు గురించి తెలుసుకుందాం. ఉసిరిని వర్షాధార పంటగా మెట్ట ప్రాంతాల్లో మరియు ఏ ఇతర పండ్ల తోటలకు యోగ్యం కాని భూముల్లో కూడా బాగా పండించుకోవచ్చు. ఉసిరిని మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారుగా ఉసిరి సాగు 800 హెక్టార్లకు పైగా ఉంది. ఇక వాతావరణం విషయానికొస్తే ఉసిరి ఉష్ణ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి ప్రాంతాల్లోనూ బాగా పెరిగి అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను సమానంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అత్యధిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేందుకు గాలిలో తేమ అవసరం. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. ఇక నేలల విషయానికొస్తే నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలల్లోనూ ఉసిరి పెంచుకోవచ్చు. ఆమ్ల క్షార లక్షణాలున్న భూముల్లో కూడా ఈ పంట పెంచుకోవచ్చు. సోడియం శాతం 30, ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఉసిరిని పండించుకోవచ్చు. ఉసిరిలో రకాల విషయానికొస్తే కాంచన్ NA4 రకం విషయానికొస్తే పసుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగి కాయలు మధ్యస్థంగా ఉండి 30 నుంచి 32 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. 5 సంవత్సరాల చెట్ల నుండి 35 నుంచి 38 కిలోల దిగుబడి వస్తుంది. ఊరగాయకు ఎక్కువ కాలం నిల్వ ఉంచగలిగిన రకం ఇది. ఇక కృష్ణ NA5 రకం, కాయలు మధ్యస్థంగా 35 గ్రాముల బరువు ఉంటున్నాయి. 5 సంవత్సరాల చెట్ల నుండి 30 నుంచి 35 కిలోల దిగుబడి వస్తుంది వర్షాధారంగా. అమృత్ రకం విషయానికొస్తే కాయలు మధ్యస్థంగా ఉండి నునుపైన చర్మంతో 6 చారలు కలిగి 35 నుంచి 37 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. జామ్, క్యాండీ మరియు పదార్థాల తయారీకి ఈ రకం అనుకూలం. 5 సంవత్సరాల నుండి 35 నుంచి 40 కిలోల దిగుబడినిస్తుంది. నీలం రకం విషయానికొస్తే NA7 రకం ఇది. కాయలు ఆకుపచ్చగా కలిగి తెలుపు వర్ణంతో మధ్యస్థం నుండి పెద్ద సైజులో ఉంటాయి. పండులోని కండ మెత్తగా పీచు లేకుండా ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి ఈ చెట్ల నుండి 50 కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. బలవత్ రకం విషయానికొస్తే NA10 రకం ఇది. కాయలు మధ్యస్థంగా ఉండి పెద్ద పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి చర్మం గరుకుగా లేదా ఆకుపచ్చ రంగులో పింక్ వర్ణం మిళితమై ఉంటుంది. 5 సంవత్సరాల నుండి 42 కిలోల దిగుబడి వస్తుంది. BSR 1 రకం విషయానికొస్తే ఈ రకం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంచే రూపొందించబడింది. ఇది అన్ని ప్రాంతాల్లోనూ పండించేందుకు అనుకూలం. కాయ సైజు చిన్నగా ఉండి 12 నుంచి 14 గ్రాములు పింక్ రంగులో ఉంటుంది. 5 సంవత్సరాల ప్రతి చెట్టు నుంచి 40 నుంచి 45 కిలోల ఉత్పత్తినిస్తూ 10 సంవత్సరాల వరకు దిగుబడి పెరుగుతూ 150 కిలోల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకానికి ఔషధ ఉత్పత్తి కంపెనీల్లో మంచి గిరాకీ ఉంటుంది. LX52 ఈ రకం విషయానికొస్తే కాయ బరువు 40 నుంచి 60 గ్రాముల బరువు ఉంటుంది. 10 సంవత్సరాల వయసు చెట్ల నుంచి 200 నుంచి 250 కిలోల దిగుబడి వస్తుంది. ఇక మొక్కల ఎంపిక విషయానికొస్తే శాకీయోత్పత్తి అంటే మొగ్గంట్లు లేదా వెడ్జంట్లలో పద్ధతుల్లో తయారు చేసిన అంటు మొక్కలను మాత్రమే నాటుకోవాల్సి ఉంటుంది. ఉసిరి విత్తనం ఏకపిండోత్పాదకం. దాని నుండి వచ్చిన చెట్లు తల్లి పోలిక కలిగి ఉండవు కాబట్టి విత్తన ప్రవర్తనం చేయరాదు. శాకీయోత్పత్తి ద్వారా ప్రవర్తనం చేసిన మొగ్గంట్లు త్వరగా కాపుకొస్తాయి. నాణ్యమైన ఒకే మాదిరి పంట నుండి మంచి ధర పొందవచ్చు. ఇక నాటే విషయానికొస్తే భూమిని మెత్తగా దున్ని చదును చేసుకోవాలి. మే జూన్ మాసాల్లో 1x1x1 మీటర్ల లోతైన గుంతలు త్రవ్వాలి. వర్షాధారంగా సాగు చేస్తే ఎకరాకు 40 మొక్కలు చొప్పున 8x8 మీటర్ల దూరంలో, నీటి వసతి కింద అయితే ఎకరాకు 110 మొక్కలు చొప్పున 6x6 మీటర్ల దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది. మెత్తని పైమట్టితో పాటు 15 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతలు నింపి జులై సెప్టెంబర్లో మొక్కలు నాటుకోవాలి. నాటేటప్పుడు అంటభాగం భూమికి 10 నుంచి 20 సెంటీమీటర్లు పైనుండేట్లు నాటుకోవాలి. ఒక గుంతకు 30 గ్రాముల టైకోడర్మీ విరడి పౌడర్ను పశువుల ఎరువు ప్లస్ వేపచెక్కతో వేసుకుంటే మంచిది. వేరు మూలం మీద పెరిగే కుమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. నాటిన మొక్కలకు వెదరు కట్టెలతో ఊతం ఇవ్వాలి. చౌడు భూముల్లో సాగు చేసేటప్పుడు 1 నుంచి 3 కిలోల జిప్సంను కలిపి గుంతలను పూడ్చుకోవాలి. ఇక ప్రధానంగా ఉసిరిలో కొమ్మ కత్తిరింపుల విషయానికొస్తే, ఉసిరి కొమ్మలు ఎక్కువ కాయలను కలిగి పెలుసుగా ఉండటం వల్ల తరచుగా విరిగిపోతుంటాయి. అందుచేత కొమ్మ కత్తిరింపులనేది ఈ పంటలో తప్పనిసరి. నాటిన తర్వాత పక్కన కొమ్మలను తీసివేస్తూ 1 మీటర్ వరకు నిటారుగా పెరగనిచ్చి తలకొన భాగాన్ని కత్తిరించాలి. అక్కడ నుండి సుమారు 4 నుండి 6 పక్క కొమ్మలు చెట్టు మొదలకు 4 వైపులా సమదూరంలో పెరిగేటట్లు చూసుకోవాలి. ఎక్కువగా ఉండే అవసరం లేని కొమ్మలను తీసివేయాల్సి ఉంటుంది. కొమ్మలను కాపు కాసిన తర్వాత ఎక్కువ ఎత్తుకు పెరగకుండా నవంబర్ డిసెంబర్ నెలల్లో కత్తి

0: విస్తరించుకోవాలి. ఇక ఉసిరిలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, ఉసిరి మొండజాతి చెట్టు, నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది. కానీ నీటి యాజమాన్యాన్ని పాటిస్తే మొక్కలలో పెరుగుదల బాగుండి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. మొదటి 3 సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి సరైన మోతాదులో నీరిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. అంటు మొక్కలు నాటిన తర్వాత 1 నెల వరకు రోజు విడిచి రోజు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3 నుంచి 4 రోజులు, ఆ తర్వాత 3-4 నెలలకు వరకు 3-4 రోజులకు ఒకసారి నీరు పారించాలి. ఎండాకాలంలో మాత్రం 4 నుంచి 5 రోజులకు ఒకసారి ఇవ్వాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లకు నవంబర్ డిసెంబర్ మాసాల్లో బెడ్ పరిస్థితులు కల్పించడం మంచిది. లేకపోయిన ఎడల పూత సరిగా రాదు. డ్రిప్ పద్ధతి ద్వారా నీరిస్తే 30-40% నీటిని ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ పద్ధతుల్లో చెట్లు త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇవ్వగలవు. వర్షాధారంగా సాగు చేసేటప్పుడు చెట్లను నాటిన తర్వాత ప్రతి చెట్టుకు 1 కుండను అమర్చి కుండ కింద భాగాన సన్నని రంధ్రం చేసి ఆ రంధ్రంలో గుడ్డవత్తిని అమర్చి కుండ నిండా నీరు పోసి నీరు ఆవిరి కాకుండా పైమూత పెట్టాలి. ఇట్లా చేయడం వల్ల తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను బ్రతికించుకోవచ్చు. వర్షాధార పండ్ల తోటలకు పాదుల్లో వేరుశనగ పొట్ట లేదా వరి పొట్టు లేదా ఏ విధమైన ఆకుపొట్టుతోనైనా 8 సెంటీమీటర్ల మందం మల్చింగ్ చేసుకుంటే చాలా మంచిది. వరుసల మధ్య 5% వాలను కల్పించి చెట్లకు వర్షపు నీటిని మళ్లించాలి. ఇక ఈ ఉసిరిలో ఎరువుల విషయానికి వస్తే, మొక్క వయసును బట్టి ఎరువులు వేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం చెట్లకు 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 100 గ్రాములు పొటాషినిచ్చే ఎరువులతో పాటు 10 కిలోల పశువుల ఎరువులను వేసుకుంటే మంచిది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరాన్ని, 100 గ్రాముల పొటాషినిచ్చే ఎరువుల్ని, 5 కిలోల పశువుల ఎరువును పెంచుకుంటూ 10 సంవత్సరాల్లో చెట్టుకి 1 కిలో నత్రజని, 1/2 కిలో భాస్వరం, 1 కిలో పొటాషినిచ్చే ఎరువులతో పాటు 60 కిలోల పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. బాగా పెరిగిన 3 సంవత్సరాల చెట్ల నుండి పంటను తీసుకోవచ్చు. కాపు వచ్చిన చెట్లకు వయసును బట్టి ఎరువుల మోతాదును 2 సమభాగాలుగా చేసి, మొదటి భాగాన్ని కొత్త చిగుర్లు వచ్చేటప్పుడు అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో, 2వ భాగాన్ని పశువుల ఎరువులతో వర్షాకాలంలో జూలై నెలలో వేసి మట్టి కప్పుకుంటే మంచిది. చెట్లలో బోరాన్ లోపం నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల బోరాన్ కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉసిరిలో ప్రధానంగా 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అంతర పంటగా వేరుశనగ, పెసర, అలసంద, ఉలవ లాంటి పంటలతో పాటు సుగంధ తైలాన్నిచ్చే నిమ్మగడ్డి, శశాని బేది, అశ్వగంధ, నేలవేము, నేల ఉసిరి మొదలగు ఔషధ పంటలను కూడా అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఉసిరి సాగు వివరాలు తెలియజేశారు శ్రీ ఎం నాగేశ్వరరెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:40 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లాలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీ గా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కాని ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
0: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట్ర వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే 14 ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులిచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలితగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 7:15 హేమావతి ప్రపాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం గాంధీ ఫిలాసఫీ గురించి శ్రీ బి మారుతి రామారావు గారి ప్రసంగం వింటారు. అనంతరం నాతియా కలం, తరువాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో జీర్ణకోశ సమస్యలు, కడుపులో మంట, అల్సర్లు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసారావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 శభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి వాక్ చిత్రం నిర్వహణ

శ్రీ ఎం హరి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణితో కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

ఈ సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం మొదటి భాగం వింటారు. 6 గంటలకు లలిత గీతం, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఆ తర్వాత వెంటనే ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం నారాయణ స్వామి గారి జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ, 8:15 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు, 8:45 బామ్మగారు బొమ్మలు పెట్టే నాటక రచన జంధ్యాల, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం శశిధర్ గారి నాదస్వరం వింటారు. 10:00 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఈరోజు రాత్రి 10:00. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తలు వివరంగా. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

0: పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: సర్కార్ నే యోజన ఐసీ బనాయి హై జిస్మే

కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్ కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్బంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్ట వ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్బంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్బంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలిచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయ్ఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వశాఖ తెలియజేసింది. 2018 ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి,
అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది.

0: వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమాపేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం గాంధీ ఫిలాసఫీ గురించి శ్రీ బి మారుతీరామారావు గారి ప్రసంగం వింటారు. అనంతరం నాట్యా కళం, తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో జీర్ణకోశ సమస్యలు, కడుపులో మంట, అల్సర్లు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. ఇప్పుడు వినండి సమాచార వేదిక. జిల్లాలో అనావృష్టి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఖరీఫ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మొత్తం 28 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గురువారం ప్రకటించింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం డిహిరేహల్, కనేకల్లు, బొమ్మనహల్, విడపనకల్లు

గుంతకల్లు, వజ్రకర్రూర్, వెలుగుప్ప, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, కూడేరు, గార్లదిన్నె, పుట్లూరు, రాప్తాడు, సెట్టూరు, కుందుర్పి, కంబదూరు, గుత్తి, యాడికి, తాడిపత్రి, పామిడి, ఉరవకొండ, కళ్యాణ్ దుర్గం, సింగనమల, నార్పల, బుకరాయ సముద్రం, అనంతపురం రూరల్ మండలాలు తీవ్ర కరువు ప్రాంతాలుగా ఉండగా, గుమ్మఘట్టు మండలాన్ని మధ్యస్థ కరువు ప్రాంతంగా పేర్కొన్నారు. 53.4% లోటు జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 424.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 197.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 53.4% లోటు ఏర్పడింది. దీనికి తోడు ఎల్నినో ప్రభావంతో సుదీర్ఘకాలం పొడి వాతావరణం కొనసాగడం, భూగర్భ జలాలు పడిపోవడంతో పంటలు నిలువున ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరువు మండలాల జాబితాను జిల్లా గెజెట్లో ప్రచురించాలని కలెక్టర్ ఆదేశించింది. దీంతో కరువు బారిన పడిన రైతులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, పాత రుణాల రీషెడ్యూలింగ్కు మార్గం సుగమమైంది. తాగునీటి సరఫరా, ఉపాధి పనులు, పశుగ్రాసం పంపిణీ వంటి సహాయక చర్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలనకు 10 అక్టోబర్ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ తెలిపారు. 9 అక్టోబర్ నిర్ణయించిన షెడ్యూల్ తుది ఓటర్ల జాబితా 16న ప్రచురిస్తారన్నారు. నోటీసులు అందుకొని హాజరుకాని వారి నివాసానికి బీఎల్ఓలే వెళ్లి విచారణ చేస్తారన్నారు. జిల్లాలో విచారణ దశలో భాగంగా ఇప్పటి వరకు అనర్హులుగా 23,439 మంది ఉన్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేసి అర్హులైన వారిని జాబితాలో చేరుస్తామన్నారు. అనంతనగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 11 పురపాలికల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మరో కీలక ఘట్టం గురువారం సాయంత్రం ముగిసింది. రిజర్వేషన్ల ఖరారులో కీలకమైన కులాల గుర్తింపు జాబితాలు సీల్డ్ కవర్లలో భద్రపరిచారు. మేయర్, చైర్మన్, కార్పొరేటర్ల పదవులకు పోటీ చేయడానికి ఆయా డివిజన్ల రిజర్వేషన్లే కీలకం. వీటి ఆధారంగానే మేయర్, 11 మంది చైర్మన్లు, 480 వార్డుల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. గత నెలలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల కులాల గుర్తింపు చేపట్టారు. కులాల డివిజన్ల వారీగా మార్పు చేసిన జాబితాలను అందుబాటులో ఉంచారు. 29-30 తేదీల్లో అభ్యంతరాలను క్షేత్రస్థాయికి వెళ్లి మళ్లీ పరిశీలించారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లోని ఆయా డివిజన్ల వార్డుల్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్లు ఉన్నారో ప్రత్యేక నమూనాలు పొందుపరిచారు. ఆపై కమిషనర్లు సంతకాలు చేసి ఆన్లైన్ మెయిల్ ద్వారా కాకుండా ప్రత్యేక సీల్డ్ కవర్లలోనే భద్రపరిచారు. పురపాలక ఆర్డీ కార్యాలయంలో కవర్లు అందజేయగా పురపాలక శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నేరుగా వెళ్లి అందజేయాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ ఆశావాహుల్లో నెలకొంది.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో పిహెచ్డి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ దాశరథి రవీంద్ర తెలిపారు. యూజీసీ నెట్, యూజీసీ సిఎస్ఐఆర్ నెట్ గేట్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఈ నెల 11లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.sku-university.ac.in వెబ్సైట్లో సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. తపాలా కార్యాలయాల్లో అందించే సేవలకు సంబంధించి మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? మీరు చేయాల్సిందల్లా పోస్ట్ ద్వారా లేదా చేతిలో లేదా ఈమెయిల్ ఐడి

ఈ ద్వారా ఈ నెల 9 లోపు అంతకు ముందుగా చేరేలా ఇలా పోస్ట్ కవర్ పై డాక్ అదాలత్ అని రాసి కె అమర్నాథ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ అనంతపురము డివిజన్ చిరునామాకు పంపించాలని తపాలా శాఖ అనంతపురం డివిజన్ ఎస్పీ కె అమర్నాథ్ ప్రజలను కోరారు. ఫిర్యాదుదారు నేరుగా ఫిర్యాదుల పరిష్కారం కోసం 16న ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్కు హాజరు కావచ్చన్నారు. ఇంతవరకు మీరు పత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట.

0: నాతియ కలం విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి

0: ప్రియోభిలాషి సై బాల్
1: ముఖాన మొటిమల
2: సై బాల్
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్
1: నడుగుల తామరా
2: సై బాల్
1: బురద పుల్ల
2: సై బాల్
0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇప్పుడు వినండి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో. జీర్ణకోశ సమస్యలు, కడుపులో మంట, అల్సర్ల గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం హరి.
4: నమస్కారం అండి డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారు.
5: నమస్కారం అండి.
4: మీరు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో సీనియర్ వైద్య అధికారిగా ఉంటున్నారు కదండి.
5: అవును సార్.
4: ఈరోజు మా శ్రోతలకు జీర్ణకోశ సమస్యల గురించి, ప్రత్యేకించి అసిడిటీ, కడుపులో మంట, అలానే మరి కడుపులో అల్సర్స్, ఈ సమస్యలను చాలామంది ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్నారండి. ఈ జీర్ణకోశకు సంబంధించిన సమస్యల గురించి ఆయుర్వేద వైద్యం ఎలా చూస్తుంది, మరి ఎలాంటి చికిత్సను అందజేస్తుంది, ఆ విషయాల గురించి, దానికంటే ముందు ఇందులో పథ్యాల గురించి కూడా తెలియజేయండి.
5: ముందుగా
4: ముందుగా అంటే ఈ జీర్ణకోశ సమస్య వెళ్ళటానికి ముందుగా ఆహారం మనం తీసుకుంటూనే జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని అంటారు.
5: తప్పనిసరిగా చెబుతానండి. అసలు మనకు ప్రాథమికంగా ఏ వ్యాధి రావాలన్నా కూడా ప్రతి వ్యాధికి కారణభూతాలు మన ఆహారం, విహారం, అంటే మనం తీసుకునే ఆహారము, తీసుకునే ఆహార పద్ధతులు మరియు విహారం అంటే మన అలవాట్లు, వీటి మీదే ప్రతి వ్యాధి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే నిత్య జీవితంలో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వివిధ వ్యాధులు వస్తాయి, అలాగే మనం చేసే కార్యక్రమాలను బట్టి కూడా ఈ అనేక వ్యాధులు మన శరీరానికి వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు మీరు జీర్ణకోశ వ్యాధులు అని అంటున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా బర్నింగ్ ప్రాబ్లం అండి ఇది. ఆ బర్నింగ్ అనేదే బర్నింగ్ అన్నమాట, కడుపులో మంట. చాలామంది సార్ మంటగా ఉంది సార్, నేను జనరల్గా ఎవరి మీద అయ్యా అంటుంటాను, మీ మీద, నా మీద, ఎవరి మీద అంటుంటాను. కాదు సార్, అసూయగా. కానీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా నిత్య జీవితంలో 90% మంది ఈ అసిడిటీతో బాధపడుతూ ఉన్నారండి. దీనికి కారణం ఏంటంటే ఆహార పచనం సరిగా కాకుండానే ఆహారం తీసుకోవటము, తర్వాత ఆహారం తీసుకునే సమయ సందర్భాలు పాటించకపోవటం, మనం ఏమి తింటున్నాము అనే జ్ఞానం కూడా, అంటే ఏ టీవీ చూస్తున్నాం, ఫోన్లో మాట్లాడుతున్నాం, మనం ఏమి తింటున్నాము అనే ఆలోచన కూడా లేకుండా, భావన కూడా లేకుండా తింటూ ఉంటారన్నమాట. అంటే ఎంత తింటున్నాము అనేది, ఏమి తింటున్నాము అనేది కూడా వాళ్ళు గమనించకుండా తింటూ ఉండటం వల్ల, అదేవిధంగా చిన్నపిల్లలకండి తల్లులు టీవీ చూపిస్తూ పెడుతూ ఉంటారు. చాలామంది పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు, అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది, ఎంత పెడుతున్నాము, అబ్బాయి ఎంత తిన్నాడు, పాప ఎంత తిన్నది అనేది కూడా గమనించకుండా పెట్టడం వల్ల చాలా అనర్థాలు సంభవిస్తున్నాయండి. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి విషయము. ఈ ముఖ్యంగా నేను చెప్పే విషయాలు చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకొని ఆహారాన్ని గమనించి తీసుకోవటం వల్ల మనం దీన్ని మొదట్లోనే నిర్మూలించుకోవచ్చండి. అంటే అసలు స్ట్రెస్ లేకోకుండా ఆహారం, అంటే సమయ సందర్భాలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఆహార పచన క్రమాన్ని అనుసరించి మనం ఆహారం తీసుకోవాల్సి ఉంటుందండి.
4: సరే అండి. అంటే మనం అంటే ఆహారం జీర్ణమయ్యే విధానం గురించి చెప్తూ, మరి జీర్ణం అనేది అంటే ఆహారం నోటి నుంచే ప్రారంభం అవుతుంది అంటారు కదండి, అంటే
5: లాలాజలం
4: నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్తారు కదా. అలా అంటే ఉదరంలోకి ప్రవేశించినటువంటి ఆహారం మీదకి ఎలాంటి స్రవాలు పనిచేస్తూ ఉంటాయి?
5: నిత్యం జీర్ణరసాలు గమనించండి. మనము బాడీ ఎలా ట్యూన్ అయ్యి ఉంటుంది అని అంటే, మనం సాధారణంగా రోజు ఒకే టయానికి 1 గంటకు తింటూ ఉంటే 12:55 అంత అలారం వస్తుంది అనమాట, మీకు ఆకలి అవుతోంది, అన్నం తీసుకోండి అని చెప్పేసి మన మెదడు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఈ సంకేతాలు అందం అన్నమాట, అది మనం బాగా గమనించుకోవాల్సి ఉంటుందండి.
4: అంటే దేహం కూడా ఒక బయలాజికల్ కండిషనింగ్ అని అంటారు.
5: అవునండి, అవును.
4: అంటే మనం ఏం అలవాటు చేస్తే ఆ సమయానికి ఆ అంటే దేహంలో అలాంటి సూచనలు రావటం జరుగుతుంది.
5: అవునండి. అవును.
4: సరే అండి. ఇప్పుడు అంటే ఇలా మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో ఏ ఏ స్రవాలు ప్రధానంగా పనిచేస్తాయనంటారు?
5: జీర్ణరసాలు అండి, ముఖ్యంగా లివర్కు సంబంధించిన పైత్యరసాలు ఇవన్నీ కూడా జీర్ణరసాలు వృద్ధి అయిపోయి, అసలు అన్నిటికంటే ముఖ్యం మనస్సు ప్రధానమండి. మనస్సు ఎక్కడో ఉండి మనము ఆహారం తీసుకుంటే సరిగా పచనం కాదు. ముఖ్యంగా గమనించండి, మన ఇంట్లో మనము అమ్మ మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ పెడుతూ ఉంది అని చెప్పేసి మనకు ముందుగానే తెలిస్తే మనం ఇంటికి వెళ్ళేటప్పటికి దారిలో నుంచే నోట్లో నీళ్లు ఊరుతుంటాయండి. అది అంటే మెంటల్గా మనము మన దేహం ప్రిపేర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ పెట్టకుండా వేరే ఏదైనా ఫుడ్ పెడితే మనకు కోపం నసాలానికి అంటుతుంది. దానికి కారణం ఏంటంటే దాని మీద వ్యతిరేకత, అంటే మనం తీసుకోబోయే ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇష్టత అన్నమాట. అలాంటప్పుడు అంటే ఏమిటి, ఇక్కడ మనస్సు ఎంత ప్రధానంగా ఉంటుంది అనేది గమనించండి. అందువల్లనే మనం మనస్సు పెట్టి చాలా పెద్దవాళ్ళు చాలా చక్కగా ఇంతకాలం క్రితమే చెప్పారు, మనం మాట్లాడకుండా తినండి, ఆహారాన్ని మాట్లాడకుండా తినండి అనడానికి కారణం అదే. మన మనస్సు పెట్టి ఆహారం మీద నిష్టముతో మనం ఆహారాన్ని తీసుకుంటే నోటులో పెట్టుకున్న ప్రతి క్షణం నుంచి ఆహార పచనం స్టార్ట్ అవుతుందండి. జీర్ణరసాలన్నీ కూడా చక్కగా అది కూడా బాసింపట్టేసుకో, అంటే మనం రాయలసీమ భాషలో చెప్పాలంటే చక్కబళ్ళేసుకొని కూర్చొని ఆహారం తీసుకుంటే మన కాళ్ళు ఉదరకోశానికి టచ్ అవుతాయి, అంటే ఆ స్పర్శతోటి కూడా మనకు జీర్ణరసాలు ఉత్పత్తి అవటం అనేది ఎక్కువ జరుగుతుందండి. అందువల్లనే కింద కూర్చొని భోంచేయాలి అనే చెప్పడానికి కారణం అదే అన్నమాట.
4: ఆసనం కూడా ఒక ప్రధానమైన.
5: అవునండి, మనం వాస్తవంగా టేబుల్ మీద కూర్చొని తినటం అనేది వాస్తవంగా అశాస్త్రీయం. ఇది కూడా ప్రధానంగా ఉంటుంది అన్నమాట. అంటే పూర్వీకులు ప్రతి చిన్న విషయాన్ని ఒక ఆలోచన పరంగా చెప్పారు. దాన్ని మనం ఈ రోజుల్లో దేన్ని, అసలు పెళ్లిళ్ళలో అయితే బఫేలు, అసలు ఇంతకుముందు పెళ్లిళ్ళలో కూడా కింద పట్టలు వేసి కింద కూర్చొని పెట్టేవాళ్ళు, బంతులు అనేవాళ్ళు. ఇప్పుడు బంతి అనే మాటే లేదు. గమనించండి మరి ఇది.
4: సరేండి, ఇలా తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమయ్యేటప్పుడు మీరు చెప్పారు కొన్ని స్రవాలు ఉంటాయని, అంటే ఓ ఖచ్చితమైనటువంటి సమయానికి మనం అలవాటు చేసినప్పుడు ఆ సమయానికి మనం ఆహారం తీసుకున్నట్టయితే ఈ జీర్ణ స్రవాలు ఏముంది వాటి మీద పనిచేస్తుంది. అలా కాకుండా మీరు అన్నట్టుగా మరి సమయపాలన చేయని కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయనంట?
5: మంచి చక్కగా అడిగారండి. ఇప్పుడు ఏమవుతుంది, దహిస్తుంది, శరీరాన్ని దహిస్తుంది అన్నమాట. అంటే అక్కడ ఏమిటి, మనం మిక్సీ లేదు, సపోజ్ మనం మిక్సీ కింద అనుకుందాం అనుకోండి, మిక్సీలోకి ఏ పదార్థము వేయకుండా ఆన్ చేస్తే ఏమవుతుంది, మిక్సీ వేడెక్కిపోయి కాలిపోతుంది. ఇక్కడ కూడా మన ఆహారం, మన జీర్ణరసాలు ఏమో ఉత్పత్తి అవుతూ ఉంటాయి, ఆహారం ఏమీ ఉండదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న జీర్ణకోశము పుళ్ళు పడుతుంది అన్నమాట. అదే అసిడిటీ అనేది అక్కడనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అల్సర్ అనేది కూడా అక్కడనే స్టార్ట్ అవుతుంది.
4: సరే అండి, మౌలికంగా మనం జీర్ణరసాలని చెప్పుకున్నప్పుడు మరి లివర్ కాలేయం అని అంటుంటారు కదా, ఇది దేహంలో అతి పెద్దదైనటువంటి గ్రంథి. దీని నుంచి వచ్చేటువంటి స్రవాలు మరి ఈ అంటే ఈ కడుపులోకి రావటం జరిగి ఆహారం మీద పనిచేయటం జరుగుతుందా?
5: అవును. అవునండి.
4: సరే అండి. తర్వాత ఇలా సమస్య వచ్చినప్పుడు మరి ఆయుర్వేద వైద్యం ఎలాంటి చికిత్సలను సూచిస్తుందని అంటారు?
5: వైద్యపరంగా చెప్పాలనంటే మందులు, ఔపత్యగ్ర చూర్ణము, అగ్నితుండి వటి, లీ 52, ఇట్లాంటి అగ్ని ప్రకోప అంటే జీర్ణం బాగా అవడానికి ఉపయోగపడే మందుల్ని మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఆహార పచనం అంటే ఇక్కడ చాలా మంది కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు, తినాలని ఉంటుంది కానీ తినలేకపోతున్నాను, దట్ ఈస్ అరుచి అంటారన్నమాట. అంటే ఏంటి, ఆహారం మీద ఆసక్తి రేపడానికి కొన్ని మందులు ఉంటాయి, అవి కూడా అలాగే తీసుకోవాలి. లేదు మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలి అని అంటే, సాధారణంగా మనం నిత్య జీవితంలో ఆచరించేదానికి నేను కొన్ని కొన్ని చిట్కాలు చెప్తాను. మనం ఆహారానికి ముందు అరగంట ముందు కొంచెం అల్లాన్ని తురిమి బాగా దంచి రసం తీసుకోవాలండి. ఒక 2 స్పూన్లు అల్లం రసం, 1 స్పూను నిమ్మరసం, 1-2 స్పూన్లు తేనె, ఈ 3 కలిపి మనం తీసుకుంటే ఆహారానికి అరగంట ముందుగా

0: కనుక తీసుకుంటే ఆహారం బాగా పచింపబడి మనకు అల్సర్ ప్రాబ్లము ఉండదు, ఆహారం బాగా పచింపబడి జీర్ణమవుతుంది, అలాగే మలబద్ధకం కూడా ఉండదు. ఈ అల్సర్స్ ఉన్నవాళ్ళు అల్లం నీళ్లు అంటే నీళ్లలోకి అల్లం వేసి బాగా ఉడకపెట్టేసి మనము టీ కాఫీ ఏ విధంగా అయితే వేడి వేడిగా తాగుతామో మనకు ఆ నీళ్లు అవసరమైన అంటే దప్పికైన ప్రతిసారి కూడా ఆ నీళ్లను మనము ఆ విధంగా కాఫీ టీ మాదిరిగా సేవిస్తూ ఉంటే మనకి అల్సర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ట్రెస్ మూలకంగా అంటే యాంగ్జైటీ ఏదైనా మీరు గమనించారో లేదో మీ నిత్య జీవితంలో మీరు బాగా గమనించి ఉంటారు, ఎప్పుడైనా మనకు అనవసరమైనటువంటి ఆందోళన వస్తే అల్సరు ఇమ్మీడియట్గా ఎక్కువైతుందండి, కడుపులో మంట అవుతుంది.
1: అంటే మానసిక సమస్య ఈ రకంగా
0: చాలా అండి, చాలా
1: ప్రభావితం చేస్తుంది,
0: చాలా ప్రభావితం చేస్తుంది, అది బాగా గమనించండి. అందువల్ల అంటే మానసిక ఆందోళన లేకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే యోగా మన మీద అంటే ప్రాణాయామ తదితర ఈ కార్యక్రమాల వల్ల మనము దీన్ని స్ట్రెస్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మోరెవర్ ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రెస్ విషయానికి వస్తే మానసిక ఆందోళనలు మనం కొన్ని బియాండ్ అవర్ లిమిట్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం ఎలాగూ ఆపలేం. కనీసం మన లిమిట్స్లో ఉండే ఆందోళన అంటే అన్నెసెసరీగా మనం ప్రతి చిన్న విషయానికి మనము ఆందోళన పడడం లేదు, బస్సు టయానికి మనం వెళ్లకుండా లేట్గా పోవటం వల్ల ఇది అన్ని ఆందోళన మనం క్రియేట్ చేసుకునేటివి. ఇట్లాంటి ఆందోళన క్రియేట్ చేసుకోకుండా ఆఫీసులో జాబ్ టెన్షన్స్ కానీ అన్నెసెసరీగా అంటే ఇంట్లో ఏదైనా విషయాలు మాట్లాడుకోవటము ఇలాంటి విషయాల్లో టెన్షన్ లేకుండా చూసుకోవటం వల్ల కూడా మనము ఈ స్ట్రెస్ తగ్గించుకోవటం వల్ల కూడా ఈ అల్సర్స్ ఇవి జీర్ణకోశ వ్యాధుల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అండి.
1: సరే అండి, అంటే ఈ మీరు చెప్పినట్టుగా సమయపాలన చాలా ముఖ్యం. ఇక మరొకటి అండి, ఈ అంటే జీర్ణ ప్రక్రియలో జీర్ణస్రవాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి అంటే వాటి స్రవించడంలో లోపం కారణంగా ఏమైనా అంటే ఈ జీర్ణ కోశ వ్యవస్థకు సమస్యలు రావడానికి అవకాశం ఉందని అంటారు.
0: దాన్ని గుర్తెరిగి మనము దాని ప్రకారం తదనుగుణంగా మందులను వాడాలి.
1: ఆహారం కూడా అలానే తీసుకోవాల్సి ఉంటుంది.
0: అలాగే కదా మరి, ఆహారము జీర్ణశక్తి తక్కువ ఉన్నప్పుడు కూడా మనము ఎప్పుడు ఒకే విధంగా ఆహారాన్ని, ఇప్పుడు జీర్ణశక్తి తక్కువ ఉన్నప్పుడు ఒకే విధంగా ఆహారము, జీర్ణశక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఒకే ఆహారము తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే జీర్ణశక్తి తక్కువ అయ్యింది అని అంటే మన కెపాసిటీ లేనప్పుడు కూడా సాత్విక ఆహారం తీసుకోకుండా మనం ఇష్టానుసారం ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఆహారం పచింపబడదు కదా, అంటే జీర్ణం కాదు కదా. ఆహారం జీర్ణం కాకపోతే ఆటోమేటిక్గా అల్సర్ అనేది, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది.
1: ఉదాహరణగా కొద్దిమంది అంటే మరి పప్పు తిన్నప్పుడు కందిపప్పు ఇలాంటివి మరి అంటే అందులో ప్రోటీన్లు ప్రధానంగా ఉంటాయి, అవి జీర్ణం కాకుండా మరి ఎక్కువగా కడుపులో ఉబ్బరంగా ఉంటుంది అని చెప్తుంటారు కదండి, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి ఆహారంలో ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలని అంటారు.
0: కేవలం పప్పు దినుసులు తీసుకుంటేనే మనకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అల్సర్ ప్రాబ్లం వస్తుంది అనేది తప్పండి. ఎందుకనంటే చెప్తున్నాను కదా, స్ట్రెస్ అంటే ప్రతిదీ ఇదే, మనం ఏమీ అక్కర్లేదండి, మీరు ఏమి తీసుకోనక్కర్లేదు, మసాలాలు అక్కర్లేదు, బజ్జీలు అక్కర్లేదు, ఊరగాయలు అక్కర్లేదు, ఏమి తీసుకోనక్కర్లేదు, మీకు ఒక స్ట్రెస్ ఒకటి ఉంటే ఇది డామినేట్ చేస్తుంది. ఎస్, మనస్సు అనేది కారణం. అందువల్లనే ఆహారాన్ని నియమం ప్రకారంగా మనము తీసుకోవాలి, అది మాత్రము నో ఎక్సెప్షన్ అండి. మనం ఏదైనా కూడా నియమం ప్రకారమే చెయ్యాలి, అది నియమ నిబంధనలు. ప్రతి పనికి ఒక నియమము నిబంధన ఉన్నప్పుడు దాన్ని మనం పాటించాలి, దాన్ని పాటించకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము కాన్సిక్వెన్సెస్ మనం హావ్ టు ఫేస్, తప్పదు అది.
1: సరే అండి, ఇప్పుడు మీ దగ్గరికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అలానే కడుపులో మంట అల్సర్స్ అంటూ వస్తూ ఉంటారు, ఆయుర్వేద వైద్య విధానంలో మీరు చెప్పినట్టుగా అసలు లక్షణాలను బట్టే మరి నిర్ధారించడం జరుగుతుందని చెప్తుంటారు. అయితే తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇతరత్ర అంటే నూతన వైద్య ప్రక్రియల సహాయం కూడా తీసుకోవడం జరుగుతుందా?
0: తప్పనిసరిగా అండి. ఎందువల్లనంటే ఏ స్థాయిలో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అల్సర్ ఉంది అనేది తెలుస్తుందే తప్ప ఏ స్థాయిలో ఉంది అనేది తెలవాలి అని అంటే కేవలం నూతనమైన ఆధునికమైనటువంటి వ్యవస్థ మీద ఆధారపడక తప్పదండి, అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు వ్యవస్థ అంటే మనకు అల్సర్ ఉంది అని తెలిసిన తర్వాత

0: మనము ఔషధ విధానం వల్ల అది క్యూర్ అవుతుంది అనుకున్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఈరోజు కాకపోతే రేపైనా మనం ఔషధ ప్రక్రియ చేపట్టడం వల్ల నయమవుతుంది. అట్లాంటప్పుడు మళ్ళా అనవసరంగా వాటికి ఖర్చు పెట్టి మనం టెస్టులు చేయించుకోవటం వృధా అనేది నా ఆలోచన. ఆ డబ్బు లేదు మనం ఔషధాలకు మనం ఖర్చు పెట్టడం వల్ల తొందరగా నయం చేసుకోగలుగుతాం.
1: సరే అండి, ఇలానే అంటే ఈ కడుపులో మంట అని చెప్తున్నప్పుడు కొద్ది మందికి ఎదలో కూడా మంట వస్తుందని చెప్తుంటారు. అది ఒక్కోసారి అసలు ఈ కడుపు మంట కాదని గుండెకు సంబంధించిన కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదండి.
0: వాస్తవంగా ఈసోఫేగస్ అదే పైన అప్పర్ ఇది ఈ ట్రాక్ట్ వల్ల ఒక భావన అన్నమాట. ఇదంతా ఉరస్సుకు సంబంధించిన అంటే హృదయానికి దగ్గరలోనే ఈ జీర్ణాశయము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక విధమైనటువంటి ఆందోళన. ఈ గ్యాస్ అనేది, గ్యాస్ అంటే ఏముంది, గాలే కదా. సో కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు గుండె మీద కూడా ఒత్తిడి కలిగి స్ట్రెస్ అనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా అనవసరమైనటువంటి భయాందోళన వల్ల వచ్చేదే తప్ప వాస్తవం ఏమిటి. అందువల్లనే మనం ఇది కాదేమి గ్యాస్ ప్రాబ్లం లేని డాక్టర్ చెబితే తప్ప వీళ్ళకి నెమ్మదితనం రాదు. అదే మనకు అవగాహన ఉంటే మనం అంతదాకా వెళ్లాల్సిన అవసరమే లేదు.
1: సరే అండి, ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆసనం కూడా ప్రధానం అని చెప్పారు కదా.
0: అవును.
1: అలానే ఆహారం తీసుకున్న తర్వాత అంటే సక్రమంగా జీర్ణం కావడానికి ఎలాంటి నియమాలు పాటించాలి, అలానే ఎలా పడుకోవాలి, ఆ విషయాల గురించి చెప్తారా?
0: డెఫినెట్ గా అండి. సాధారణంగా ఉదయం కాస్త తృప్తిగా తినొచ్చండి, మధ్యాహ్నం తక్కువ తినాలి, సాయంత్రం అంటే రాత్రి సాయంత్రమేనండి, సాయంత్రం అతి తక్కువ తినాలి. సంధ్యా సమయం అంటే మన శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం లోపే మనము ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట అంటే మనం పడుకునే సమయానికి అంటే 9 మన ఆహార జీర్ణకోశం ఖాళీ అయిపోవాలి. అది మంచి పద్ధతి. ఉదయం ఫ్రూట్స్ కూడా అండి, చాలామంది ఆహారంతో పాటు ఫ్రూట్స్ తీసుకోవటం అనేది తప్పండి. అసలు ఉదయం పూట ఫ్రూట్స్ తీసుకోవటం, జ్యూసులు కాకుండా రా ఫుడ్ అంటే ఇదేమిటి ఫలాల్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవటం అనేదే మంచి పద్ధతి. మధ్యాహ్నం తర్వాత ముఖ్యంగా ఈ వైట్ రైస్ కానీ గోధుమలు కానీ తగ్గించి తృణధాన్యాలను తీసుకోవటం వల్ల ఒక్క ఎసిడిటీనే కాదు మిగతా అన్ని రకాల అంటే డయాబెటీస్ కానీ బీపీ కానీ మిగతా అన్ని రోగాల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. దేన్నైనా సరే మితంగా ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే ఆహారం, అదే మొదటి నుంచి నేను చెబుతున్నది, ఆహారం విహారం మన కంట్రోల్లో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్.
1: సరే అండి, మరి మనం తీసుకునేటువంటి ఆహారాల్లో ద్రవాలు ఉంటాయి, ఘన పదార్థాలు ఉంటాయి, అలానే జీర్ణ వ్యవస్థలో ఏ మోతాదుకు తీసుకోవాలన్నది కూడా ప్రధానం అని చెప్తారు కదండి ఆయుర్వేద వైద్యంలో, దాని గురించి కూడా కాస్త వివరిస్తారు.
0: అదే చెప్పాను కదా మార్నింగ్ ఉదయం పూట కాస్త
1: అలా కదా, అంటే ఏ మేరకు అంటే కడుపులో ఖాళీ ఉంచుకోవాలన్న విషయం.
0: అది ఏంటంటే పొట్టని 4 విభజిస్తే అందులో సగభాగం ఆహారం, సగభాగం నీళ్లు, 1/4 వాటరు, 1/4 గాలి ఉండాలి అని, దీని ప్రకారంగా తీసుకోవాలని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉంటుంది. దాన్ని గమనించుకునే మనం జోక్ ఏమిటో, అయ్యా ఇదేదో తినంటే అది తినంటే ఇంకొక లడ్డు తినలేనా అని చాలా మంది అంటూ ఉంటారన్న, అంటే భుక్తాయాసం అనేది రాకూడదండి. భుక్తాయాసం అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనం ఆహారం మితంగా కాకుండా అత్యధికంగా తీసుకున్నప్పుడు మన డయాఫ్రమ్ని అంటే పొట్టకి ఉరస్సుకి అంటే గుండె ఊపిరితిత్తులు ఉన్న భాగానికి మధ్యలో ఉండే ఒక పొరని పైకి నెట్టడం వల్ల ఊపిరితిత్తులకు ఉన్న స్థలాన్ని కుచింపబట్టడం వల్ల గాలి పీల్చుకోవడం కష్టమయ్యి మనకు ఆయాసం వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ భుక్తాయాసం అని అంటాం. అది వచ్చింది అని అంటే మనం బాగా విపరీతంగా తిన్నట్టే,
1: స్తోమతకు మించి.
0: అందువల్ల అది అసలు చేయకూడదండి, ప్రతి వాళ్ళు గమనించండి.
1: సరే అండి, మరొకటి అండి, అంటే పడుకునేటప్పుడు మరి ఈ దేహాన్ని ఏ అంటే ఏ దిక్కుగా అలానే ఎలా పడుకోవాలని అంటారు, దీనికి కూడా నియమాలు ఉన్నాయి కనుక.
0: అవును, వెళ్ళకి ఇలా పడుకోవాలండి. అంటే ఇది జీర్ణకాస్యానికింటే కూడా వెన్ను

0: సమూహముకు సంబంధించిన వ్యవస్థలో మనం చెప్పుకోవాల్సినటువంటి సబ్జెక్టు. సరే, సమయం అడిగారు కాబట్టి చెబుతూ ఉన్నాను. మనం బల్లపరుపుగా అంటే నిటారుగా పడుకొని చేతులు భూమి వైపు ఆనించాలి. ఆ విధంగా తలగడ కూడా అంటే మన మెడ కింద ఎంత స్థలం ఉంటుందో అంత మాత్రమే పలుచటి దిండును మాత్రమే మనం పెట్టుకొని పడుకోవాలి, లేదంటే ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవచ్చండి. మన మోకాళ్ళ రెండు మోకాళ్ళ నడుమ చిన్న దిండు కూడా పెట్టుకొని పడుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఉదయం లేచేటప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా అదే విధంగా లేచి కూర్చోకూడదు మంచం మీద, డైరెక్ట్గా కాళ్ళు కిందకి పెట్టి లేవాలన్నమాట. అంటే ఏంటి, సైడ్కి ఒత్తిగిలి లేచి కాళ్ళు కిందకి విడిచి కూర్చొని నిటారుగా కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నెమ్మదిగా దిగాలి. ఉన్న పాటున దిగకూడదు. కారణం ఏంటంటే అధాటున దిగటప్పుడు ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతాం. ఆ విధంగా చేయకూడదండి.
1: సరే అండి, ఇప్పుడు అంటే ఇక ఆహార నియమాలకు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా అంటే ఈ ఆహారాన్ని తీసుకున్నప్పుడు తన శరీరం ఎలా నడుచుకుంది అని తెలుసుకొని వారితో వారే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని అంటారు.
0: అవునండి, ఎందుకంటే సహజంగా మేము వైద్యులు ఏం చెబుతూ ఉంటామంటే ఆయన వచ్చిన కంప్లైంట్ను బట్టి ఆహారాన్ని పథ్యాపథ్యాలు, అయ్యా నువ్వు ఇది తీసుకోండి, మీరు ఇది తీసుకోండి అని చెప్పేసి సహజంగా చెబుతూ ఉంటాము. ముఖ్యంగా ఈ జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి, ముఖ్యంగా అసిడిటీకి సంబంధించి సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే మనము తీసుకున్న ఆహారము పచింపబడిన తర్వాతే, అంటే జీర్ణం అయిన తర్వాతనే మళ్ళా ఆహారం తీసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకనంటే ఆహారం అరగకుండానే మళ్ళా ఆహారం తీసుకుంటే, అంటే మళ్ళా లోపల పోయి ఆహారం చేరటం వల్ల ఇది పచనం కాదు, ఆల్రెడీ ఉన్నది పచనం కాకుండా ఆమం తయారవుతుంది. ఆమం తయారవటం వల్ల అనేక వ్యాధులు, నాట్ ఓన్లీ అసిడిటీ అండి, అనేక వ్యాధులు రావడానికి మూల కారణం అవుతుంది ఆయుర్వేద శాస్త్ర రీత్యా. అందువల్లనే ఆమము మనం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి అని అంటే మనకు సమయము 3 గంటలు 4 గంటలు మినిమము, ఒక ఆహారానికి ఇంకొక ఆహారానికి 3 గంటల సమయం ఖచ్చితంగా ఉండాలి. మనకు తెలుస్తుందండి మనకు ఇప్పుడు ఆహారం అవసరమా లేదా అనేది. మన వ్యక్తికి వ్యక్తికి చాలామంది ఏం చేస్తారంటే కాసేపు అలా పోయిన తర్వాత అలా కాస్త తినేయటం, ఇది చాలా తప్పు. తర్వాత చాలామంది ఒకేసారి ఎక్కువ తిని, అంటే మార్నింగ్ తినేసేసి మధ్యాహ్నం కూడా తినకుండా మళ్ళీ డైరెక్ట్గా నైట్ తినటం, ఇది కూడా చాలా తప్పు విషయం అండి. దాన్నే మధ్యాహ్నం కాస్త, సాయంత్రం కాస్త, ఉదయం కాస్త తినటం అనేది ఉచితమైనటువంటి విషయం. ఒకేసారి ఎక్కువ తినకుండా అదే ఆహారాన్ని 4 విడతలుగా మనము భాగించుకొని తింటే సౌఖ్యంగా, శరీరానికి సౌఖ్యంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఆహారానికి ఆహారానికి ఎక్కువ సమయము ఉండకూడదు, ఒకేసారి ఎక్కువ తీసుకోకూడదు, అది బాగా గమనించాల్సి ఉంటుంది.
1: సరే అండి, మరొకటి జీర్ణ వ్యవస్థ సమస్య అంటే, అంటే ఒకసారి ఆహారం మరి జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత తప్పనిసరిగా మరి గుదం ద్వారా వెళ్ళిపోవాలి.
0: అవును,
1: కానీ ఇక్కడే సమస్య వస్తూ మలబద్ధకం ఉంటుంది. దీని ద్వారా కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కదండి, మౌలికంగా అంటే ఎందువల్ల వస్తుందని అంటారు?
0: ఆహారం పచింపకపోవటం వల్ల, పచనం సరిగా కాకపోవటం అనేది, తర్వాత మనం తీసుకునే మసాలా దినుసులు కానీ, డీప్ ఫ్రైడ్ కర్రీస్ అంటే ఆయిల్స్ ఎక్కువ వేసేసి ఇట్లాంటివి, బిర్యానీలు, మాంసాహారము అంటే మింద మింద ఆహారం తీసుకోవడము, ఇలాంటి వ్యవహారాల వల్ల, తర్వాత వాతకరమైనటువంటి పదార్థాలని ఎక్కువ తీసుకోవటం వల్ల ప్రేవుల్లో ఉండే నీటి శాతాన్ని ఈ వాతం పీల్చేయటం వల్ల అక్కడ ఆహారంలో అక్కడ ఉన్న పదార్థంలో నీరంతా శోషింపబడి అది గట్టిగా పడిపోయి మనకు మలబద్ధకం అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మలం సాఫీగా కాయేటట్టు, మనకు ఆరోగ్యం బాగుండడానికి ఒకటే గుర్తండి, చక్కటి నిద్ర ఉండాలి, చక్కటి ఆకలి ఉండాలి, నెక్స్ట్ మలబద్ధకం లేకుండా ఉండాలి. ఈ 3 సక్రమంగా ఉన్నాయి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉన్నట్టే గుర్తు.
1: ఇక్కడే మీరు అన్నారు కదా, అంటే ఈ ఆహారం జీర్ణ వ్యవస్థలో

0: సాఫీగా అంటే ముందుకు వెళ్ళటానికి ఈ పీచు పదార్థాల ఆవశ్యకత కూడా ఉందని.
1: చాలా చాలా అండి. ఇప్పుడు అదే ఇప్పుడు పీచు ఈ బిర్యానీలు ఇవన్నిటికంటే కూడా ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ పీచు పదార్థాలు బాగా ఉంటాయి. అవి తీసుకోవటం వల్ల పెరిస్టాలిటిక్ మూమెంట్ బాగా ఉంటుంది ప్రేవుల్లో, అంటే కదలికలు బాగా ఉండటం వల్ల పీచు అది మలబద్ధకం లేకుండా చూసుకుంటుంది అన్నమాట.
0: మీరు అన్నట్టుగా అంటే నీటిని కూడా పట్టి ఉంచుతుంది.
1: అవును,
0: అప్పుడు మలం ఏముంది
1: ఈజీగా
0: ద్రవస్థితిలో.
1: సరే,
0: మరొకటి అంటే వివాదమైనటువంటి అంశం అండి, ఉపవాసం గురించి చెప్పేటప్పుడు దీని గురించి కాస్త వివరిస్తారా? అంటే
1: ఉపవాసం అనేది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ఉపవాస ప్రక్రియ కూడా ఉందండి.
0: ఉపవాసం పథ్యంలోనే భాగంగా.
1: ఎస్, పథ్యం. ఇప్పుడు నేను మినిమం 3 అవర్స్ అనేది గ్యాప్ ఉండాలి అని అంటాను. ఇట్ సెల్ఫ్ ఇన్ ఉపవాసం అది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తీసుకోకపోవడమే ఉపవాసం అనిపించుకోవటం అనేది తప్పు. అసలు ఉపవాసం అంటే పొద్దుటి నుంచి ఏమి కటిక మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండడం అనేది చాలా తప్పు. అసలు ఏ దేవుడు ఏ శాస్త్రము చెప్పలేదండి ఉపవాసం ఉండి నాకు పూజ చేయమని చెప్పేసి. ఫస్ట్ దేహాన్ని కాపాడుకోవాలి. దేహాన్ని నీకు ఆకలి అయితుంటే నీకు పూజ మీద దేవుడి మీద భక్తి ఎలా వస్తుందండి? మనం మానవ మాత్రులం, ఆకలి వేస్తుంటే ఆకలి వేస్తుంది, ప్రతి వాళ్ళు దానికి లొంగాల్సిందే. ఇప్పుడు ఒక చిన్న సరదాగా చెప్తానండి, మనం ఎంత పోట్లాడుకున్నా కూడా ఈవెన్ భార్యాభర్తలు కానీ మన ఇంట్లో పిల్లలు కానీ కొట్లాడుకుంటే మనం చూడకుండా దొంగతనంగా మనం వంటింట్లోకి పోయి ఎన్నోసార్లు మనమే తినేంటాం. భర్త చూడుకోకుండా భార్య, భార్య చూడుకోకుండా భర్త, పెద్దవాళ్ళు చూడుకోకుండా పిల్లలు, పిల్లలు చూడుకోకుండా పెద్దవాళ్ళు తినడం. కారణం ఏంటంటే ఆకలికి ప్రతివాడు లొంగుతారు. అందువల్ల ఈ సమస్య అనేదే ఉండకూడదండి.
0: సరే, అంటే జిహ్వ చాపల్యం కూడా ఒక వ్యసనం అని అంటారు కదండి.
1: అవును,
0: మరి దీనికి ఎలా నియంత్రించుకోవాలి?
1: అది
0: సంయమనం ఉండాల్సిందే అని అంటారు.
1: అంతేనండి, అది ఇండివిజువల్ మన దీనికి సంబంధించినటువంటి విషయం అది. అదే వ్యక్తికి వ్యక్తికి మనము నియంత్రణ, మన బాడీ ట్యూనింగ్ అంతే.
0: పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యల గురించి, ప్రత్యేకించి ఈ అసిడిటీ గురించి మా శ్రోతలకు చాలా వివరంగా తెలియజేశారండి. నమస్కారం.
1: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో జీర్ణకోశ సమస్యలు, కడుపులో మంట, అల్సర్లు గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. ఇప్పుడు వినండి గాంధీ ఫిలాసఫీ గురించి శ్రీ బి మారుతి రామారావు గారి ప్రసంగం వింటారు.
3: చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు అనవద్దు. ఎవరైనా చెంప మీద కొడితే మరో చెంపను కూడా చూపించు. అందరినీ ప్రేమించు, ఎవరినీ ద్వేషించకు. చెడును మంచితోనూ, పగను ప్రేమతోనూ జయించు. ఈ సూక్తులన్నీ మన పూజ్య బాపూజీ అనుభవసారంతో చెప్పినవి, ఆచరించి చూపినవి. ఈ తరుణంలో ఆయన అనుభవాలను, ఆయన జీవన శైలిని, ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని స్మరించుకోవటం మన ధర్మం. నిజానికి అక్టోబర్ 2 ఒక విశిష్ట దినం. 2 మహాశయులు జన్మించిన రోజు. ఒకరు జాతిపిత గాంధీ, మరొకరు మహానేత లాల్ బహదూర్ శాస్త్రి. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక లక్షణాలను చూపించిన వాడు గాంధీజీ. ఉపాధ్యాయుడే కాపీ కొట్టి వ్రాయమని ప్రోత్సహించినా దానికి మనస్కరించక తిరస్కరించిన బాలగాంధీ ఒక ఉన్నత గుణాన్ని ప్రదర్శించి ఆనాడే కాపీరాయుళ్లకు ఒక చొరక అంటించాడు. అటువంటి గాంధీ చిన్నప్పుడు కొన్ని దురలవాట్లకు లోనైనాడంటే అది ఆశ్చర్యపడాల్సిన విషయమే. పొగ త్రాగటం, చిరు దొంగతనాలు, కొన్ని అబద్ధాలు, ఇలా సహవాస దోషం వల్ల తప్పు మీద తప్పు చేశాడు. కానీ ఆ తప్పులే అతని మనసును దహించి వేశాయి. ఒక్కొక్క తప్పు నుండి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకున్నాడు. దానికి తోడు చిన్నతనంలో కథలు నాటకాల ద్వారా తెలుసుకున్న శ్రవణకుమారుని పితృభక్తి, హరిశ్చంద్రుని సత్యనిరతి, ప్రహ్లాదుని అచంచల విశ్వాసము అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. అలాగే యేసుక్రీస్తు బోధనలు, మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు, అశోకుని శాంతి మార్గము, బుద్ధుని త్యాగము కూడా గాంధీలోని మనిషిని మేల్కొలిపాయి. అంతే, వారే ఆయన భావి జీవితాన్ని

మార్గదర్శకులైనారు. మరి లాల్ బహదూర్ శాస్త్రి కూడా గాంధేయవాది. కేవలం 18 నెలల పాటు పదవి నిర్వహించినా, ఆ పదవికే వన్నీ తెచ్చిన మహానేత, నీతి నిజాయితీలకు మానవత్వ విలువతకు నిలువెత్తు దర్పణం ఆయన. ఇక నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం గాంధీజీ. మోకాళ్లపైకి కట్టిన ధోవతి, పైన తుండు శాలువ, ఈ వస్త్రధారణతో ఆయన దేశ విదేశాలు తిరిగి వచ్చాడు. మనుషుల హుందాతనాన్ని పెంచేది వారి ప్రవర్తనే కాని దుస్తులు కావని ఆయన అభిప్రాయం. ఆయన విధానంతో ప్రభావితులైన వినోబా లాంటి వారు ఆయన బాటలోనే నడిచారు. ఇక మత విషయంలోనూ ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ ఇలా ఎన్ని మతాలున్నా ఆయన దృష్టిలో అన్నీ సమానమే. కొమ్మలెన్ని ఉన్నా చెట్టుకు మూలం ఒకటే, నదులెన్ని ఉన్నా అవి చేరేది సముద్రమే. అలాగే మతాలెన్ని ఉన్నా వాటి సారం ఒకటే, అవి బోధించేది శాంతి అహింసలే. మనిషికి మతం కన్నా మానవత్వం గొప్పదని ఆయన విశ్వాసం. ఆయనలోని మరో అసాధారణ గుణం డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన పని మనం చేసుకోవటంలో జంకు గొంకు ఎందుకు అనేవారు గాంధీజీ. ఒకసారి కొందరు ప్రముఖులు ఒక సమావేశంలో కలిసినప్పుడు పాకే పనివారు రాకపోవటంతో పారిశుద్ధ్య కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా గాంధీజీ తానే చీపురు తీసుకుని చెత్త ఊడవటం మొదలుపెట్టారు. ఇదీ మన పనేనయ్యా, ఇది ఫలానావారే చేయాలనెక్కడుంది, మనం చేస్తే తప్పేముంది అన్న గాంధీ మాటకు అక్కడి వారు అవాక్కై వారు కూడా ఆయనతో చేతులు కలిపారు. ఆ తరువాత ఎన్నో సందర్భాలలో అప్పటి దళితుల మురికివాడలు, పాకీదొడ్లు తానే స్వయంగా శుభ్రపరిచారు. రోగుల మలమూత్రాలు కూడా తొలగించారు. ఆయన తరువాత అంతటి సేవాధర్మాన్ని కనబరిచింది ఒక్క మదర్ తెరిసాయి. ఆయన దృష్టి సారించిన మరో అంశం అస్పృశ్యత నివారణ. సమాజంలో ఒక వర్గం వారిని అంటరాని వారిని ముద్రవేసి ఊరికి దూరంగా ఉంచే ఒక దుష్ట సాంప్రదాయం అనాదిగా నెలకొని ఉంది. గాంధీ దీన్ని తీవ్రంగా అధిక్షేపించారు. అంటరానివారు అంటకూడనివారు కారని వారు సమాజంలో ఒక భాగమేనని చెబుతూ వారికి ఆనాడు హరిజనులు అనే నామకరణం చేశారు. ఒకసారి ఒక దళిత కుటుంబానికి తన ఆశ్రమంలో ఆతిథ్యమిచ్చారు గాంధీజీ. వారు వాడిన కంచాలు శుభ్రపరచమని తన భార్య కస్తూరిబాను ఆదేశించగా ఆమె దానిని నిరాకరించడంతో ఆయన కోపగించి ఆమెను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అంటే కులమత భేదాలు లేని ఒక వ్యవస్థను సృష్టించాలన్నది తన ధ్యేయం అని ఆయన అభిప్రాయం. ఇక స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవ ప్రపత్తులు చూడండి. స్త్రీ పురుషులిరువురు బండికి రెండు చక్రాల వంటి వారని, సమాజ శ్రేయస్సులో ఇరువురి పాత్ర, ఇరువురి బాధ్యత ఒకటేనని ఆయన అనేవారు. స్త్రీ వంటింటి కుందేలు కాదని, వంటింటి రాణి అని, చెల్లిగా, తల్లిగా, భార్యగా వివిధ బాధ్యతల్ని నిర్వహించే స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించడం క్షమార్హం కాని నేరమని ఆయన చెప్పారు. స్త్రీ ఒంటరిగా, స్వేచ్ఛగా, క్షేమంగా తిరగగలిగిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని ఆయన అనేవారు. ఇక బ్రహ్మచర్యానికి ఆయన చెప్పిన నిర్వచనం కూడా ఎంతో ఉన్నతంగా ఉంది. కొంత వయసు తరువాత భార్యను స్నేహితురాలిగా చూడమన్నారు. కస్తూరుబాను ఆయన అలాగే చూచేవారు. ఆత్మనిగ్రహం ద్వారా బ్రహ్మచర్యం పాటించి కుటుంబ నియంత్రణ అమలు జరపటం సరైన పద్ధతిని ఆయన బోధించారు. మనది గ్రామీణ భారతం. అంటే వ్యవసాయాన్ని నమ్ముకుని పల్లెసీమల్లో నివాసముంటున్న వారి సంఖ్య ఎక్కువ. కానీ పల్లెల్లో విద్య, వైద్య వంటి మౌలిక సౌకర్యాలు కొరవటం వల్ల ప్రజలు సాధారణంగా పట్టణాలకు ఎగబడటం మామూలే. కానీ గాంధీజీ దీనిని వ్యతిరేకించారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే పట్టణాలు క్రిక్రిసిపోవటం మాట అటుంచి పల్లెసీమలు బలహీనపడిపోతాయి, అది దేశ ప్రగతికి క్షేమం కాదనేవారు గాంధీజీ. లేని చోట్ల సౌకర్యాలు కలిగించుకోవాలి, కానీ అవి ఉన్నచోటికి మనం వెళ్లరాదనేవారు. గ్రామరాజ్యమే రామరాజ్యమని, భూమిని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దని రైతన్నలకు సలహా ఇచ్చారు గాంధీజీ. ఇక విద్య పట్ల ఆయన అభిప్రాయాలు చూడండి. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని పాఠ్యాంశాలు మాత్రమే కాదు, నేటి బాలల్ని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేదే విద్య. ఆ విద్యను అభ్యసించేవాడే ఆదర్శ విద్యార్థి,
అలాంటి విద్యను నేర్పేవాడి ఆదర్శ.

0: పేదరికాన్నే వరించారు. లండన్లో ఉన్నప్పుడు అధికారులు ఆయనకు ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేసినా అవి వద్దని, పేదలు నివసించే ప్రాంతంలోనే ఉంటూ వచ్చారు. కోట్లాది పేదల్లో తాను ఒకడినని సగౌరవంగా చెప్పుకున్నారు. ఇక ఆయన 100కి 100% శాకాహారి. ఎలాంటి పరిస్థితిలోనూ మద్యమాంసాలు ముట్టనని, పరస్త్రీని కన్నెత్తి చూడనని ఆయన చిన్నప్పుడు తల్లికి ఇచ్చిన మాటను చివరి వరకు తప్పలేదు. మేకపాలు, పళ్ళరసం, క్యారెట్ జ్యూస్, దోశ వంటి కాయగూరల ముక్కలు, అల్లం కషాయం, ఇది ఆయన ఇష్టపడే ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారం. బహుశా ఆయన ఆరోగ్య రహస్యం కూడా ఇదేనేమో. ఆయన చేపట్టిన మరో సంస్కరణ స్వదేశీ ఉద్యమం. మనం విదేశీ వస్తువుల వ్యామోహంలో పడి స్వదేశీ వస్తువులని నిరాకరించడం వల్ల స్వదేశీ సంస్థలు నష్టాల బారిన పడుతున్నాయి. స్వదేశీ వస్తువులు ఆదరించండి, ఆయా కళాకారులను ప్రోత్సహించండి, విదేశీ వాటిని బహిష్కరించండి అంటూ పిలుపు ఇచ్చారు గాంధీజీ. తాను స్వదేశీ ఖద్దరును వాడి ఆదర్శంగా నిలిచారు. ఇక గాంధీజీ చక్కటి సాహితీ ప్రియుడు. ఎన్నో మంచి పుస్తకాలను చదివి జీవితాన్నే మలుచుకున్న గాంధీజీ తానుగా ఎన్నో పుస్తకాలు వ్రాశాడు. పత్రికల్లో ఎన్నో శీర్షికలు ఆయన పేరుతో వెలిశాయి. ఆయన వ్రాసిన వాటిల్లో ప్రసిద్ధమైనది గుజరాతీలో ఆయన స్వీయ చరిత్ర. దానినే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఆయన ఆంతరంగిక కార్యదర్శి మహదేవ్ దేశాయ్. ఆయన స్వయంగా యంగ్ ఇండియా అనే పత్రికను స్థాపించి మరల దానిస్థానే హరిజన్ అనే పేరుతో ఒక వారపత్రికను నెలకొల్పాడు. లండన్లో ఉండగా వెజిటేరియన్ క్లబ్ స్థాపించి దానికి తానే చీఫ్ సెక్రటరీ అయ్యారు. కీ టు హెల్త్ అనే పుస్తకం రాశారు. ప్రఖ్యాత రచయిత సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ వ్రాసిన ద సాంగ్ సెలెస్టియల్, ద లైట్ ఆఫ్ ఏషియా మరియు ఒక రష్యన్ పుస్తకం అన్ టు దిస్ లాస్ట్, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. గాంధీజీ మనకే కాదు ఎంతోమంది విదేశీ ప్రముఖుల దృష్టిలో ఆయన మహాత్ముడు. గాంధీపై గౌరవాభిమానాలు కల వారిలో ముఖ్యమైనగా రష్యాకు చెందిన టాల్స్టాయ్, ప్రఖ్యాత రచయితలు జార్జ్ బెర్నార్డ్ షా, రోమెయిన్ రోలెండ్, అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన జనరల్ స్మట్స్, ఇంగ్లాండు రాజు జార్జ్ ఫిఫ్త్, ఇటలీ నియంత ముస్సోలిని, ఇంగ్లాండుకు చెందిన సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్, లార్డ్ మౌంట్బ్యాటన్, విశ్వవిఖ్యాత ఉపాధ్యాయిని మేడం మాంటెస్సరీ, ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్, ఇలా ఎందరో ఉన్నారు. ఇక ఆయన చక్కటి హాస్యప్రియుడు. ఒకసారి లండన్లో గాంధీజీ ఆ దేశపు రాజు రాణిలను కలుసుకోవటానికి బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లారు. గాంధీ వస్త్రధారణ చూసి ఒక ఆయన, మీరు సగం దుస్తులే వేసుకున్నారే, బట్టలకు కరువా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అంతే గాంధీ తడుముకోకుండా, అవునవును, మీ రాజుగారు ఇద్దరికి సరిపడే దుస్తులు ధరించి ఒకరికి లేకుండా చేశారు కదా అంటూ అవతలి వ్యక్తి నోరు మూయించాడు. ఇక భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ కీలక పాత్ర వెన్నెముక వంటిదని ప్రపంచానికే తెలుసు. అహింస అన్న ఒక్క మంత్రదండంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆయుధ బలంలోనూ సైనిక బలగంలోనూ మేటి అయిన బ్రిటిష్ మూకను మన దేశపు పరగణాలు దాటించిన అపర చాణక్యుడు మన గాంధీజీ. మనం పీల్చే స్వేచ్ఛావాయువులు ఆయన వరప్రసాదమే. ఇలా ఏ విధంగా చూసినా గాంధీజీ ఎన్నో ప్రత్యేకతలు గల మహామనిషి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంతవరకు మహాత్ముడన్న బిరుదు ఆయన్ని మాత్రమే వరించింది. అంటే ఆయన గొప్పదనానికి ఇంతకన్నా తార్కాణం ఏమి కావాలి? ప్రపంచమంతటా గాడ్సీలు విజృంభించి భయాందోళనలు సృష్టిస్తున్న నేటి తరుణంలో అటు శాంతిదూత గాంధీ, ఇటు మహానేత లాల్ బహదూర్ శాస్త్రి చూపిన బాట, వారు చూపిన మానవతా విలువలు అందరూ అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మేరా భారత్ మహాన్తో పాటు హమారా గాంధీ మహాన్, మరి హమారా శాస్త్రీజీ మహాన్ అనటంలో ఎంతో తృప్తి, ఎంతో ఆనందము ఉంది.
1: మీరు ఇంతవరకు గాంధీ ఫిలాసఫీ గురించి డాక్టర్ బి మారుతీ రామారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రపాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Japanese advantage in the third set with a 55-point score against Korea's 52. In the fourth set, a crucial score correction turned Kirti Sharma's 8 into a 9, taking India to 54 points and sealing the gold. Earlier, India defeated China 5-1 in the semi-final to reach its first-ever Asian Games women's recurve final. This is India's first Asian Games gold in the women's recurve team event. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Abhishek. On the Fly Dubai flight incident, Hindustan Times leads, averted a 9/11 style tragedy, Modi lauds Captain Machar, injured Indian captain's table, attack motive still unclear, headlines the Asian Age. Israeli leaders hail Indian pilot as hero, states the Pioneer. At the UPSC centenary celebrations, the Asian Age reports, Modi pushes citizen-first approach in civil services. UPSC turns 100, Prime Minister urges shorter exam cycles, youth-centric reforms, reports the Indian Express. Supreme Court bars license renewal for motorists with unpaid fines, informs the Hindu. And finally, Silesau land in City of Joy amid tight security. Well, the Indian Express reports that five-time football world champions Brazil landed in Kolkata on Thursday night for their much-awaited friendly with India on Saturday. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Nation pays homage to father of the nation, Mahatma Gandhi, and former Prime Minister Lal Bahadur Shastri on the birth anniversary today. Special Gram Sabhas to be convened across the country on the occasion of Gandhi Jayanti. Civil Aviation Ministry initiates series of reforms to make aviation security processes simpler and quicker. Saudi Arabia hands over to UAE Omani co-pilot who made abortive attempt to crash fly Dubai's Tel Aviv-bound plane. Brave Indian pilot Smith Machar airlifted to Abu Dhabi for treatment, India closely following his health condition. And India bags gold in the women's recurve archery team event at the Asian Games in Japan. And with that, we end the morning news. Have a nice day.
2: పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
3: గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, లోక్ అదాలత్ ద్వారా 368 కేసుల పరిష్కారం, ప్రభుత్వ బడుల రూపురేఖలు మాత్రమే బడి కోసం కార్యక్రమ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ వంటి అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పార్వతీపురం మన్యం జిల్లాను డోలీరహిత జిల్లాగా మాత్రమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 142 రహదారులను నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నిలిచిపోయిన రహదారులకు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధి హామీ పథకాల కింద నిధులు పునరుద్ధరించామని తెలిపారు. అర్హులైన గిరిజనులకు పట్టాలు, అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం సమావేశాలు, ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు జీరో డ్రగ్స్ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కక్షిదారుల సమయం, నగదు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 368 కేసులను ఇరు పార్టీల సమ్మతితో పరిష్కరించినట్టు చెప్పారు. 2029 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన సమగ్ర మౌలిక వసతులతో కూడిన జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, ఆర్థిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు.

0: ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికోసం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. దాతలు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే దిశగా బడికోసం కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారెడ్డి పేర్కొన్నారు. జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, క్రమశిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సవర గిరిజన కళలకు కొత్త జీవం, నూతన డిజైన్లతో రూపుదిద్దిన చీరలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారెడ్డి ఆవిష్కరించారు. సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం సవరకళతో రూపుదిద్దుకున్న చీరలను, కోటలను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుణకర్లతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇప్పుడు వినండి శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రం కోసం సాగర్ దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వింటారు.

ఇప్పుడు ఇవ్వండి, దీపారాధన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట, గీతరచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి దేవరా. ఈ చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిరుద్ రవిచందర్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు
0: సార్. అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి. మిగిలిన

0: తర్వాత.
1: సరే లక్ష్మి,
2: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ధర్మచక్రం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
2: ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సెబాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి వాక్ చిత్రం, నిర్వహణ శ్రీ ఎం హరి.
3: నేను ఇక్కడ టూరిజం గైడ్ సార్. ఇక్కడ నా పేరు విరూపన్న. నేను ఇక్కడ 12 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్. ఇది టెంపుల్ విజయనగర సామ్రాజ్యంలో కట్టారు సార్. విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు ఉన్నాడు అచ్యుతరాయలు అని రాజు, ఆయన ఇక్కడ పెనుగొండనుంది. పెనుగొండనే సామ్రాజ్యంగా చేసుకుని ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ ఆస్థానంలో ఉన్నాడు విరూపన్న అనేవాడు, కోశాధికారి అంటే క్యాషియర్. ఆ విరూపన్న ఈ గుడిని కట్టించాడు 1538లో కట్టించినాడు. అంటే ఇప్పటికి 480 ఏళ్ళు అయింది ఈ గుడి కట్టించి. గుడి కట్టక ముందు ఈ ప్లేస్ అంతా ఒక పెద్ద కొండ, తాబేలాకారంలో ఉంది కొండ. ఈ కొండ మీద గుడి కట్టక ముందే రామలింగం అనేది కొండ మీద ఉంది, హనుమలింగం ఉంది, పాపనాశేశ్వరలింగం ఉంది, సీతాదేవి పాదం ఉంది. చూసినాడు విరూపన్న, ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా గుడి కట్టే బాగుంటుందని. అప్పుడు ఆయన రాజు దగ్గర పోయి పర్మిషన్ అడతాడు, రాజు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకొచ్చి విరూపన్న ఈ విధంగా ఈ కొండ మీద వితౌట్ ఫౌండేషన్ 3 ప్రాకారాలు కొండ మీద కట్టాడు. కొండ 5 ఎకర్స్ ఉంది, గుడి కూడా 5 ఎకర్స్ ఉంది. మనం నిలబడిన ప్లేస్ ఇది నాట్య మంటపం. నాట్య మంటపంలో పైభాగం అంతా మీకు ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, లోటస్. దాని పేరే శతపత్ర కమలం అంటాం, అంటే 100 రేకులు గల పుష్పం. ఆ విధంగా టాప్ సెట్ చేశారు. ఇంక మనం నిలబడిన ఈ హాల్లో ఈ ఒక స్తంభం పైన రంభ నాట్యం చేయడానికి వచ్చింది. ఆమె నాట్యం చేస్తుంటే దత్తాత్రేయుడు వచ్చి తాళం వేస్తుంటాడు, 3 తలలుండే ఆయన. ఇంకా ఈశ్వరుడు పార్వతి నాట్యం చూస్తున్నారు, సూర్య భగవానుడు మేళం వేస్తున్నాడు, తుంబురుడు వీణ, రిటేశ్వర డోలు, నందీశ్వర మృదంగం, పంచముఖ బ్రహ్మ మృదంగం, నటరాజు, చంద్రుడు, సనాతన మహర్షి, ఋషి వీళ్ళంతా ఇవి నేను చెప్పిన వాళ్ళు రంభ నాట్యానికి రకరకాల వాద్యాలు మాస్తాన్నారు. ఇది నాట్య మంటపం అనేది. ఇంకా రంభకు నాట్యం నేర్పించిన గురువు వచ్చినాడు, ఇతను డాన్స్ మాస్టర్, నాట్యాచార్యుడు అంటారు. పేరు బృంగీశ్వరుడు. పేరు బృంగీశ్వరుడు. ఈ బృంగీశ్వరుడికి 3 కాళ్ళున్నాయి. ఎందుకంటే ఈయన ఎప్పుడూ నాట్యం చేయాలి, 24 గంటలు నాట్యం నేర్పించాలి. నాట్యం చేసి అలిసిపోతే 1 కాలు రెస్ట్ తీసుకోవచ్చు, ఇంకా 2 కాళ్ళతో నాట్యం చేయొచ్చు. ఆ విధంగా ఈశ్వరుడే ఇతనికి 1 కాలు ఎక్స్ట్రా ఇచ్చాడు వరం వల్ల. ఇతను ఎలా నాట్యం చేయమంటే ఆడ ఎదురుగా రంభలాగే నాట్యం చేస్తా ఉంటది. పేరు బృంగీశ్వరుడు, డాన్స్ డైరెక్టర్. ఈశ్వర భిక్షాటన మూర్తి కథ అని ఒక పిల్లర్లో మనకి చూపించినారు. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఇలా ఉంటాడు మనిషి రూపంలో, ఒక చేతిలో కపాలం పట్టుకున్నాడు, ఇంకో చేతిలో త్రిశూలం, డమరుకం, జింకకు మేత పెడతా అన్నాడు. అదే ఈశ్వరుడు భిక్షగాని వేసుకుని వస్తే ఇలా ఉంటాడు.

దక్ష బ్రహ్మానే అతను ఉంటాడు, కూతురు వచ్చి దాక్షాయణి, అల్లుడు వచ్చి ఈశ్వరుడు. వాళ్ళిద్దరిని పిలుచుకోకుండా ఒకసారి ఆయన యాగం చేస్తా అంటాడు. యాగానికి ఆమె వెళ్తుంది, వాళ్ళ నాయన పిల్లవాడు ఆయన వెళ్తుంది. వెళ్తే అక్కడ వాళ్ళ నాయన అవమానపరుస్తాడు ఆమెకు. అవమానం భరించి లాపక ఆమె అక్కడనే యజ్ఞంలో చనిపోయింది. అప్పుడు ఈశ్వరుని కోపం వచ్చింది. భార్య చనిపోయిందన్న కోపంతో తన జడ తీసి వెంటకలు నేలకేసి కొడితే ఆ జడలో నుంచి పుట్టేదే వీరభద్రుడు. అది స్టోరీ. ఆ చనిపోయిన ఆవిడ మళ్ళా భూలోకంలో ఇక్కడ ఇంకో జన్మలో జన్మిస్తుంది పార్వతీదేవిగా. ఆ పార్వతీదేవి పెరిగి పెద్దయ్యాక మళ్ళీ ఆవిడనే పెళ్లి చేసుకోవాలని ఈశ్వరుడు కైలాసం నుంచి భూలోకానికి దిగొచ్చినాడు. ఇలా భిక్షగాని వేషంలో భూలోకానికి వచ్చి పార్వతీ ఇంటి ముందు నిల్చొని భవతి భిక్షాందీకి అని అన్నం అడుగుతాడు. పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది. పాలు నెయ్యి తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెం కొంచెంగా ఇతనికి వడ్డిస్తా ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కిందికి జారిపోయేటట్టు చేస్తాడు. చీర కిందికి జారినా చీర మీద జాస లేదు, భక్తి ఏకాగ్రతతో వడ్డిస్తా ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తి ఏకాగ్రతకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. నేను వచ్చినది ఇక్కడ అని ప్రత్యక్షమై ఆమెకు బ్లెస్సింగ్ ఇస్తాడు. నువ్వు అన్నపూర్ణేశ్వరీదేవిగా వరదిల్లాలి అని దీవిస్తాడు. ఆ జరిగినది కాశీ అన్నపూర్ణ. అక్కడ మళ్ళా వరం ఇస్తాడు పెళ్లి చేసుకుంటానని. కైలాసంలో పెళ్లి జరిగింది. అది ఎలా జరిగింది పెళ్లి అనేది ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాక అక్కడ చెప్తాను సార్ స్టోరీ. ఈ హాల్లో 70 స్తంభాలున్నాయి డాన్సింగ్ హాల్లో. 70లో 69 స్తంభాలు నేల మీద కూర్చున్నాయి. కానీ ఇది ఒక్కటి మనం చూస్తుండేది వేలాడే స్తంభం. కింద గ్యాప్ ఉంది, పైన కనెక్షన్ ఉంది. దీన్ని ఓ రోజు టెస్ట్ చేద్దామని 1902 అనమాట, అంటే 115 కిందట ఇండియా మొత్తం బ్రిటిష్ హ్యాండ్ ఓవర్ లో ఉంటది. ఇద్దరు ఇంజనీర్లు వచ్చినారు, ఇంత పెద్ద స్తంభం ఇది నేల మీద అతికాలేదు, పైన ఏమైనా అతికిచ్చినారా, అక్కడ ఏముందో టెక్నిక్ చూద్దామని వస్తా. వాళ్ళు వచ్చినప్పుడు ఈ స్తంభం ఫస్ట్ కొంచెం ముందరకుంటది. అక్కడ స్తంభాన్ని వాళ్ళు ఐరన్ రాడ్స్ తీసుకుని బలంగా ఎనికిన జరిపినారు. జరిపితేనే ఏమైపోయిందంటే ఇలా ఉన్న స్తంభం కొంచెం ఇట్లా సైడ్ కి బెండ్ అయింది. అది బెండ్ అయితేనే మిగిలిన 69 స్తంభాలు ఈ హాల్లో మొత్తం కదిలినాయి. అప్పుడు భయపడతారు ఇంజనీర్స్, ఇది మూల స్తంభం, ఈ హాల్ కే ఇది బ్యాలెన్స్డ్ పిల్లర్ టాప్ లో పెట్టారు కనెక్షన్, దీన్ని మనం డిస్టర్బ్ చేస్తే హాల్ మొత్తం పడిపోతుందని అప్పుడే వాళ్ళకి అర్థం కాక భయపడి వదిలేశారు. ఈ పిల్లర్ హ్యాంగింగ్ ఉంటే బిల్డింగ్ సేఫ్ గా ఉంటది, అదే పిల్లర్ పూర్తి నేల మీద కూర్చుంటే బిల్డింగ్ పడిపోతుంది. ఆ విధంగా కనెక్షన్ ఇచ్చారు. ఈ హాల్ కి ఇది బ్యాలెన్స్డ్ పిల్లర్, టాప్ లో మాత్రం ఏదో బలమైన లింక్ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు, చరిత్ర చెప్తారు. ఇక్కడ నాగలింగం ఉంది, కొండకే చెక్కేశారు. దీనికి ఒక స్టోరీ ఉంది సార్. దీని ఎదురుగా ఉండేది వంటగది, భోజనాల గది. ఒక రోజు భోజనానికని శిల్పులంతా వస్తారు. వస్తే లోపల వాళ్ళమ్మ వంట చేస్తా ఉంది, శిల్పుల తల్లి వచ్చి ఆమెను అడుగుతారు వంట అయిందమ్మా అని. ఆమె చెప్తుంది కాసేపు బయటకు చెప్పండి, వంట అయ్యాక నేను పిలుస్తానంటే వర్కర్స్ అంతా బయట కూర్చొని ఆలోచన చేస్తారు వాళ్ళు. వంట అయ్యేదాకా మన ఊరికి ఎందుకు కూర్చోవాలి ఇక్కడ, అంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలా అని. వాళ్ళు ఎదురుగా పెద్ద కొండ ఉంటే కొండకే ఇట్లా నాగలింగం లా చెక్కేస్తారు. వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోగా దీన్ని చెక్కడం అయిపోయింది. ఆమె బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపడుతుంది, ఏమింత తొందరగా చెక్కేసినారు వీళ్ళు అని. ఆశ్చర్యం అంటే దృష్టి అంటారు చూడండి. ఆవిడ కంటి దృష్టికి విగ్రహం 3 చోట్ల పగిలింది. శాస్త్రం కూడా చెప్తారు నరుల దృష్టికి నల్లరా ఆయన బోల్తుందనే సామెత ఇక్కడ నిజమైందనమాట. ఈ కొండలోనే ఆ నాగలింగం చెక్కారు, అప్పుడు పగిలిన 3 గుర్తులు మనకి కనిపిస్తున్నాయి. మనోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వర్షం నిలబోకుండా సిమెంట్ కనిపించడం జరిగింది. ఈ విధంగా 3 చోట్ల పగిలింది. పగిలిన విగ్రహాలకి పూజలు చేయకూడదు. అప్పుడు రాజున్నాడు అచ్యుతరాయలు, ఆయన మధ్యలో లింగం తీసుకొచ్చి వేరే రాయిని ప్రతిష్ఠ చేపించేస్తాడు, బ్లాక్ స్టోన్ లింగం. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడంటే ఎదురుగా నంది ఉండాలి వాహనమని. అప్పుడు ఇంకా దీని ఎదురుగా ఊరి బయట పెద్ద కొండ ఉంటే ఆ కొండని నందిలాగా చెక్కినారు. మీరు టెంపుల్ చూసినాక ఇప్పుడు ఆ నంది దగ్గరికి వెళ్లి నందికి కుడి పక్కన రైట్ సైడ్ నిలబడి చూస్తే మనకి 7 హెడ్స్ కనపడుతుంది. అక్కడ ఉన్న నంది ఇప్పుడు లేపాక్షిలో ఉన్న నంది, ఇది వరల్డ్లోనే పెద్ద నంది, దీనికన్నా పెద్దది ఇంకెక్కడా లేదు. 16 అడుగుల ఎత్తుంది, 27 అడుగులు పొడవు. ఏకశిలలో ఇది నంబర్ 1. సెకండ్ తంజావూర్ అని తమిళనాడులో ఉంది బృహదీశ్వర టెంపుల్. 3rd చామండి హిల్స్ మైసూర్లో ఉంది. 4th బెంగళూరు బుల్ టెంపుల్లో ఉంది. మిగిలినవన్నీ చిన్న చిన్న నందులు. అక్కడికి వెళ్లి చూస్తారు, అక్కడ నుంచి ఈ 7 హెడ్స్ కనపడుతుంది. ఇంకా ఇక్కడ 7 అక్కమ్మగారులు ఉన్నారు సార్ నాగలింగం పక్కలోనే. ఈ 7 మంది వీళ్ళు సప్తమాతృక అంటారు. పార్వతి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. వాళ్ళ పేర్లు వచ్చి బ్రాహ్మి, వైష్ణవి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరిని. వీళ్ళు 7 అక్కదేవతలు. తిరుపతి దగ్గర ఒకటి శ్రీ కాళహస్తి అని ఉంది 35 కిలోమీటర్ డిస్టెన్స్ లో. ఆ కాళహస్తి అనే గుడి ఈ లేపాక్షి టెంపుల్ కన్నా చాలా పురాతనమైంది. కాబట్టే ఆ స్టోరీని మనకు వాళ్ళు ఇక్కడ చెక్కి చూపించినారు. ఈ కొండపైన 3 లింగాలు కనబడుతున్నాయి. ఒక లింగానికి పైన సాలెపురుగు పూజేస్తాను, సాలెపురుగు అంటే స్పైడర్ పూజేస్తాను. ఇంకో మధ్య లింగానికి భక్త కన్నప్పని ఆయన హంటర్ ఆయన పూజేస్తున్నాడు. ఇంకో లింగానికి 3rd లింగానికి ఏనుగు పూజేస్తుంది, ఏనుగు తొండం కింద నాగపాము కూడా పూజేస్తుంది. 2 ఒకే లింగానికి పూజేస్తున్నాయి. శ్రీ కాళహస్తి అనేది సాంస్క్రిట్ వర్డ్. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగపాం, హస్తి అంటే ఏనుగు. ఆ 3 పూజేయటం వల్ల ఆ దానికి అట్లా పేరు వచ్చింది. ఆ పాతగుడి కాబట్టి అది మనకి ఇక్కడ వాళ్ళు శిల్పులు చెక్కి చూపెట్టడం జరిగింది. అదే దాని పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ గుడి ఈ దేవస్థానం కట్టించిండేది వీరభద్ర టెంపుల్. ఫస్ట్ స్టార్ట్ చేసిండేదే వినాయకుడి నుంచి స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మనం కూడా అంతే ఏదైనా కార్యం చేయాలంటే మొదట వినాయకుడు

వినాయకుని ఫోటో పెట్టి అలాగైతే పూజ చేస్తాము. ఈ టెంపుల్ కట్టేటప్పుడు వీరూపన్న ఫస్ట్ ఈ కొండకే వినాయకుని చెక్కించి ఇతనికి పూజలు జరిపిన తర్వాత గుడి గడ్డం మొదలు పెట్టినారు. ఇది స్టార్టింగ్ పాయింట్. కింద వాహనం కూడా చూపించినారు, ఎలక వాహనం, మూషిక వాహనం.

ఎందుకంటే నాలుగు వేదాలున్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదానవేదం. అట్లా నాలుగు వేదాలు నాలుగు దిక్కులున్నాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఆ విధంగా నాలుగు వేదాల సాక్షిగా, నాలుగు దిక్కుల సాక్షిగా నేను నిన్ను భారీగా స్వీకరిస్తా ఉన్నానని అర్థం. ఈ మాదిరిగా ఈశ్వర పార్వతి పెళ్లి జరుగుతోంది కైలాసంలో. ఈ పెళ్లి జరిగేటప్పుడు కొంతమంది దేవతలు, ఋషులు, అష్టదిక్పాలకులు వాస్తు ప్రకారం ఎవరెవరు ఆ యమ్మంలో కూర్చోలో ఆ మాదిరిగా వచ్చి ఇక్కడ కళ్యాణ మఠంలో వచ్చి కూర్చున్నారు. మొదట ఈశ్వరునికి అలంకారం చేసినారు. ఇక్కడ అలంకారం చేస్తే ఎలా ఉంటాడు పెళ్లి కొడుకుగా చూపించినారు. ఆ ఈశ్వరునికి కాళ్లు కడగాలని చెప్పేసి వాళ్ళ అత్త వచ్చింది. పార్వతీ తల్లి మైనాదేవి పూలు తీసుకుని వచ్చింది. పార్వతీ తండ్రి వచ్చినాడు హిమవంతుడు చెంబులో నీళ్లు తీసుకుని అల్లని కాలు కడదామని ఆయన కూడా ఈ కాలు కడడానికి వచ్చినాడు. ఆయన ఒక పిల్లర్లో ఉన్నాడు. ఇలా దేవేంద్రుడు ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. దేవేంద్రునికి చేతిలో వజ్రాయుధం ఉంది. ఐరావతం వాహనం పైన అతను వచ్చినాడు. అగ్నిదేవుడు, అగ్నికి రెండు తల్లున్నాయి, అగ్నిమూల ఉన్నాడు. అతను గొర్రె వాహనం పైన వచ్చి ఆయన ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. మళ్ళా యమధర్మరాజు వచ్చి దక్షిణానికి నిలబడ్డాడు. ఎనుపోత వాహనం పైన వచ్చినాడు. ఇంకా అతని పక్కనే వశిష్ఠ మహాముని ఋషి కూడా ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. వశిష్ఠ వచ్చాక ఇంకా ఆపోజిట్ లో, వశిష్ఠునికి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఎదురుగా విశ్వామిత్రుడు కూడా ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. మళ్ళా వానదేవుడు వచ్చినాడు. ఆయన పడమరు పక్కన నిల్చున్నాడు. క్రోకడైల్ మొసలి వాహనం పైన ఆయన వచ్చి ఈ కళ్యాణ మంటపంలో ఉన్నాడు. మళ్ళా బృహస్పతి అని దేవతలకి గురువు, ఆయన ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. మళ్ళా మూడు తల్లుండేవాడు దత్తాత్రేయుడు, శ్రీ మహావిష్ణువు, వాయుదేవుడు వాయుములో చిన్నబడ్డాడు. అతను జింక వాహనం పైన వచ్చినాడు. ఇంకా ధనాధిపతి కుబేరుడు గుర్రం వాహనం పైన ఆయన వచ్చి పెళ్లికి అటెండ్ అయినారు. వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా ఈశ్వర పార్వతి పెళ్లి కైలాసంలో జరిగేటప్పుడు వీళ్ళంతా హాజరైనారు. వీళ్ళందరి సమక్షంలో అక్కడ పెళ్లి జరిగింది. అది మనకు అట్లాగే శిల్పులు ఇక్కడ చెక్కి ఈ కళ్యాణ మంటపంలో చూపించినారు. ఈ పెళ్లి మెయిన్ జరిపిస్తా ఉండేది ఎవరంటే బ్రహ్మదేవుడు అనమాట, పంచముఖ బ్రహ్మ. ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు. ఈశ్వర పెళ్లికి వచ్చే వాళ్ళందరికీ ఆయన గేట్ లో నిలబడి, గేట్ లో అంటే వాకిట్ లో నిలబడేసి వచ్చే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటాడు పంచముఖ బ్రహ్మ. ఈ విధంగా కైలాసంలో జరిగిన పెళ్లి మనకి చూపించినారు. ఇంకా ఇక్కడ ఒకటి లతామంటపం అనేది. లతామంటపం అంటే లతలు అంటే తీగలు, తీగలంటే డిజైన్. అక్కడ లోపల మనం నాట్య మంటపంలో పెయింటింగ్ లో డిజైన్స్ 450 డిజైన్లు చూసినా, అట్లాగే ఇక్కడ ఈ లతా మంటపంలో పిల్లర్స్ లో చెక్కినారు వాళ్ళు 280 డిజైన్లు ఉన్నాయి. ఏ ఒక్క డిజైన్ డబల్ రిపీట్ గాలే. 500 ఇయర్స్ బ్యాక్ అవన్నీ ఓల్డ్ డిజైన్స్, మనకి ఇప్పుడు అవి లేటెస్ట్ డిజైన్. 280 డిజైన్లు ఈ లతా మంటపంలో మనకు కనబడుతున్నాయి. దీనిలో మనం ఇప్పుడు ధర్మవరం అంతా ఈ డిజైన్లు కాపీ కొట్టేసి ధర్మవరం పట్టు చీరలు అని వాళ్ళు చెప్తారు. కంచి వాళ్ళు ఆ డిజైన్లు వేసి కంచి చీరలు అంటారు. ఇక్కడ మాత్రం లేపాక్షిలో ఉన్నాయి కాబట్టి లేపాక్షి డిజైన్లు, లేపాక్షి బార్డర్లు అనేసి చెప్తాం. ఇంకా ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ఈ కళ్యాణ మంటపం అంతా కట్టినారు టాప్ మాత్రమేలే. ఎందుకు వేయలేదు, ఎందుకు ఆగిపోయిందంటే దీనికి ఒక కథ. ఇక్కడ కళ్యాణ మంటపం ఈశ్వర పార్వతికి గాను కట్టిస్తా ఉంటాడు ఆయన విరూపన్న. ఇది కట్టే టైంలోనే ఆ డబ్బులు ఇస్తున్న రాజు అచ్యుతరాయలు చనిపోతాడు. రాజు కొడుకులు లేరు. అల్లుడు వస్తాడు రామరాయలని కొత్త రాజు. వాడికి గుడి కడతాండే తెలియదు. ఖజాన్లో నుంచి డబ్బు తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెడతాండే తెలియదు. కొంతమంది ఇక్కడ సైనికులు ఉంటారు విరూపన్నకు కాకున్నోళ్లు. వాళ్ళంతా పోయి రాజుకి చాడీ చెప్పిస్తారు. రాజా ఇట్లా, విరూపన్న నీ ఖజానా డబ్బంతా తీసుకుపోయి ఎక్కడో కొండ మీద గుడి కడుతున్నాడు, డబ్బులన్నీ తన సొంతానికే వాడుకుంటాన్నాడని చాడీ చెప్తారు. రాజు కోపం వస్తుంది. విరూపన్న కీడ్చుకుని వచ్చి రెండు కండ్లు పీకేసేయండి అని ఆర్డర్ వేస్తాడు. సైనికులు వస్తారు ఇక్కడ కీడ్చిపోయికి. వీడు ఆలోచన చేస్తాడు ఇంకా ఆడబోతే రాజు రెండు కండ్లు పీకి అవమానం చేస్తాడు. అక్కడ పోయి వాళ్ళెదురు నేనెందుకు అవమానం పొందాలని విరూపన్న ఇడనే ఆయనకు ఆయన రెండు కళ్ళు పెరిగి విసిరి ఇక్కడ గోడ కొట్టేసినాడు. ఆ విధంగా గుడి కట్టించిన విరూపన్నకి రెండు కండ్లు పోయినాయి. అప్పుడే ఈ కళ్యాణ మంటం సగంలో ఎక్కడదక్కడ ఆగింది. కాబట్టి దీన్ని అసంపూర్తి కళ్యాణ మంటపం అంటాం. ఆ కండ్ల గుర్తులు 1902లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి లోపల ఒక పిల్లర్ హ్యాంగింగ్ పిల్లర్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే అది రియల్ హ్యూమన్ బ్లడ్ అని ఆ రోజే వాళ్ళు ప్రూఫ్ చేయడం జరిగింది 1902లో అని ఇక్కడ మనకి చరిత్ర చెప్తుంది. లేడీస్ కుంకుమ ఎట్లా పెట్టుకోవాలా అనే పద్దతి చూపిస్తాను. ఎడం చేతిలో ఇట్లా అద్దం పట్టుకుని, కుడి చేతిలో ఉంగరం వెళ్ళ, తలపై నుంచి వచ్చి ఇట్లా కుంకుమ పెట్టుకోవాలా. కరెక్ట్ పద్ధతి అంటే అది. కానీ మన వాళ్ళు చాలా మంది డైరెక్ట్ గా పెట్టుకుంటున్నారు. డైరెక్ట్ గా కుంకుమ పెట్టుకునేటప్పుడు అరిచేయిని చూస్తూ ఎవరు కుంకుమ పెట్టుకుంటారో వాళ్ళకి ఆయుష్ తగ్గుతుంది. కాబట్టి అరిచేయి చూడకుండా తలపై నుంచి కుంకుమ పెట్టుకోవడమే మంచి పద్ధతి అని మనకి ఇక్కడ సుందరి చూపిస్తాంది. దర్పణ సుందరి అంటారు ఈమె. ఇది స్కల్ప్చర్స్ టెక్నిక్ అనమాట. ముగ్గురు మనుషులున్నారు. ముగ్గురు మనుషులకి నాలుగు కాళ్ళు పెట్టినారు. ఇది ఒక వాళ్ళ శిల్పులు చాలా తెలివిగా చెప్పారు. ఒక సైడ్ ఉన్నాడు మనిషి, ఆ మనిషికి రెండు కాళ్ళు మ్యాచ్ అవుతుంది. ఇంకొక కుడి పక్కన ఒక మనిషి ఉన్నాడు, అతనికి రెండు కాళ్ళు మ్యాచ్ అవుతుంది. కానీ మధ్యలో ఒక మనిషి ఉన్నాడు, అతనికి మధ్యలో రెండు కాళ్ళు మనం మూసిపెడితే ఆ పక్కండేది కుడి కాలు, ఈ పక్కండే ఎడం కాలు, మధ్య వారికి కూడా మ్యాచ్. ఇది ఒక స్కల్ప్చర్స్ టెక్నిక్. ముగ్గురు మనుషులకి నాలుగు కాళ్ళే పెట్టి ముగ్గురికి సరిపోయేటట్టుగా చెక్కడం వాళ్ళ శిల్పుల చాతుర్యం అనమాట. అది మనకి ఇక్కడ వాళ్ళు చెక్కి చూపించినారు. ఇదే విధంగా రెండు కోతి బొమ్మలున్నాయి. రెండు కోతి బొమ్మలు వేసి చెక్కినారు. దాన్ని మనం డివైడెడ్ బై చేస్తే ఆ రెండు కోతులే నాలుగు కోతులుగా కూడా కనిపిస్తాను. పైన ఒక కోతి జంప్ చేస్తున్నట్టుగా ఉంది, దిగువ కోతి రివర్స్ లో జంప్ చేస్తున్నట్టుగా ఉంటది. మళ్ళీ ఇటు సైడ్ నుంచి చూస్తే

ఒక కోతి కూర్చున్నట్టుంది, ఇంకో పక్క నుంచి చూస్తే కోతి రివర్స్ లో తలకిందులుగా కూర్చున్నట్టు కనిపిస్తుంది. రెండు కోతుల్ని నాలుగుగా చూపించినాడు, అది కూడా వాళ్ళ శిల్పుల చాతుర్యం. ఇంకా ఒకటి ఆవు బొమ్మ ఉంది, ఒకటే బాడీ మూడు తలలు చూపించినాడు. మరి రెండు తలలు మూసిపెడతా అన్నాం, ఇప్పుడు ఒక ఆవు నిలబడిపోయింది, అది తీసేసి ఇంకా రెండు మూసిపెడితే ఇంకొక ఆవు మేతమేస్తాంది, ఇప్పుడు చూస్తే దూడకు పాలిస్తాంది ఇంకోటి. ఇట్లా ఒకే ఆవులో ఒకే బాడీలో మూడు రకాలుగా చూపించినారు, అది కూడా వాళ్ళ శిల్పుల చాతుర్యం అని కూడా మనకి ఇక్కడ కనబడతాంది. ఇక్కడ పాత కాలంలోనే ఇప్పుడు మనం సర్కస్ అని చూస్తున్నాం, సిటీల్లో పోతే గీతా సర్కస్ అంట అట్లా సర్కస్లు చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లోనే 1538లోనే మనకి ఇక్కడ సర్కస్ చూపించినారు. ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ, ఒక మనిషి దాని కింద ఇంకో మనిషి. ఆ మనిషి ఏం చేస్తానంటే ఒక చేయిని ఇంకొక అతని కాలు పట్టుకున్నాడు, ఇంకొక కాలుని ఇంకొకటి అట్లా పట్టుకున్నాడు. మళ్ళీ చూడండి, వీని రెండో కాల్ని విడి చేత్త పట్టుకున్నాడు, వీని రెండో కాల్ని విడి చేత్త పట్టుకున్నాడు. ఇదంతా ఒక రౌండ్ రింగ్ సర్కస్ అంటాం. పాత కాలంలోనే 1538లోనే సర్కస్ కూడా ఉన్నాయని మనకి వాళ్ళు ఇక్కడ చెక్కి చూపించినారు. దీన్నే మనోళ్ళు ఇప్పుడు కాపీ కొట్టేసి సర్కస్లు చేస్తాను అని కూడా ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఆ మనోనీతి చోళలో మాధవ వర్మ అనే రాజు ఈ కొండ మీదకి వచ్చినాడు 12వ శతాబ్దంలో. అతను ప్రతిష్ఠ చేసిన లింగం ఇది, తాండవేశ్వర లింగం దీని పేరు. దీన్ని ఆయన ప్రతిష్ఠ చేయించి 800 సంవత్సరాల కిందటనే రెండు మంటపాలు కట్టించినాడు. ఎదురుగా ఉండే మంటపం ఒకటి, దాంట్లో యాగాలు చేస్తారు చండీ యాగం శివరాత్రి నాడు. ఇంకో పక్క మంటపంలో ఉగాది పండుగ రోజు పూజారులంతా అడుగుసని పంచాంగం చదువుతారు. ఈ విధంగా రెండు మంటపాలు ప్లస్ ఈ లింగం 800 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఒకటి, ఈ కొండ మీద ఒక రియల్ స్టోరీ జరిగింది. లేపాషికి పేరు ఎట్లొచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ దీంట్లో జరిగింది. ఇప్పుడు పాతకాలంలో త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని తీసుకుపోతా అంటాడు. అప్పుడు ఈ కొండ మీద ఒక పక్షి ఉంటుంది, జటాయు పక్షి, అది యుద్దం చేసిన ప్లేస్ ఈ కొండ. ఆయన దాని రెంట్రెక్కల్ని తెగొట్టేస్తాడు. ఈ కొండ మీద పక్షి పడింది, పడేది జపిస్తా ఉంటుంది రామ రామ అని. రాముడు వచ్చి ఇక్కడ పడి ఉన్న ఆ పక్షిని చూసి లయపక్షి అంటాడు. ఆయన పిలిచిన ఆ లయపక్షి అన్న వరుడే ఈ ఊరికి అట్లా లేపాక్షి అని పేరు వచ్చిందని ఇక్కడ పెద్దలు పూర్వీకులు చెప్తారు. అదే మనకి ఫిలముల్లో అయితే ఆకాశంలో ఫైట్ చేసినట్టు చూపిస్తారు. అట్లా కాదు, ఈ కొండ మీద కొన్ని రోజులు జరిగింది యుద్దం పక్షికి రావణాసునికి. పక్షి ఇక్కడ పడినప్పుడు పక్షికి ఆమె బ్లెస్సింగ్ ఇచ్చింది, సీతాదేవి ఆశీర్వాదం చేసింది. అప్పుడు ఆవిడ పాదం ఇట్ట బండ మీద పెడితే ఆమె కుడి పాదం మనకి ఇప్పుడు కూడా ఈ బండ మీద పాదం కనిపిస్తాంది. ఆ పాదంలో నీళ్లు ఊరుతాన్నాయి, ఆ ఊరే నీళ్లే ఈ పక్షి తాగుతా ఉంటది. రాముడు వచ్చే వరకు ప్రాణం అట్లాగే నిలబెట్టుకోనుండి రాముడికంతా అది విషయం చెప్పి చనిపోతుంది. ఆ విధంగా ఆ రోజు సీతాదేవి మోపిన పాదం, త్రేతాయుగంలో ఆవిడ మోపిన పాదం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ పాదం అప్పటి నుంచి ఉంది, ఆ రోజు నీళ్లు ఉరుతున్నాయి, ఈ రోజు కూడా నీళ్లు దాంట్లో వస్తున్నాయి పాదంలో. పక్షి తాగడానికి ఆ రోజు కంటిన్యూ ఇప్పుడు కూడా వస్తున్నాయి. జగ మహత్యం ఎప్పటికీ ఎండదు. నాట్య మండపంలో నుంచి ముఖ మండపంలోకి వచ్చినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వాస్తు పురుషుడు, పద్మిని జాతి స్త్రీలు బొమ్మలు ఒకే పిల్లర్ లోనే చెక్కినారు. మనం చూస్తాండేది వాస్తు పురుషుడు. వాస్తు పురుషునికి నడుము వచ్చేసేది సింహం లాంటి నడుము, అంటే సింహానికి ఎట్లా ఉంటుందో అట్లా మగవాళ్ళకి నడుము ఉండాలని చెప్పడం. నుదురు ఎంత వెడల్పు ఉంటే అంతే వెడల్పు ముక్కు, అంతే వెడల్పు పెదాలుండాలా. ఛాతి అంటే ఎద విశాలంగా ఉండాలా. చేతులవి పొడవుగా ఉండాలి, అజానుబాహుడు అంటే మోకాళ్ళ వరకు అందాల చేతులు అంత పొడవు. పాదం నేలపైన మోపినప్పుడు పూర్తిగా పాదం ఫ్లాట్ గా ఉంటది. ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళకే వాస్తు పురుషుడు, అదృష్టవంతులు అంటారు. ఇదే పిల్లర్లో అటు సైడ్ స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీ అంటే నాలుగు రకాలు ఉండేది, పద్మిని, శంఖేణి, హస్తణి, చిత్తణి. మనకేమో ఒకటే ఒకటి ఇక్కడ పద్మిని జాతి స్త్రీ అంటే ఇట్లా ఉండాలని చూపించినారు. పద్మిని జాతి స్త్రీకి నడుము సన్నగా, జింకకి ఎలా ఉంటుందో అట్లా సన్నగా నడుము ఉండాలా. నుదురు వెడల్పు ఉండాలి, ఎంత వెడల్పు నుదురు ఉంటే అంతే వెడల్పు ముక్కు, అంతే వెడల్పు పెదాలుండాలా. ఇంకా ముఖం ఎంత సన్నగా ఉండి, ముఖమంతా కూడా కోల్ ముఖం, కోల్ ఫేస్ ఉండాలి. ముక్కు సన్నగా ఉండి పొడవుగా ఉండాలా. ఎంత పొడవైతే ఉంటుందో ముఖం, తలపై నుంచి గడ్డం దాకా అంతే పొడవు, గడ్డం నుంచి స్తన మధ్యం అంతే ఉండాలా, స్తన మధ్యం నుంచి నాభి కూడా అంతే ఉండాలా, అంటే మూడు ఈక్వల్ లెంత్ ఉండాలి. చేతులు సన్నగా ఉండి వేళ్లు పొడవుగా ఉండాలా. పాదం కొంచెం బెండ్ అయినట్టుగా హాఫ్ రౌండ్ ఉంటుంది అర్ధచంద్రాకారంగా. కాలి వేళ్లలో బటన్ వేలు పక్కన రెండో వేలు, కాలు ఉంగరం పెట్టుకునే వేలు కొంచెం పొడవు ఉంటుంది అన్నిటికంటే. ఈ లక్షణాలు ఉండే వాళ్లకు పద్మిని జాతి స్త్రీలని మనకు ఒకే పిల్లర్లో ఇద్దరిని చూపెట్టడం జరిగింది. ఇదే హాల్లోనే పైన పెయింటింగ్ లో టాప్ లో వీరభద్ర స్వామి పెయింటింగ్ లో వేశారు, నేచురల్ కలర్స్ లోనే వేశారు. 1538 లో వేసిన పెయింటింగ్. 24 గడల పొడవు ఉంది వీరభద్ర స్వామి, 14 గడల వెడల్పు ఉంది. ముఖమంతా గ్రీన్ ఫేస్ లో కనిపిస్తోంది, పెద్ద పెద్ద కళ్ళు, కిరీటం ఉంది. చేతిలో కత్తి పట్టుకున్నాడు, పాదాలు వచ్చేసి కింద ఉన్నాయి. అతనికి ఇంకో పక్కన విరూపణ్ణ, ఈ గుడి కట్టించిన అతను, ఆ పాదాలకు నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ పక్కన విరూపణ్ణ భార్య, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వీరభద్రునికి నమస్కారం చేస్తున్నట్టుగా మనకి పెయింటింగ్ లో వేశారు. ఇంత పెద్ద పెయింటింగ్ మన ఏషియన్ లోనే ఎక్కడా లేదు, ఇంత పెద్ద వీరభద్ర పెయింటింగ్ మనకి లేపాషి గుళ్ళో మనకి కనబడుతుంది. ఇక్కడ వీరభద్రుడు మెయిన్ టెంపుల్, విరూపణ్ణ కట్టించినది వీరభద్రునికి. వీరభద్రుడు

పుట్టశిల ఇది, స్వయంభు ఉద్భవలింగం. ఆయన మెయిన్ వీరభద్రునికే గుడి కట్టినాడు. ఆ వీరభద్రుని మనం ప్రదక్షిణ వేసేటప్పుడు ఒక పక్కన పాపనాశేశ్వర లింగం కనబడుతుంది. ఆ లింగం అగస్త్య మహాముని ఋషి ఈ కొండ మీద తపస్సు చేసి 5000 సంవత్సరాల కిందట ప్రతిష్ట చేసిన లింగం ఉంది. దాని పక్కనే మళ్ళా పార్వతీదేవి విగ్రహం కనబడుతోంది. మళ్ళా రాముడు ప్రతిష్ట చేసిన లింగం ఇక్కడ ఉంది. రామలింగం పక్కలోనే భద్రకాళి అని వీరభద్ర స్వామి భార్య ఆ విగ్రహం ఉంది. మళ్ళీ అటుపక్కగా ఇట్లా వచ్చినామంటే ఆంజనేయుడు ప్రతిష్ట చేసిన లింగం, హనుమలింగం కూడా కనబడుతోంది. ఇవన్నీ గుడి కట్టక ముందే ఉన్నాయి. ఇవన్నీ చూసి విరూపన్న ఇక్కడ ఈ గుడి కట్టాడు. తర్వాత విష్ణు ఉన్నాడు ఇక్కడ. ఈశ్వరునికి హరిహర భేదం లేదని చెప్పేసి అప్పుడు శైవులు వైష్ణవులు కొట్లాడుతా ఉంటారు, మాదేవుడొచ్చు అని కొట్లాడుతా అంటే మీరెందుకు కొట్లాడతారు, ఈశ్వరుడు విష్ణు అంతా ఒకటే అని చెప్పేసి అగస్త్య మహాముని ఋషి లింగాన్ని ప్రతిష్ట చేసి పాపనాశేశ్వర లింగాన్ని దానికి ఎదురుగా విష్ణువుని కూడా ప్రతిష్ట చేయటం జరిగింది. ఇంకా మనం నిదానంగా డీప్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న విష్ణు కింద పీఠం శివపీఠం కనబడుతోంది. దాని మీద లింగం ఉండాల్సింది, విష్ణువుని ప్రతిష్ట చేశాడు. ఇక్కడ లింగం పద్మం పైన అంటే తామర ఆకు పైన తామర పువ్వు పైన విష్ణు ఉండాల్సిన ప్లేస్ లో లింగాన్ని ప్రతిష్ట చేసి ఆయన వాళ్ళిద్దరు ఈక్వల్, మీరెవరు కొట్లాడే అవసరం లేదని, ఈశ్వర ప్లేస్ లో విష్ణు ప్లేస్ లో ఈశ్వరుని ప్రతిష్ట చేసి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడం జరిగింది. ఇది చెప్పి కూడా 5000 ఇయర్స్ బ్యాక్ ఇలా జరిగింది. ఇక్కడ మెయిన్ దుర్గాదేవి స్తంభంలో చెక్కినారు. శిల్పులు దుర్గాదేవిని చెక్కేటప్పుడు దుర్గాదేవి వాళ్ళకి శిల్పులకి ఆవాహనే చెప్పింది, నేను ఈ స్తంభంలోనే ఉన్నాను, నాకు నిత్యము పూజలు జరిపించాలా అని. కాబట్టి ఇప్పుడు స్తంభానికే దుర్గాదేవి మాదిరిగా అలంకారం చేసి కవచాలన్నీ పెట్టి అలంకారం చేయడం జరిగింది. ఇప్పుడు దుర్గాదేవి మనకి స్తంభంలోనే ఉంది, అది విగ్రహం కాదు. మెయిన్ వచ్చేసి వీరభద్రుడే విగ్రహం, దుర్గాదేవిది కూడా మనకి స్తంభంలో చెక్కి చూపెట్టడం జరిగింది. స్తంభానికి ఆ స్తంభానికి సైడ్ ఉంది కాబట్టి దుర్గాదేవి, ఇంకా ఎక్కువ మంది వస్తే చూసేదానికి వీలుగా ఎదురుగా అద్దం పెట్టారు. ఎక్కువ మంది వస్తే అద్దంలో నుంచి కూడా మనం చూడొచ్చు. గర్భగుడికి ఎడం పక్కన ఉండేది గజాసుర సంహారం, అదే పిల్లర్లోనే ఈ పక్కన నందీశ్వరుడు కూడా ఉన్నాడు. అంటే నందీశ్వరుడు ఒక పక్క, గజాసుర సంహారం ఒక పక్క, ఒక పిల్లర్లో మనకి చూపెట్టడం జరిగింది. ఇంకొక పిల్లర్లో ఆ పక్కన ఆ పిల్లర్లో వచ్చేసి ఇక్కడే చెప్తాను, ఆ పిల్లర్ వచ్చేసి మహిషాసుర మర్దిని, ఆ ఒక పిల్లర్లో ఉంది. ఇంకో పక్కన నాట్య గణపతి ఉన్నాడు. నాట్య గణపతి అంటే నా గణపతి నిలబడుకుని నాట్యం చేస్తున్నట్టుగా కూడా మనకు ఒకే పిల్లర్లో రెండు కనపడుతున్నాయి. భద్రకాళి పక్కన ఒక పిల్లర్లో, ఒకే పిల్లర్లో ఒక సైడు అంధకాసుర సంహారం ఒక దాంట్లో, ఇంకో పక్కన అదే పిల్లర్లో ఇంకో సైడు నాట్య గణపతి, గణపతి నాట్యం చేస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. ఇంక ఇట్లే వచ్చినామనుకోండి, అక్కడ హనుమలింగం ఉంది, ఆంజనేయుడు ప్రతిష్ఠ చేసిన లింగం హనుమలింగం. పార్వతీదేవి విగ్రహానికి వెనకాల ఒక రూమ్ లాగా ఉంది. అక్కడ ఈ అగస్త్య మహాముని అనే ఋషి తపస్సు చేసిన ప్లేస్ 5000 ఇయర్స్ బ్యాక్, అదొక రూమ్ లాగా చేశారు. గర్భగుడిలో పోయే లోపల ఎడం పక్కన భక్త శ్రీయాళ అని ఆ స్టోరీని ఒక పక్క చెక్కినారు. ఇంకో పక్కన కుడి పక్కన కిరాత అర్జునేయమని, అర్జునునికిను ఈశ్వరునికి యుద్ధం జరిగింది, యుద్ధం జరిగాక ఈశ్వరుడు అతనికి అర్జునునికి పాశుపతాస్త్రం ఇస్తున్నట్టుగా కూడా మనకి కుడి పక్కన అది కూడా ఆ శిల్పాల్లో చెక్కి చూపించినారు 4-5 బొమ్మలు. ఇప్పుడు నేను పుట్టిన చిత్రాలని నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ పైన పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ పెయింటింగ్ ఏమంటామంటే మేము నేచురల్ కలర్స్ అంటాం. నేచురల్ అంటే మన కూరగాయలు ఆకులు ఇట్లా రోళ్ల వేసి దంచి ఆ రసాలతో వేసిన పెయింటింగ్. ఇది 1538 వేసిన పెయింటింగ్ సార్. ఇది ఒకసారి వేశారు, మళ్ళా ఇంతవరకు ఇది రీపెయింట్ అనేది చేయలేదు. ఇప్పుడు మనం ఇంతసేపు చెప్తా ఉంటే ఇదంతా కూడా నాట్య మండపంలో ఉన్నాము ప్రజెంట్ నిలబడి. ఈ నాట్య మండపంలో టాప్ అంతా కూడా పెయింటింగ్స్ ఉంది, దాంట్లో స్టోరీలే. ఇప్పుడు చెప్పింది గోకర్ణం స్టోరీ. ఈ పెయింటింగ్ లో ఒక స్టోరీ వస్తుంది. ఇది కర్ణాటకలో జరిగింది సార్, రియల్ గా గోకర్ణం అనే ఊరుంది, అక్కడ జరిగిన స్టోరీ మనకి ఇక్కడ చూపించినారు ఈ పెయింటింగ్ లో. ఈ పెయింటింగ్ లో వచ్చేసి ఈ రెండు స్తంభాల మధ్యన ఉండేదే తెల్ల పెయింట్ ఈశ్వరుడు. ఆయన ఆ ఈశ్వరుడు ఇట కుడి చేతిలో లింగం పట్టుకున్నాడు 2 వేళలో, అది ఆత్మలింగం. రావణాసునికి ఇస్తాడు, ఇచ్చాక దాన్ని కింద పెట్టకూడదు, రథంలో తీసుకోపకూడదు అంటాడు. ఆయనేమో దాన్ని చేతిలో పట్టుకుని నడుచుకుని పోతూ ఉంటాడు శ్రీలంకకు. దాన్ని ఎలాగైనా సరే లింగాన్ని భూస్థాపించాలని వినాయకుడు వస్తాడు. ఇక్కడ మారు వేసుకుని వస్తాడు వినాయకుడు. వచ్చి ఇక్కడ చూడండి, నల్లగా ఒక పశువుల కాపరి వేషం వేసుకుని బాపనాయి మాదిరిగా ఆవులు మేపుతున్నాడు. రావణాసురుడు అటుకు వచ్చినాడు. సాయంకాలం అయింది, సంధ్యావందనం చేయాలా. లింగం తీసి అబ్బాయి చేతిలో పెట్టి స్నానానికి పోతాడు రావణాసురుడు. ఆయన స్నానం చేస్తుండగానే ఇతను వెంట వెంటనే 3 సార్లు పిలిచి బరువు ఎక్కువైపోయిందని రావణాసురుడు రాకున్నట్టుగానే ఆ లింగం తీసి కింద పెట్టేసినాడు. అది అక్కడే ప్రతిష్ట అయిపోయింది. ఇది కర్ణాటకలో గోకర్ణం, అక్కడ రియల్ గా జరిగింది. దట్ స్టోరీ మనకి ఇక్కడ పెయింటింగ్ లో సింపుల్ గా 4 బొమ్మల్లో వేసి చూపించినారు. ఇప్పుడు చెప్తాండేది మను నీతి చోళ అని. ఇది తమిళనాడులో రియల్ గా జరిగింది 12th సెంచురీలో. దట్ స్టోరీ మనకి ఇక్కడ పెయింటింగ్ లో చూపించినారు. మాధవర్మ అనే చోళరాజు ఉంటాడు, అతనికి ఒక కుమారుడు ఉంటాడు సత్యకీర్తి. వాడు ఒకసారి రథంలో వెళ్తున్నాడు ఫాస్ట్ గా,

0: వెళ్తూ ఉంటే వానికి తెలియకుండానే మధ్య చక్రం కింద ఒక చిన్న దూడబడి చనిపోయింది. చనిపోతేనే దాని తల్లి వస్తుంది, పెద్దావు రథాన్ని అడ్డగిస్తాంది, అడ్డగిచ్చి నా దూడని చంపినావు నాకు న్యాయం చేయంటుంది. వాడు దానికి న్యాయం చెప్పుడు ఏమి చెప్పుడు ఆవును తోసుకుని వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ యావు బాధపడుతుంది, నాకు ఇంకెవరు న్యాయం చెప్పేవాళ్ళని, అది ఆ రాజ్యంలో ఒక గంట కట్టినారు ధర్మగంట, ఆ వచ్చేసి ఆ గంటను మ్రోగిస్తుంది. మ్రోగిస్తేనే సైనికులంతా వచ్చి ఏం జరిగిందని విచారిస్తే ఈ యావ చెప్తుంది ఫ్లాష్ బ్యాక్, ఇట్లా నా దూడని చంపినాడు యువరాజు, నాకు న్యాయం చేయండి అని. అప్పుడు వాళ్ళు భయపడతారు, చంపిండేది యువరాజు, యువరాజుకి పనిష్మెంట్ ఇవ్వలేరు సైనికులు, కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి రాజుకు తెలియజేస్తారు, రాజా ఈ విధంగా మన యువరాజు దూడని చంపాడు, మీరు దానికి తీర్పు చెప్పాలి అని. రాజు ఎట్లా వాడంటే తనకు తనా పరానే భేదం లేదు రాజుకి, ఎవరు తప్పు చేసినా కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తా, నువ్వు దూడని చంపి ఆల్రెడీ ఇక్కడ తప్పు చేసినావు, నీకు శిక్ష వేయాల్సిందే అంటాడు రాజు తన కుమారునికి. ఏం శిక్ష అంటే ఇది శిక్షకు శిక్ష అంట, అంటే అర్థం నువ్వే విధంగా దూడని చంపినావో అదే విధంగా నువ్వు చావాలి అనేది దాని అర్థం. ఇక్కడ రథం కనిపిస్తుంది, రథం పైన చనిపోయిన దూడ ఉంది, చక్రాల కింద వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని వేసి రథం మీద ఆ దూడని పడుకోబెట్టి వాడిని రథచక్రాల కింద వేసి చంపడం జరిగింది. అంటే అది ఆ విధంగా రాజు పనిష్మెంట్ ఇస్తాడు, తన కుమారునే చంపిస్తాడు. అప్పుడు ఆ రాజనీతికి న్యాయానికి మెచ్చి ఈశ్వరుడు పార్వతి నంది వాహనం మీద ప్రత్యక్షమైనారు, ప్రత్యక్షమై అతనికి దీవిస్తారు మాధవర్మ రాజుకి, నీ రాజుకి నీ న్యాయానికి మెచ్చాను రాజా అని. ఆ చనిపోయిన అబ్బాయిని బతికిస్తాడు, దూడని కూడా బతికిస్తాడు. ఇది రియల్ గా జరిగింది 12th century తమిళనాడులో మనోనీతి చోళ అది మనకి ఇక్కడ ఒక నీతి కథ కాబట్టి ఈ పెయింటింగ్ లో వేసి చూపెట్టడం జరిగింది. ఇక్కడ పైన పెయింటింగ్ లో ఉండేది హెయిర్ స్టైల్స్. అప్పట్లో గిరిజా కళ్యాణం అని జరిగింది, ఈశ్వర పార్వతి పెళ్లి కైలాసంలో జరిగింది. ఎలా జరిగింది పెళ్లి? ఈశ్వర పార్వతికి పెళ్లి జరిగినట్టుగా ఆ పెళ్లికి ఎవరెవరు అటెండ్ అయినారు, అష్టదిక్పాలకులు వచ్చినారు పెళ్లికి, దేవతలు ఋషులంతా వచ్చినారు, కళ్యాణ మంటపంలో కూర్చున్నారు, ఎవరెవరు వచ్చింది అనేదంతా కూడా ఇక్కడ పెయింటింగ్ లో మనకి వేసి చూపించినారు. పార్వతీదేవికి అలంకారం చేయడానికి కూడా కొంతమంది చెలికత్తెలు వచ్చినారు. ఇక్కడ మనకి పెయింటింగ్ లో పైన కనిపిస్తున్నారు 7 మంది. పార్వతీదేవి చేతిలో మిర్రర్ పట్టుకుంది, ఆమెకు అలంకారం చేయడానికి చెలికత్తెలు వచ్చినారు. మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా హెయిర్ స్టైల్స్ వేసుకున్నారు, చీరల డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా డ్రెస్ చేసుకున్నారో, ఏ విధంగా హెయిర్ స్టైల్స్ వేసుకున్నారో, అదే విధంగా పార్వతీదేవి కూడా వాళ్ళు మేకప్ చేసేవాళ్ళని మనకి ఇక్కడ దాన్ని వాళ్ళని చూస్తే మనకి అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఒక రోజు 2 రోజుల్లో ఇప్పుడు పెళ్లిళ్లు అవుతున్నాయి, ఆ పాత కాలంలో అట్లా కాదు, 7 డేస్ 8 డేస్ మ్యారేజ్ జరిగేటివి. ఆ విధంగా వాళ్ళు ఒక రోజు ఒక రకంగా పార్వతీదేవికి వీళ్ళు అలంకారం చేసేవాళ్ళు, ఆ హెయిర్ స్టైల్స్ మనకి చూపించినారు. ఇంకా మనం ఈ పెయింటింగ్ లో ఇంకా నిదానంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 450 డిజైన్లు పెయింటింగ్ లో వేశారు. దీన్నే లేపాక్షి పెయింటింగ్స్ అంటాం, లేపాక్షి డిజైన్స్ అంటాం, లేపాక్షి బార్డర్స్ అంటాం. ఒక ఈ నాట్య మంటపంలోనే 70 స్తంభాలున్నాయి, 70 స్తంభాలకి టాప్ వేశారు, ఈ టాప్ మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ లోనే 450 డిజైన్లు మనకి పెయింటింగ్ లో కనబడుతున్నాయి, ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్. దానిలో మన వాళ్ళు ఇప్పుడు కలంకారీ డిజైన్స్ అని, ధర్మవరం పట్టు చీరలని, కంచి పట్టు చీరలని, పోచంపల్లి చీరలని, ఈ డిజైన్లు మొత్తం వాళ్ళు వాడుతున్నారు. 450 డిజైన్లు 1538లోనే పెయింట్ వేసి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ పైన పెయింటింగ్ లో చూస్తే ఈ గుడి గట్టించిన విరూపన్న ఫిగర్ కనపడుతుంది మనకి, ఆ నల్లగా టొబ్బి పెట్టుకోండి ఆయన విరూపన్న, ఇంకొక అతను అతని పక్కనే ఉన్నాడు ఆయన తమ్ముడు వీరన్న అని, అతను రాజు దగ్గర క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంకొక ఇద్దరున్నారు విరూపన్న కుమారులు, ఆ పక్కన ఇద్దరు శిల్పులు కూడా ఉన్నారు, రౌండ్ టోపీస్ తెల్ల టోపీస్ పెట్టుకుని, వాళ్ళ పేర్లు హంపణ్ణ జక్కన్న అని దేవస్థానం చెక్కిన శిల్పులు. మిగిలిన ఇంకా కొంతమంది 10 మంది ఉన్నారు ఆ పక్కన 5-6 మంది, వాళ్ళంతా కూడా ఈ గుడికి సంబంధించిన శిల్పులకి అటెండర్స్ అనమాట, అంటే శిల్పుల దగ్గర పనిచేసే వేరే ఆ శిల్పులు అనమాట. వాళ్ళని కొంతమందికి మనకి ఇక్కడ పెయింటింగ్ లో వేసి చూపించారు. వటపత్రశాయి అనేది ఇక్కడ మనకేమంటే ఆకు పైన ఒక కృష్ణుడు అనమాట, బాలకృష్ణుడు, పెద్దది మర్రి ఆకులాగా ఉంది, ఆకు మీద కృష్ణుడు పడుకున్నాడు, వెళ్ళకిలా పడుకోండే ఫిగర్ మనకి కనబడుతుంది. ఈ కృష్ణుని కళ్ళు మనం ఎక్కడి నుంచి చూసినా 3D టైప్, 4 వైపులా మనం నిలబడి చూసినా కూడా ఆ కంటి చూపు అనేది మనల్నే చూస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఆ విధంగా ఆ రోజుల్లోనే 1535లోనే శిల్పులు ఒక బొమ్మని మనకి ఆ విధంగా బాలకృష్ణుని వేసి చూపించినారు, 4 వైపులా మనల్నే చూస్తూ ఉంటుంది, ఏ పక్క చూసినా ఆ కంటి చూపు అట్లా వేశారు, దట్ ఈజ్ ఆర్ట్ టెక్నిక్. అప్పట్లోనే ఆ శిల్పులకి ఆ విధంగా ఆర్ట్ వేసి మనకి చూపెట్టడం జరిగింది. ఆయన తపస్సు చేసిన ప్లేస్ కొండ పక్కన తపస్సు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ
1: మీరింతవరకు సెబాష్ ఆంధ్రా శీర్షికన లేపాక్షి వాక్చిత్రం నిర్వహణ శ్రీ ఎం హరి.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరణ సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14వ నెంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు భరత్ లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మరో చరిత్ర. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట వింటారు.
1: తగ్గి

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం బుక్రాయ్ సముద్ర మండలం దండువారిపల్లి నుండి కోరుతున్న శ్రోత. శ్రోతలు, పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తను, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, మునీంద్ర, ఓబిలేసు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట రాము. ఈ చిత్రం కోసం పి సుశీల పడిన పాట వింటారు.

పసివాడి ప్రాణం ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, వెంకటస్వామి, కాంతమ్మ, రాఘవేంద్ర వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: ఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బబలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట దేశోద్ధారకుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన విశ్వేశ్వరరావు, సంగీతం కేవీ మహదేవన్.

0: విచ్చోడన్నారు నాయాళ్ళు.
1: ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట నిన్నే ప్రేమిస్తా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

ఈ ఉత్తరం సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఆత్మగౌరవం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

దొరికితే దొంగలు ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాయిపల్లి నుండి కోరుతున్న శ్రోతలు, నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా, మాణిక్యాలరావు, పోలయ్య, బాబూరావు, రజనీ, రాజశేఖర్.

రవికుమార్ బ్రహ్మయ్య కస్తూరి రాముడు కోటి రాము పైడితల్లి సుధీర్ చంద్రగిరి పాపారావు ఈశ్వర్రావు వీరందరి కోసం వీరు కోరిన పాట విందాము.

అభిలాష కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరికొద్దిసేపట్లో

మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని బంగారు కోట్ల సెంటర్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి దేశ ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను గాంధీజీ మరింత బలపరిచారని గుర్తు చేశారు. గాంధీజీ జయంతి సందర్భంగా విజయవాడలో ఈరోజు జంతు వధను నిషేధించినట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కబేళాకు సెలవు ప్రకటించామని, చికెన్ మటన్ దుకాణాలు, చేపల మార్కెట్లు తెరిచేందుకు అనుమతి లేదని చెప్పారు. ఎవరైనా జీవాలను వధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో కలిసి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు అత్యంత సమీపంలో ఉన్న సముద్ర గర్భంలో జమ అవుతున్న ఒండ్రుమట్టి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాల నుంచి కొట్టుకువచ్చిందని అధ్యయనంలో వెల్లడైంది. అండమాన్ దీవుల్లోని 9 ప్రాంతాల్లో సముద్ర ఉపరితల మట్టి నమూనాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలియజేశారు. అక్కడ లభించిన ఒండ్రుమట్టిలో గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తెచ్చిన హిమాలయ అవశేషాలే అధికంగా ఉన్నట్లు రసాయన ఖనిజ విశ్లేషణలు స్పష్టం చేశాయి. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మహోద్త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలతో 67 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల క్రికెట్లో భారత పురుషుల జట్టు ఫైనల్లో ప్రవేశించింది. మహిళల జట్టు ఇప్పటికే విజేతగా నిలవగా, ఇప్పుడు పురుషుల జట్టు కూడా విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరింది. రేపు పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నాం హరి విల్లు 1:10 11 మినిట్స్ ఇస్ ద టైమ్. నౌ మీతో పాటు ఉంది మీ ఆర్జే ప్రజ్ఞ. అండ్ ఫస్ట్లీ క్వశ్చన్ అడిగేస్తున్నా ఏంటి అనంటే, యాంట్స్ చీమలు ఉన్నాయి కదా, చీమలు చీమలకి లంగ్స్ ఉంటాయా అనేది నా క్వశ్చన్. సో లంగ్స్ లేకపోతే అలాగే పాపం అవి గాలిని ఎట్లా పీల్చుకుంటే, ఊపిరితిత్తులు ఉన్నాయా అని అడుగుతున్నా యాంట్స్కి. ఉన్నాయి, లేవు, లేకపోతే ఎందుకు లేవు అనేది నా కన్స్మిస్ని ఆన్సర్ని పంపించండి 0866-248-1414 అనే నెంబర్కి. ఓకే, ఇది నా ఎస్ఎంఎస్ క్వశ్చన్ అనమాట. సో వింటూ ఉండండి హరి విల్లు బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీతో పాటు, ఇన్ఫర్టైన్మెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ని కూడా అందించేస్తుంది. అండ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 101.3 FM. జస్ట్ స్టే ట్యూన్ కీప్ లిజనింగ్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
3: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

ఉన్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగిన దానికి సమాధానాలు ఎవరెవరు పంపించారో వాళ్ళందరి సమాధానాలు చినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ, 101.5 వివిధ భారతిలో మనం వింటున్నాం హరివిల్లులో. ఫస్ట్ క్వశ్చన్, యాండ్స్ కి లంగ్స్ ఉంటాయా అని నేను అడిగాను. ఊపిరితిత్తులు యాండ్స్ కి ఉంటాయా చీమలకి అని. సో ఫస్ట్లీ మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ చేసేస్తాను. ముసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా బాగున్నారా అంటూ నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు. ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే మేడం, బాగున్నారా? హరివిల్కు స్వాగతం అంటూ రణ్వీర్ సింగ్, సుగుణాబాయ్ ఏలూరు నుంచి మనకు మెసేజ్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సైకం పోతరాజ్ గారు నసుగుంటూ నుంచి మనకు మెసేజ్ పంపించారు. పాటలు చాలా బాగున్నాయి అంటూ మనకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఎనుగంటి నాగేంద్రరావు గారు మనకు మెసేజ్ చేశారు గుంటూరు నుంచి. ఉండవు అంటూ, వాయ్? మరి ఎలా గాలి జనరేట్ చేసుకుంటాయి, అవి గాలిని తీసుకుంటాయి అనేది తెలిస్తే ఎక్స్ప్లెనేషన్ పంపిమన్నాను. ఓకే, ఉండవు అని మీ ఆన్సర్ పంపించారు. ఓకే, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, చీమలు ఊపిరితిత్తులు ఉండవండి, స్పైరాకిల్స్ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసని పీలుస్తాయి ఇవి అంటూ మనకు మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా మౌ మండలం నుంచి, కాజా నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఆన్సర్ ఉండవు అంటూ మనకు పంపించారు. ఓకే, నెక్స్ట్ గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగ్నూరు నుంచి ఉండవు అంటూ మెసేజ్ చేశారు. చీమలకు ఊపిరితిత్తులు, లంగ్స్ అనేవి ఉండవు అంటూ ఎక్స్ప్లెనేషన్తో మరీ పంపించారు రమణ నాయక్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, ప్రజ్ఞ గారు చాలా రోజులకు వచ్చారు, వాయిస్ వింటున్న ప్రజ్ఞజీ అనుకున్న, హర్విల్ ప్రోగ్రాంలో మీ ప్రశ్నకు నా ఆన్సర్, చీమలకు లంగ్స్ ఉండవు, వాటి శరీరం పైన ఇరువైపులా చిన్న చిన్న స్పెరికల్స్ ద్వారా గాలి బయటకు పంపిస్తాయి అంటూ మనకి మెసేజ్ చేశారనమాట. అలానే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అలానే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హాయ్ మేడం, చీమలకు శ్వాస రంధ్రాలు ఉండవు అంటూ, గాంధీ జయంతి వినోదం బాగుంది అంటూ మనకు మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినే పాళ్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ, ఎలా ఉన్నారు? విజయలక్ష్మి పెదకొండూరు నవరస భరత హరివిల్కు స్వాగతం, కరెక్ట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. అండ్ శివ మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, దేశాయపేట వేటపాలెం నుంచి. అలానే గుడ్ మార్నింగ్ ఆన్సర్ అంటూ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ టు బోత్. అండ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు. బరువు ఉంటాయి కనుక ఉండవంట అవి. ఓకే, హాయ్ అక్క, నా పేరు ఝాన్సీ, నేను పుత్తూరు నుంచి మెసేజ్ పెడుతున్నాను, పుత్తూరులో జాబ్ చేస్తూ ఉంటాను. చీమలకు ఊపిరితిత్తులు ఉండవక్క అంటూ మనకి మెసేజ్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఓకే, బ్యాక్ టు క్వశ్చన్, యాంగ్స్ కి లంగ్స్ ఎందుకు ఉండవంటే చాలా మంది మనకి మెసేజెస్ చేశారు. ఓకే, యా విష్ణుప్రియ కాసాల ఉండవు అంటూ, అండ్ ట్రక్యా సిస్టమ్ ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి అంటూ మెసేజ్ చేశారు ఆచార్య. చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఉన్న మెసేజెస్ అని అయిపోయాయి అబ్బా. అండ్ ఎందుకు లేవు అంటే, యాండ్స్ ఆక్సిజన్ ని బాడీ సర్ఫేస్ లో ఉన్న ఈ టైనీ ఓపెనింగ్స్, మీరు ఇందాక పంపించినట్టు చాలా మంది శ్రోతలు చెప్పినట్టు ఈ చిన్న చిన్న పార్టికల్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకుంటాయంట ఎయిర్ ని. ఈ టైనీ ట్యూబ్స్ ద్వారా ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఆ గాలి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని హ్యాండ్స్ కి సపరేట్ గా లంగ్స్ ఏమీ ఉండవు, అదనమాట సంగతి. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, నిజంగా ఎగరగలిగే, వింటున్నారా క్వశ్చన్ ని, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం ఏది? క్షీరదం అంటే మామల్స్, యా, ఏకైక క్షీరదం ఏది అనేది నా క్వశ్చన్. నిజంగా ఎగరాలది, ఓకే, అదేంటి అనేది నాకు ఎస్ఎంఎస్ పంపించండి. సో ఆన్సర్ని 0862-4888-14 అనే నెంబర్కి. సో దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వినిపించేస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే సూపర్ పాట సఖీ మూవీ నుంచి, కేళ్ళ చెడుగుడు.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. 10:42 ఈజ్ ద టైమ్. నో మనము నమ్మినాటి హార్విల్లులో నా నెక్స్ట్ క్వశ్చన్, నిజంగా ఎగ్గరగ్గలిగే ఏకైక క్షీరదం దట్ ఈస్ మామల్ ఏది అని అడిగాను. సో ఎస్ఎంఎస్ఎస్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారు. మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది విజయలక్ష్మి గారు తిరుమల నుంచి మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, నేను మళ్ళీ వచ్చేసా, నా పేరు ఛాన్సీ.

0: ఓకే, సారీ అక్క, స్పెల్లింగ్ మిస్టేక్. నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి శ్రీ ఫణి మనకు మెసేజ్ పంపించారు. ఏమని, ఓకే ఇందాక క్వశ్చన్కి పంపించారనమాట. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇవా ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ అక్టోబర్ 2 గాంధీ మహాత్ముల వారి జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. యస్, మనం ఆల్రెడీ కాఫీ టైంలో చెప్పుకున్నాము. ఇద్దరికీ నివాళులు అంటూ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మనకు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. మహల్లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అలానే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రమాదేవి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ ఎం నరేష్ మనకు రాంగ్ ఆన్సర్ అండి, కొంగ కాదు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం లక్ష్మీదేవి అండ్ రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి కరెక్ట్ కరెక్ట్ సూపర్. అసలు ఒక టీచర్ ఎలా అయితే వాళ్ళ స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ని కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అని 100 out of 100 చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అలా ఉంది. అంటే నేను టీచర్ అని కాదు, కానీ అడిగిన క్వశ్చన్కి ఇంతమంది రియాక్ట్, అది కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కదా, ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ ప్రదీప్ అనంతపురం నుంచి. గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మేడం, కరెక్ట్ ఆన్సర్ అంటూ కనకారావు గారు పెడల్ నుంచి. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపిని పాల్యం నుంచి మనకు మెసేజ్ చేశారు. బ్యాట్స్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ శేషశ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్, యాండ్స్ డోంట్ హ్యావ్ లంగ్స్. యస్ యస్, డోంట్ హ్యావ్ లంగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెండింగ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నమస్తే బంగారు తల్లి శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు మళ్ళీ పంపించారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి వీళ్ళంతా మనకు మెసేజ్ పంపించారు బాతు అంటూ. అది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మన లిజనర్స్ అందరూ కూడా మంచిగా గెస్ట్ చేశారు. సో ఫైనల్లీ నేను చెప్పబోయే ఆన్సర్, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం. యాక్చువల్లీ ఈ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని నిజంగా ఎగరలేని ఉంటాయి కొన్ని. ఏకైక క్షీరదం అనేది మనకి గబ్బిలం ఒకటే అనమాట. సపోజ్ ఫ్లయింగ్ స్క్వైరల్స్ ఉన్నాయనుకోండి, అది తెలుగులో ఎగిరి ఉడతలు అంటారు కదా, అవి జస్ట్ ఎగరలేవు. ఓకే, అది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అట్లా గ్లైడింగ్ చేస్తూ వెళ్తాయి, జారుకుంటూ వెళ్తాయి అనమాట. బట్ నాట్ లైక్ గబ్బిలం లాగా, రైట్? ఇప్పుడు నేనేమన్నానంటే నిజంగా ఎగరగలిగే క్షీరదం అని అన్నాను, కాబట్టి గబ్బిలం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదనమాట సంగతి. సో నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, డైనోసార్స్ ఉన్నాయి కదా, డైనోసార్స్, ఈ డైనోసార్స్ ప్రపంచంలో అప్రాక్సిమేట్లీ ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి, ఎన్ని మిలియన్స్ ఈ మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి ఈ డైనోసార్స్ అనేవి ప్రపంచంలో అప్రాక్సిమేట్గా. అండ్ మరీ కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, అప్రాక్సిమేట్లీ చెప్పండి ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి. ఓకే, రఫ్లీ అనుకోండి పోని. అదనమాట. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866-2488-14. యాజ్ యూజువల్ బ్యాక్ టు వండర్ఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూనే ఉంటాను. జస్ట్ లిసన్, కీప్ లిసనింగ్. అండ్ 101.FM వివిధ భారతి విత్ మీ ఆర్జే ప్రజ్ఞ.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మిస్సెస్ మరి మనం అడిగిన క్వశ్చన్ కి చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు. సో ఎవరెవరు మెసేజ్ పంపించారో అది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సుమారుగా 170 మిలియన్ సంవత్సరాలు అంటూ మనకు ఆచార్య చిరంజీవి రామలింగం మనకు మెసేజ్ పంపించారు దమ్ముగూడ నుంచి. నెక్స్ట్ అలానే అరౌండ్ 230 నుంచి 245 మిలియన్ ఇయర్స్ ఉంటాయి ప్రజ్ఞ అంటూ మనకు శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు. అండ్ లీవ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం అంటూ మనకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగాచార్యులు హిందూపురం నుంచి 245 మిలియన్ ఇయర్స్ అంటూ మనకు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అప్రాక్సిమేట్లీ 165 ఇయర్స్ అంటున్నారు. అలానే శ్రీఫణి దాస్ దేశాయిపేట నుంచి 165 మిలియన్ చెప్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 165 మిలియన్ అంటున్నారు. సేమ్ అదే ఆన్సర్తో మనకి ఇంకొక 4 మెసేజ్లు కూడా వచ్చాయి. శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆశ మనకు మెసేజ్ పంపించారు సేమ్. అలానే కనకారావు గారు పేడ నుంచి 180 మిలియన్ అంటున్నారు. మార్కాపురం శివాజీనగర్ ట్రైల్ 165 మిలియన్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. వలీ ఫాతిమా నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు సేమ్ 165 మిలియన్ అంటున్నారు. గుడ్ మార్నింగ్. 164 మిలియన్

అయి ఉండొచ్చు అంటూ అనంతపురం నుంచి నేమ్ అయితే మెసేజ్ చేయలేదు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హాయ్ జీ అంటూ మనకు 230 మిలియన్ ఆర్ 245 మిలియన్ అంటూ మెసేజ్ పంపించారు. అలానే తిరుపతి నుంచి దేవసేన గారు మనకు మెసేజ్ పంపించారు. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 245 మిలియన్ అంటున్నారు. ఓకే, ఇవైతే మెసేజెస్. అండ్ నమస్తే శుభోదయం ప్రజ్ఞ అంటూ 180 మిలియన్స్ అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. ఓకే, ఆల్మోస్ట్ అంతే, ఆల్మోస్ట్ 165 ఇయర్స్ నుంచి కూడా మనకి డైనోసార్స్ అనేవి రఫ్లీ 230 మిలియన్ ఇయర్స్ ఎగో కనిపించాయని అయితే చెప్తున్నారు. అయితే 66 మిలియన్ ఇయర్స్ ఎగో ఏంటంటే ఎక్స్టెండ్ అయ్యాయంట. బర్డ్స్ ని డేంజరస్ గా కన్సిడర్ చేయడం జరిగింది, అంటే వాటి వల్ల మనకి హాని ఉంటుంది అని చెప్పడం అనమాట, అలా అనమాట. సో అదనమాట సంగతి. అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ వీకెండ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్. టాటా, బై బై. సూపర్ సాంగ్ తో ఎండ్ చేసేద్దాము. వింటూ ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. స్వాతంత్ర్య సమరయోధులు, జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్వహించారు. ఆయన పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి మార్కెట్ పరిసరాల్లో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో కలిసి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు అత్యంత సమీపంలో ఉన్న సముద్ర గర్భంలో జమ అవుతున్న ఉండ్రుమట్టి వేల కిలోమీటర్ల దూరంలోనున్న హిమాలయాల నుంచి కొట్టుకువచ్చిందని అధ్యయనంలో వెల్లడైంది. అండమాన్ దీవుల్లోని 9 ప్రాంతాల్లో సముద్ర ఉపరితల మట్టి నమూనాల్ని పరిశోధకులు సేకరించి విశ్లేషించారు. అక్కడ లభించిన ఉండ్రుమట్టిలో గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తెచ్చిన హిమాలయ అవశేషాలే అధికంగా ఉన్నట్లు రసాయన ఖనిజ విశ్లేషణలు స్పష్టం చేశాయి. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలతో 67 పతకాలు సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, దేవిశ్రీ ప్రసాద్ సాగర్ పాడినటువంటి పాట శుద్ధాల అశోక్ తేజ గీతం. ఇది 11:06:47 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి FM 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

ఒక హీరో గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఎలాంటి ఎమోషన్ అయినా కూడా పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం ఆయన స్పెషాలిటీ అనగానే మీకు గుర్తొచ్చేస్తారు. వైవిధ్యమైన పాత్రలకు ఆయన ఒక ట్రెండ్ అని చెప్పాలన్నమాట. ఎలా అంటే ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. అండ్ ఇంకొక విషయం చెప్పిన విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీ యాక్షన్ ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఏ జోన్లో అయినా కూడా వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పొచ్చు. హూ కెన్ టచ్ ఎనీ వన్స్ హార్ట్. ఈ రోజు ఆ హీరో సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి నకాష విశాలి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్.

11:21లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంది. సో తన సొంత టాలెంట్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో వెంకటేష్ గారు. కలియుగ పాండవులు చిత్రం నుంచి హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ గారు నంది అవార్డు కూడా అందుకున్నారు. శ్రీనివాస కళ్యాణం ఈ సక్సెస్ తర్వాత ప్రేమ వెంకటేష్ గారి సినీ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. మరి బొబ్బిలి రాజాతో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. శత్రువు, క్షణక్షణం వెంకీ కెరీర్ లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచిపోయాయి. చంటి సినిమాలో తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ధర్మచక్రం మరో మైలురాయిలుగా నిలిచిపోయింది. లాయర్గా నట విశ్వరూపాన్ని చూపించారు. నంది అవార్డు అందుకున్నారు. క్లాసికల్ మూవీ స్వర్ణకమలంతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

సో మరి సినిమా కబుర్లో మనం ఇంట్రో అలా ఇవ్వగానే ఆ హీరో గురించి చక్కగా నాకు మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. వై వెంకటరెడ్డి గారు లక్కవరముడి కరెక్ట్ గా గెస్ట్ చేశారు, పడని జోగానంద్ర అప్పలరాజు కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అండ్ కృష్ణా జిల్లా మోబ మండలం కాజ నుండి కూడా తిరువేదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి నాకు ఆన్సర్ అనేది పంపించేశారనమాట. సో నేను జస్ట్ అలా హింట్ ఇచ్చాను అంతే, అందరూ అలా అల్లుకుపోయారు. సో చక్కగా సినిమా కబుర్లు అయితే ఫాలో అవుతున్నారు. మరి వెంకటేష్ గారి సినిమా కబుర్లు మనం మరిన్ని మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. బొబ్బిల్ రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డు

0: సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

క్షణక్షణం. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రాలు పిచ్చిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం 11:25:20 లో ఉంది. బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫ్రెష్ గా రాసిన ఒక క్యారెక్టర్ ని అర్థం చేసుకుని పోర్ట్రే చేయడం ఒక లెక్క అయితే, ఆల్రెడీ ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిన క్యారెక్టర్స్ ని రీమేక్ చేసి అదే రేంజ్ లో కాదు అంతకంటే బెటర్ గా డెలివరీ చేయడం మామూలు విషయం కాదు కదా. 80s 90s నుంచే అదిరిపోయే రీమేక్ రోల్స్ చేశారు. అండ్ స్టార్టింగ్ లో యాక్షన్ మూవీస్ చేసిన తర్వాత ఫ్యామిలీ లవ్ స్టోరీస్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు మన వెంకీ. ఆ తర్వాత కామెడీ తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. అన్ని జోన్స్ లో వెంకీని కొట్టిన, అంటే ఆయన కొట్టినటువంటి హిట్స్ మరే హీరో కొట్టలేదని చెప్పాలన్నమాట. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అండ్ ఎప్పుడో వచ్చినటువంటి చంటి మూవీ గురించి మనం మాట్లాడితే, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా వెంకీ చంటి సినిమాలో చేసినటువంటి ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఉంది చూసారు, దీన్ని మ్యాచ్ చేయడం మాత్రం చాలా కష్టమని చెప్పాలి. చిన్నతంబి సినిమాకు రీమేక్ అనమాట ఇది. ఆ క్యారెక్టర్ లో ఇన్నోసెన్స్ గానీ, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ యాక్టింగ్ గానీ 92లో రిలీజ్ అయినా కూడా ఇప్పుడు మనం టీవీలో చూసినా కూడా ఆ ఎమోషన్ ని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం అనమాట. అప్పట్లో చంటి సినిమా రెస్పాన్స్ మన పేరెంట్స్ ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అండ్ డీసీపీ రామచంద్ర అనగానే ఠక్కుమని వెంకటేష్ గారి సాలిడ్ ఇమేజ్ ఒకటి కనపడుతుంది కదా, టైలర్ మేడ్ క్యారెక్టర్ అనమాట ఫర్ వెంకీ. అస్సలు ఈ రోల్లో ఇంకెవ్వరిని కూడా ఊహించుకోలేం. గౌతమ్ మీనన్ తెరకెక్కించినటువంటి ఘర్షణ తమిళ్లో కాకా కాక, సూర్య జ్యోతిక కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అనమాట ఈ ఘర్షణ. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఘర్షణ చిత్రానికి టిప్పు, శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే, పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాట అయితే మాత్రం. సో 11:33:41 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. లో వచ్చిన ఆనంద్ రీమేక్ సంక్రాంతి అనమాట. సో తమిళ్లో మమ్ముట్టి గారు చేసిన క్యారెక్టర్

వెంకీ తెలుగులో చేశారు. ఇలాంటి ఫ్యామిలీ రోల్స్ మన వెంకీకి సెట్ అయినట్లుగా మరి ఎవరికి సెట్ అవ్వవు అనిపిస్తుంది అనమాట. ఇంటికి పెద్ద కొడుకుగా ఫ్యామిలీ ఎమోషన్ ని పండించడంలో వెంకటేష్ గారు ఎక్స్పర్ట్. ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమా ఇంకొకటి ఉంది, అదేం చెప్పండి? రాజా. అసలు ఆ బీజియం ఉంటుంది, చేతులు కట్టుకుని ఇలా నడుస్తూ వస్తుంటారు కదా క్లైమాక్స్ లో, ఆ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఈ సినిమాలో బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషన్. అండ్ నాకు బాగా గుర్తుంది ఈ సినిమాలో ఒకటి, అలీ అండ్ తిను డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు, ఐ మీన్ సుధాకర్ గారును అండ్ వెంకటేష్ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చి ఈ సర్కిల్ వేసి సుధాకర్ గారు ఏమో చక్కగా ఆ సర్కిల్లో పడినవన్నీ నీకు చుట్టూ పడినే చిన్న చేతగా నాకోండి, బట్ వెంకటేష్ గారు మాత్రం మొత్తం పైకి నీకే ఇచ్చేస్తున్నాను, నీకు కావాల్సి నువ్వు పైనుంచుకొని నాకు కిందకి ఇచ్చే దేవుడు అండి. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాస్? అండ్ వెంకటేష్ గారు పండించారు చూడండి ఆ కామెడీ, అసలు సూపర్ గా ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రాజా అయితే మాత్రం. అండ్ చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఆ బీజేఎం అనమాట. సో వెంకటేష్ గారు వాకింగ్ అని యాక్టింగ్ అని ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్ అని చెప్పాలి. రీమేక్ సినిమాతో ఈ రేంజ్ లో క్లాసిక్ డెలివరీ చేయడం అనేది వెంకటేష్ గారికే సాధ్యం. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ రాజా చిత్రానికి రాజేష్ సుజాత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: సంక్రాంతి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాను కదా, హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్న తర్వాత 11:44 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఆ తర్వాత సూర్యవంశం సినిమా ఉంది కదా, ఈ సినిమాలో ఆ చిన్న పిల్లడు వెంకటేష్ గారి మధ్య ఉండేటువంటి సన్నివేశాలు బ్యూటిఫుల్ గా ఉంటాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా అండ్ యాక్షన్ ఎమోషన్ ఫన్ అన్ని కూడా కలగలిసి ఉంటాయన్నమాట. హరిశ్చంద్ర ప్రసాద్ గా వెంకి నటన సూపర్. ఒరిజినల్ తమిళ్లో శరత్ కుమార్ గారు చేశారు అండ్ తెలుగులో వెంకటేష్ గారు, హిందీలో అమితాబ్ గారు యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ అయితే బాగా రిజిస్టర్ అయ్యాయి. మరి అప్పట్లో మీనా వెంకటేష్ అంటే మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పటి దృశ్యం వరకు కూడా కలిసి వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాలు చేశారు. అండ్ క్లాసిక్ మూవీ కదా ఈ దృశ్యం, ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లాంగ్వేజెస్ లో రీమేక్ అయింది. రాంబాబుగా మన వెంకి ఆయన స్టైల్లో ఆ స్టాండర్డ్స్ ని ఈజీగా పండించారనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్క్రీన్ మీద మీనా వెంకటేష్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ చామ్ అండ్ కెమిస్ట్రీ క్లియర్ గా మనం చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మూవీస్ లో వెంకీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకున్నాం. మరి అబ్బాయి గారు సినిమా వచ్చేసరికి, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ఆయన సినిమా ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి. హీరో వెంకీ అయినా కూడా కథ మొత్తం కూడా అత్తాకోడళ్ల మధ్య ఉంటుంది కదా. మరి ఈవీవీ గారి సినిమా కాబట్టి కామెడీకి అసలు కొదవేలేదు. అండ్ కామెడీ గానీ ఎమోషన్ గానీ కావలసినట్టుగా ఈక్వల్ గా ఉంటాయన్నమాట. నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ని, ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ కాంబినేషన్ ని టచ్ చేయాలి అన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు. కానీ తన పాత్రకు 100% న్యాయం చేయడమే కాకుండా తన స్టైల్తో ఒక కొత్త అనుభూతిని స్క్రీన్ కి పంచారు వెంకీ. సో మరి వెంకీ గారి నటన, ఫైట్స్, కామెడీ, ఎమోషన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం గానీ ఆయన ఎన్ని సినిమాల్లో ఆయన వాయిస్ ఇచ్చారు, ఎలా పాటలు పాడారు ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఎనీవే వెంకీ అయితే మన కోసం గురువులో ఒక మంచి ఏమని చెప్పాలి, వినండి మీరు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది మీకోసం, ఖచ్చితంగా వినిపించాల్సిందే.
1: రాకపోతే మహారాజులందరికి పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే, బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దగ్గుతుందని, ఆరోగ్యం షెడ్డుకి వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బాయి మాకు తెలుసు మరి అంటారా, తాగండి ఓగండి, మీ సావు మీరు సావండి.
0: సో మరి వెంకీ గారు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. సో హెల్త్ పాడైపోతుంది, జాగ్రత్తగా ఉండండి అని అనమాట. ఇదే సినిమాలో ఇదే పాట కంటిన్యూషన్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. ఆయన పాడారనమాట ఈ పాటని. ఎనీవే 11:48 లో ఉంది వీబీ క్లాక్. మనం వెంకీ సినిమా కబుర్లు అయితే మాట్లాడుకుంటున్నాం.

అండ్ వెంకీ ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి క్యారెక్టర్ అంటే ఆయన చేసిన క్యారెక్టర్స్ లో ప్రతి ఒక్కరికి ఈ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, అదేంటంటే నారప్ప. అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న గురు స్పోర్ట్స్ డ్రామా గానీ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పండించారని చెప్పాలి. టఫ్ రఫ్ రోల్ అనమాట, ఎంత ఈజీతో చేశారంటే నాచురల్ గా, అందుకే అయ్యారు ఆయన విక్టరీ వెంకటేష్. అండ్ గోపాల గోపాలలో వెంకీ నటన ఎంత నాచురల్ గా ఉంటుందంటే

ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా అదే డెలివరీ చేస్తారనమాట. అండ్ ఓమై గాడ్ లో పరేష్ రావల్ గారి క్యారెక్టర్ అందరికీ రిజిస్టర్ అయిపోయే రోల్ కదా అయింది, అండ్ ఈ క్యారెక్టర్ ని ఇక్కడ మనకి వెంకీ చేశారనమాట. అండ్ ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న మణిశంకర వరప్రసాద్ గారు అండ్ ఇప్పుడు ఆదర్శ కుటుంబం రాబోతోంది. సో ఇప్పటికి కూడా అదే ఎనర్జీ, అదే గ్లామర్, అదే పర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇస్తూనే ఉన్నారనమాట. మరి ఇవి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం మీను సాంగ్ వచ్చేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మీ చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి ఆచార్య పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ భీమ్స్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు.

0: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా
1: రాజ్ఘాట్ పర్ సర్వధర్మ ప్రార్థనా సభ కా ఆయోజన్ కియా గయా.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా, కేంద్రీయ ఆవాస్ ఔర్ శహరీ మామలో కే మంత్రి మనోహర్ లాల్ ఔర్ దిల్లీ కే ముఖ్యమంత్రి రేఖా గుప్తా నే రాజఘాట్ పర్ మహాత్మా గాంధీ కు శ్రద్ధాంజలి ది. రాష్ట్రపతి నే కహా కి దునియా కే కై హిస్సో మే జారీ యుద్ధ ఔర్ సంఘర్ష్ కే మాహౌల్ మే గాంధీ జీ కా శాంతి ఔర్ అహింసా కా సందేశ్ పహలే సే కహీ అధిక ప్రాసంగిక హో గయా హై. ఉపరాష్ట్రపతి నే కహా కి సత్య ఔర్ అహింసా మే మహాత్మా గాంధీ కా అటూట్ విశ్వాస్, న్యాయ కే ప్రతి ఉన్కి ప్రతిబద్ధత ఔర్ హర్ వ్యక్తి కి గరిమా మే ఉన్కా గహరా విశ్వాస్ మానవతా కు ప్రేరిత కర్తే రహెంగే. ప్రధానమంత్రి నే కహా కి సభీ యుగో మే బాపూ కే ఆదర్శ్ మానవతా కే లియే పథ ప్రదర్శక్ బనే రహెంగే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా ఔర్ దిల్లీ కే ముఖ్యమంత్రి రేఖా గుప్తా నే పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కే జయంతి పర్ విజయ ఘాట్ స్థిత సమాధి పర్ ఉన్హే శ్రద్ధా సుమన్ అర్పిత్ కియే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా, కేంద్రీయ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజోజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్ ఔర్ ఎల్ మురుగన్ నే ఆజ్ నయీ దిల్లీ స్థిత సంవిధాన్ సదన్ మే మహాత్మా గాంధీ ఔర్ లాల్ బహదూర్ శాస్త్రి కు పుష్పాంజలి అర్పిత్ కి. ఇస్ అవసర్ పర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష నితిన్ నవీన్, కాంగ్రెస్ అధ్యక్ష ఔర్ రాజ్యసభ మే విపక్ష కే నేతా మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ మే విపక్ష కే నేతా రాహుల్ గాంధీ, కై సాంసద్, సంసద్ కే వరిష్ఠ అధికారి ఔర్ విద్యార్థియో నే భీ దోనో మహాన్ నేతాఓ కు భావభీని శ్రద్ధాంజలి ది. బాంగ్లాదేశ్ మే భారత్ కే ఉచ్చాయుక్త దినేష్ త్రివేది నే ఆజ్ మహాత్మా గాంధీ ఔర్ పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కే జయంతి పర్ సభీ కు శుభకామనాయే ది. ఉన్హోనే కహా కి లాల్ బహదూర్ శాస్త్రి నే జయ జవాన్ జయ కిసాన్ కా నారా దియా థా. ఆజ్ కే దౌర్ మే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే ఇసే జయ జవాన్ జయ కిసాన్ జయ విజ్ఞాన్ జయ అనుసంధాన్ తక్ ఆగే బఢాయా హై. विदेश मंत्रालय भारतीय नागरिक और फ्लाई दुबई विमान के बहादुर पायलट कैप्टन स्मित मच्छार की स्वास्थ्य स्थिति पर लगातार नजर बनाए हुए है. सऊदी अरब के तबुक में एक अस्पताल में आरंभिक उपचार के बाद अब उन्हें अबू धाबी भेज दिया गया है. संयुक्त अरब अमीरात में भारतीय राजदूत ने अस्पताल में कैप्टन मच्छार से मुलाकात कर उनके स्वास्थ्य की जानकारी ली. विदेश मंत्रालय ने एक बार फिर कैप्टन स्मित मच्छार की वीरता और साहस को सलाम किया. दिल्ली मेट्रो रेल निगम ने बताया है कि राष्ट्रीय राजधानी में 11 मेट्रो स्टेशन अगले निर्देश तक बंद रहेंगे. इनमें जनपथ, पटेल चौक, केंद्रीय सचिवालय, राजीव चौक, सेवा तीर्थ, मंडी हाउस, लोक कल्याण मार्ग, आईएनए, चावड़ी बाजार, रामकृष्ण आश्रम मार्ग और नई दिल्ली स्टेशन शामिल हैं. हालांकि राजीव चौक, मंडी हाउस, आईएनए, नई दिल्ली और केंद्रीय सचिवालय स्टेशनों पर मेट्रो की इंटरचेंज सुविधा उपलब्ध रहेगी. जापान एशियाई खेलों में आज भारत ने मुक्केबाजी में स्वर्ण पदक जीता. 75 किलोग्राम वर्ग में लवलीना बोरगोहाई ने स्वर्ण पदक अपने नाम किया. लवलीना ने चीन की बाओ जिए को हराकर भारत के लिए महिला मुक्केबाजी में 12 साल बाद स्वर्ण पदक जीता. भारतीय महिला रिकर्व तीरंदाजी टीम ने 10 बार की ओलंपिक चैंपियन दक्षिण कोरिया को 5-3 से हराकर अपना पहला स्वर्ण पदक जीता. रिकर्व मिक्स्ड टीम तीरंदाजी में भारत ने रजत पदक जीता. कुमकुम महोद और धीरज बोमा देवरा की जोड़ी ने चीन से 3-5 से हारने के बाद रजत पदक हासिल किया. भारत की नेत्रा कुमानन ने एशियाई खेलों में महिला

దేశాన్ని సాధించడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 2, 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ ఇండియా మిషన్ ను స్టార్ట్ చేశారు. మరి మహాత్మా గాంధీ గారి స్పెక్టకల్స్ ఆకారమే ఈ ఉద్యమానికి చిహ్నంగా నిలిచింది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యమన్నమాట. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పల్లెటూళ్ళు గ్రామాల్లో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్లు, గట్టుపై ఉండే చెట్లు, పూల మొక్కలు, కూరగాయల పొదలతో అంత అందంగా ఉంటుందో కదా. అయితే మన భారతదేశంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన స్పెషల్ విలేజెస్ కొన్ని ఉన్నాయబ్బా. స్పెషల్ అని అన్నా అంటే ఆ గ్రామాల్లో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండే ఉంటాయి కదా. మరి అవేంటో తెలుసుకోవాలంటే జస్ట్ ఇగోన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జో రైట్ నో మీకోసం. అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యశానికి ఆలపించిన ఆత్రేయ గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ లో. వింటూ స్టేడియం

భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:15:23 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజస్థాన్ లో ఒక చిన్న గ్రామం అండి పిప్లాంట్రీ. ఈ గ్రామం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్ల పుట్టిందంటే భారంగా ఫీల్ అవుతున్నారు, కానీ ఈ ఊరిని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు గర్వపడాలన్నమాట. ఏంటంటే ఇక్కడి ప్రజలు ఆడపిల్ల పుట్టిందంటే 111 మొక్కల్ని నాటుతారంట. మరి ఈ గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు పుడితే అన్నిసార్లు 111 మొక్కల్ని నాటుతారంట. అంటే ఒక్కో ఆడపిల్లకి 111 మొక్కలు. భూమి మీద కొన్నాళ్లు ఉండి వెళ్లిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి ఫ్యూచర్గా మారతాయి. అవునా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్తో పాటు బాలికల సంక్షేమాన్ని చాటి చెప్పింది ఈ గ్రామం. వీళ్లు చేస్తున్న ఈ పని వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడింది. మరి అలా భారతదేశంలో స్పెషల్ విలేజ్గా స్థానం సంపాదించుకుంది రాజస్థాన్లోని పిప్లాంట్రీ. దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం అంతం చిత్ర సాంగ్ ప్లే చేస్తున్నాను. చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్సమంద్ అనే జిల్లాలో ఉంది పిప్లాంట్రీ విలేజ్. 2006 నుంచి ఈ 111 మొక్కలు నాటడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుందన్నమాట. సో దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పాలివాల్ తన కూతురు డీహైడ్రేషన్ కారణంగా చనిపోతే పర్యావరణంలో ఈ మార్పులు గాని ఆ నీటి సమస్యలు ఆ తర్వాత తరాలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె జ్ఞాపకార్థం ఈ గొప్ప పనికి నాంది పలికారు శ్యామ్ సుందర్. అప్పటినుంచి ఆ గ్రామంలో ఏ అమ్మాయి పుట్టినా కూడా వీళ్లు ఈ 111 మొక్కల్ని నాటుతారనమాట. అండ్ మొక్కలు నీటి సమస్యను దూరం చేస్తాయని వాళ్లు స్ట్రాంగ్ గా నమ్ముతారు. అండ్ ఈ కార్యక్రమం కేవలం పర్యావరణాన్ని మాత్రమే కాదండి, బాలికల సంక్షేమాన్ని కూడా కాపాడుతుంది. పాప పుట్టినటువంటి ప్రతిసారి కూడా ఆ గ్రామస్తులంతా కలిసి ఇలా 111 మొక్కల్ని నాటుతారు. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది, ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ చిత్రం నుంచి కార్తీక్ దీపిక పాడినటువంటి శ్రీమణి గీతం దిలీప్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: స్టూడియోలో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్బంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్బంగా న్యూఢిల్లీలోని విజయఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్బంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికీ ముఖ్యపాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్బంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజల సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం, పీపీసీ 2026-27, సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దూ తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటోవాలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా, వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కోపైలట్ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్కు అప్పగించింది. కాక్పిట్లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై కోపైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కోపైలట్ కెప్టెన్పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కోపైలట్గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావుజీపై ఫైనల్లో 5-0 విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకు మహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నాం కదా. సో మరి మీకు తెలుసాలో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే మన భారతదేశం అంతా వైవిధ్యభరితమైన వాతావరణం

వర్ణం గాని, సంప్రదాయాలు గాని, ఐక్యత గాని, భిన్నత్వం, భాషలు, ఆహారపు అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమి మీద మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో కదా. ఇందాక మనం ఆల్రెడీ పిప్లాంట్రీ గ్రామం గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వేప, మామిడి, ఉసిరి ఇలాంటి చెట్లు ఎక్కువగా నాటుతారనమాట. ఇవి పర్యావరణ వ్యవస్థతో ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచాయి. ఎలా అంటే, వీళ్లు మొక్కలు నాటి తమ పని అయిపోయింది అనుకోవట్లేదు. ఆ చెట్లను నాటి చెదపురుగుల నుంచి రక్షించడానికి వాటి చుట్టూత ఈ కలబంద మొక్కలను కూడా నాటుతారంట. ఇవేం చేస్తాయంటే, మొక్కల్ని రక్షించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా దారితీసాయి. మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కలబంద జ్యూస్, జెల్ వీటితోటి అలోవెరా ప్రొడక్ట్స్ తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా అందుతుందన్నమాట. అలా ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. మరి ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. మరి ఇప్పుడే చెప్పాను కదా, మన భారతదేశం అంత వైవిధ్య భరితమైనటువంటి వాతావరణం గాని, సంప్రదాయాలు గాని, ఐక్యత గాని, ఇవన్నీ ఉన్న భూమి మీద ఇంకొక ప్లేస్ లేదు అంటే అతిశయోక్తి కాదేమో అని. మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో భారత్లో ఫస్ట్ గ్రీన్ విలేజ్ గా గుర్తింపు పొందింది కోనోమా, నాగాలాండ్ లో ఉంది. అండ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుందన్నమాట. ఇక్కడి ప్రజలు, సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు కదా. ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంలో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపునైతే పొందిందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోవిడ్ తర్వాత చాలా మంది రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదన్నమాట. ఏవైనా పీస్ఫుల్ గా ఉండేవి, మారుమూల ప్రాంతాలు, జనం తక్కువగా ఉండే ప్లేసెస్, అంటే లెస్ క్రౌడెడ్ టూరిస్ట్ ప్లేసెస్ కు వెళ్లాలని ఆలోచిస్తున్నారన్నమాట. పరిశుభ్రతకు మాలినోంగ్, పర్యావరణ పరిరక్షణకు కోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, చారిత్రక వైభవానికి బాణవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. మరి భారతదేశం ఎంత వైవిధ్య భరితమైందో ఈ గ్రామాలు మరొకసారి మనకి గుర్తు చేస్తాయన్నమాట. ఒక్కసారి వీటిని సందర్శించండి, లైఫ్ టైం గుర్తుండిపోయే అనుభవాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇది ఈనాటి ది మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం జనతా గ్యారేజ్ చిత్ర నుంచి శంకర్ మహాదేవన్, రనేనా రెడ్డి పాడినటువంటి రామజోగే శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
2: 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
0: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
0: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
0: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను ఆయన

అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర, పెనుగొండలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావిడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలిన్గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నల్ల సముద్ర ప్రాంతంలోని ఉక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్టపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం రెండవ బంగారు పతకం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా నిలిచింది. అటు సెయిలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంటులో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటు పట్టడంతో భారత్ 3వ స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానంలో ఉంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్యాలున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 8 minutes 23 seconds లో ఉంది. బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ ధీర ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి ఈ రోజు ధీరాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుందాం. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అయితే చెయ్యాలి, అంటే రోజు కూడా వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నారు కదా. పెరుగుతున్న వయసుతో పాటు వచ్చేటువంటి శారీరక మార్పులు కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఎదుర్కోవాలి అంటే బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అలాగే యోగా లాంటి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ కొన్ని ప్రతిరోజు చేయాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈనాటి ధీరాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం నేను లోకల్ చిత్ర నుంచి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాత్ని పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: సమయం 1:20 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు గురుకులాల్లో విద్యార్థులకు అందించే

0: భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సృష్టిస్తుందని ఉద్ఘాటిస్తూ,
1: ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ఐఎస్ఏ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని ఆ రోజు చెప్పిన మాటను వాస్తవం చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని, కరువు సీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం.
0: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్బంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గాంధీజీ బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు ఎస్ సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: గాంధీ గారు అందరికీ కూడా భారతదేశంలో ప్రియులు. ఆ రోజు అహింసావాదాన్ని తీసుకున్నారు, సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. స్వాతంత్ర్య సాధనలో వారు కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎవరు కూడా మర్చిపోలేని విషయం. వారి త్యాగం, వారి స్ఫూర్తి మనందరూ కూడా కొనియాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం వారి గురించి పల్లె సేవలు, ప్రగతి పాటలుగా ఉండాలని వారు కోరుకున్నారు. శుభ్రతకి, పరిశుభ్రతకి వారు ఆ రోజు పిలిపడం జరిగింది. దాంతోపాటు ఖాదీని ధరించాలి, నూరుపోయి మన ఉత్పత్తుల్ని, స్వదేశీని మనం పెంపొందించాలని పిలిపడం జరిగింది.
0: రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్చ అవార్డులను ప్రకటించగా, విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక, నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 1,150 నుంచి 1,265 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి

0: విద్యార్థులకు 1400 నుంచి 1600 రూపాయలకు, ఇంటర్తో పాటు ఆ పై తరగతుల విద్యార్థులకు 1600 నుంచి 1800 రూపాయలకు పెంచారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణల గురించి ఈ రోజు తెలుసుకుందాం. భారత రుణ మార్కెట్ల ఎదుగుదలకు వృద్ది దోహదం చేయలేదు, కానీ ఫోన్ బ్యాంకింగ్ దోహదం చేసింది. తనిఖీలు లేకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనుకూలమైన రుణగ్రహీతకు పెద్ద మొత్తంలో రుణం మంజూరయ్యేది. ఆ రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు బ్యాంకు మళ్లీ రుణమిచ్చేది. ఈ పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అని పిలిచేవారు. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ఎవరూ విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆస్తుల నాణ్యత సమీక్షకు ఆదేశించింది. దీని ద్వారా ప్రతి బ్యాంకు తన రుణాల సమస్యలను, రాని బాకీలను వర్గీకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గరిష్టంగా దాదాపు 15% చేరినట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలు అనే వ్యూహాలను అమలు చేశారు. దీంతో నిరర్ధక ఆస్తులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకుల పాలనలో క్రమశిక్షణను బలోపేతం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: देश का बैंकिंग सेक्टर हमने बैंकों को मर्ज करने की दिशा में अहम कदम उठाए हैं. बैंकिंग सिस्टम को भी मजबूत करने पर सरकार ने विशेष बल दिया. बैंकिंग सेक्टर में अपॉइंट के लिए हमने अलग बैंक के रिक्रूटमेंट बोर्ड बना दिया है. स्वतंत्र संस्था उनको रिक्रूट कर रही है. पॉलिटिकल इंटरफेरेंस हमने खत्म कर दिया है. हमने देश के अंदर 2 महत्वपूर्ण कानून बनाए हैं, बैंकरप्सी एंड इंसॉल्वेंसी कोड. इससे విశ్వభర ఉద్యోగకారో పుంజీ నివేశకో ఏక నయా విశ్వాస్ పదా హోగా.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్ఓలు ఆన్లైన్లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరపున కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారిని ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు. రాష్టంలో ప్రస్తుత ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలని ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న ఒక ప్రకటన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

1:31:02 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ల శరీరంలో నాచురల్ గానే ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. లైక్ మెటబాలిజం స్లో అవ్వటం, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటి వల్ల ఈజీగా బరువు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, యాక్టివ్గా ఉండటం కూడా కష్టంగా మారుతుందన్నమాట. మరి ఇలాంటి సమస్యల్ని అధిగమించాలంటే 40 ఇయర్స్ వచ్చిన మహిళలు ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చెయ్యాలి అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అందులో ముందుగా బ్రిస్క్ వాకింగ్ అన్నమాట. ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవటం వల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది అంటున్నారు. సో ట్రై చేయండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రానికి కార్తీక్ అంజనా సౌమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రగతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మనం ఈ బ్రిస్క్ వాకింగ్ తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నమాట. మెనోపాజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా కండరాల బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ డంబుల్స్, రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉపయోగించి చేసేటువంటి వ్యాయామాల వల్ల కండరాలు అనేవి కొంచెం దృఢంగా మారి జీవక్రియలు బాగుంటాయంట. ఆ తర్వాత స్క్వాట్స్, ఇవేంటంటే థైజ్, హిప్స్, కోర్ మజిల్స్ కు కొంచెం బలాన్ని అందిస్తాయి. అండ్ బలాన్ని అందించి ఏమవుతుందంటే బ్యాలెన్స్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి కింద పడిపోయే ప్రమాదం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో వయసు పెరిగే కొద్దీ కొంచెం బ్యాలెన్స్ అవి తగ్గుతూ ఉంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట, అది మ్యాటర్. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. రైట్ నౌ మీకోసం మిస్ అమ్మ చిత్ర నుంచి వసుంధరాదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 40+ లో తీసుకోవాల్సిన కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోగా అనేది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ శారీరక మానసిక ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఒత్తిడి ఆందోళనను తగ్గించి శరీరానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుందన్నమాట. సో కోర్ స్ట్రెంగ్తనింగ్ అంటారు కదా. అండ్ 40 ఏళ్ల తర్వాత సాధారణంగా వచ్చేటువంటి ఈ వెన్ను నొప్పి ఉంది చూసారా, ఆ వెన్ను నొప్పిని తగ్గించడానికి ప్లాంక్స్ లాంటి కోర్ వ్యాయామాలు హెల్ప్ చేస్తాయి. సో ఇవి స్పైన్ ని స్ట్రెంగ్తన్ చేస్తాయి అన్నమాట. అలాగే మన బ్యాక్ బోన్ కి అంటే వెన్నెముకకు బలాన్ని కూడా ఇస్తాయి. సో ఈ యోగా కానీ కోర్ స్ట్రెంగ్తనింగ్ కానీ ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత కూడా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనమాట. ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అండ్ అలాగే లో ఇంపాక్ట్ కార్డియో, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు ఇవి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా మన గుండెకు మేలు చేస్తాయన్నమాట. అండ్ కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా మంచిది. అండ్ ఇక స్ట్రెచింగ్ కానీ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వయసుతో పాటు కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ మెడ గాని నెక్, షోల్డర్స్ అంటే మెడ భుజాలు, వీపు, కాళ్ళకు సంబంధించినటువంటి ఈ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే కీళ్ల నొప్పులు, కండరాల బిగువు తగ్గుతాయన్నమాట. అండ్ ఈ వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. అవి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం కాటమరాయుడు చిత్రానికి సాయి చరణ్ సాహితీ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది అను ప్రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:47:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో 40 ఏళ్లు దాటిన మహిళలు వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎముకల దృఢత్వం కోసం కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు రోజువారీ డైట్ లో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే కండరాల బలాన్ని పెంచడానికి ఈ గుడ్లు కానీ, పంపు ధాన్యాలు కానీ, సోయా లాంటి ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ హార్ట్ హెల్దీగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి వాల్నట్స్, బాదాము, అవిసె గింజలు బాగా హెల్ప్ చేస్తాయి. సో మరి ఎక్స్పర్ట్స్ అయితే ఇవి సజెస్ట్ చేస్తున్నారు, చక్కటి వ్యాయామంతో పాటు తీసుకునే డైట్ లో కూడా చిన్న చిన్న మార్పులు అనమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఓట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినాలి. అండ్ మనం తీసుకునే డైట్ ఎప్పుడూ కూడా నంబర్ ఆఫ్ మీల్స్ ఎక్కువ ఉండాలి, బట్ తీసుకునే క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. అంటే చిన్న చిన్న మొత్తంలో, అంటే తక్కువ పోర్షన్స్లో కొంచెం ఒక 4 సార్లు అట్లా తీసుకోవచ్చు. బట్ కానీ ఎక్కువ తినేస్తే ఒక్కసారే అది కరెక్ట్ కాదు. బట్ కొంచెంగా తీసుకోవాలన్నమాట, లిమిట్గా తీసుకోవాలి. చాలా తక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో క్వాలిటీ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పోషకాహార నియమాలు పాటిస్తే వయసు పైబడుతున్నా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సో మరి ఇది ఈనాటి ధీర. రైట్ నౌ మీకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది ఉదిత్ నారాయణతో కలిసి. రాజశ్రీ గీతం ఇది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi speaks to pilot of Fly Dubai Captain Smit Machar, applauds his bravery and wishes him a quick recovery. Commerce and Industry Minister Piyush Goyal holds bilateral meetings with his counterparts from France, Canada, Saudi Arabia and South Korea on the sidelines of the G20 trade ministers' meeting to strengthen trade relations. Nation pays homage to father of the nation.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి జో అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే తెలుసు కదా 8662488114 ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ ద్వారా మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తే సరిపోతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మెసేజెస్ వెల్కమ్ మెసేజెస్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. సో మీరు ఆన్సర్స్ పంపించేసేయండి, డెఫినెట్ గా నేను మెసేజెస్ అన్ని చూసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మన మహాత్మా గాంధీ జయంతి ఉంది కదా, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అనమాట. సో దీనికి సంబంధించి కూడా నేను కొన్ని ప్రశ్నలు అయితే మన సందర్శ సందర్లో రెడీ చేసి ఉంచాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుందన్నమాట ఒక పుస్తకం, అది గాంధీజీ ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటి? గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి ఆ పేరుని, మీ పేరుని పంపించండి. ఓకేనా? గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం అని చెప్పాను కదా, ఆ పుస్తకం పేరేంటి అని అడిగాను. సో క్లూ కూడా ఇచ్చాను, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుంది అని. సో గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మణిశంకర్ వరప్రసాద్ గారి చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:45 9 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్ సుందరి. ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి మెసేజెస్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి, చూద్దాం. గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరించే పుస్తకం అని చెప్పాను కదా, గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరేంటని అడిగాను. సో చూద్దాం, మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి మనకి. ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ మెగాజీ, బాగున్నారంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి. యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా కబుర్లో విక్టరీ వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడాం కదా, అదనమాట. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జేర్బోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా వెల్కమ్ మెసేజెస్ ఉన్నాయి తప్ప ఆన్సర్ అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మూసాపేట నుండి కూడా ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి కూడా ఆన్సర్ లేదు. ఆన్సర్స్ ఉన్న మెసేజెస్ అయితే నేను తప్పకుండా చదువుతాను. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. యా రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా.

దుర్గా నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి రక్షిత, లిఖిత, అను, బాలు రైట్ ఆన్సర్. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్. సూపర్, అసలు కరెక్ట్ గా పంపించారు మీరు, ఎగ్జాక్ట్ పేరు అది. అండ్ మిగతా వాళ్ళందరూ మామూలుగా పంపించారు, బట్ మీరు కూడా కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సుధాకర్ ఫ్రమ్ కలసపాడు కడప డిస్ట్రిక్ట్ నుండి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకే. అండ్ నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ పాతింటి, ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రియాజ్ నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హలో ఆకాశవాణి అంటూ హాయ్ అన్నారు, మీ పేరు లేదు, ఆన్సర్ లేదు అని. ఓకే. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, దొరవారి సత్రం తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా 9th class అంట. ఓకే. ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పూర్ణ ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లో మా అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ గారి సినిమా కబుర్లో ఆయన పాటలు బాగున్నాయంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ సునంద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ ముబీన్ అండ్ షేక్ మస్తాన్ బీవి నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, మసూమ్ బాబా. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా మొబ మండలం కాజ నుండి తిరువిధుల సుబ్బారావు, వెంకట సుబ్బారావు, శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్. అండ్ గాంధీజీ గారి జీవిత చరిత్ర అన్నారు, రాంగ్ ఆన్సర్ వచ్చింది మూసాపేట నరేష్. అండ్ స్టోరీ ఆఫ్ ఎస్ రైట్ ఆన్సర్ ని పంపించారు వారణాసి విశాల్ మూర్తి పాలంగి తణుకు నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు కృష్ణ అనజర్ భగవత్త, కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. ఓకే. అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా దేవి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, 2:30 ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఆన్సర్ పంపించేటట్టయితే మెసేజ్ చేయండి సార్, మీరు ఆన్సర్ అయితే పంపించలేదు, మీ పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, బగ్గా, శివయ్య, ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జేరుబోతుల బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్, తరాలపల్లి నుండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, రైట్ ఆన్సర్. అండ్ చింతలపూడి నుండి పొన్నూరు మండలం బి ఆదం, మల్లేశ్వరి, రోహన్ రైట్ ఆన్సర్. అండ్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, గాంధీజీ చరిత్ర అంటున్నారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చేబ్రోలు సుభాష్ని, రామకృష్ణయ్య, ఇనమడుగు, కోవూరు మండలం, నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్
అడిగిన

ప్రశ్నకి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, చక్కగా ఫాలో అవుతున్నారు. సత్యంతో నా ప్రయోగాల కథ, ఓకే, సత్య శోధన అనమాట. సో ఇది రైట్ ఆన్సర్. గాంధీజీ గారి బుక్ గురించి అడిగాను కదా నేను, ఆత్మకథ పుస్తకం అని. చాలా మంది, కొంతమంది రాంగ్ అంటే ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా ఏం చేశారంటే గాంధీజీ గారి జీవిత చరిత్ర అట్లా సింపుల్ గా పెట్టేశారనమాట. బట్ కానీ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాల కథ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఈనాటి సందడి ప్రోగ్రామ్ లో.

సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు? ఈరోజు ఆయన జయంతి, నేను క్లూ కూడా ఇచ్చేశాను. సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, మన భారతదేశపు రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో గెస్ చేయండి, రైట్ ఆన్సర్ ని పంపించండి 8662488114 ఈ నంబర్కి, మీ పేరుని ఆన్సర్ ని పంపించండి. మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, కపిల్ కపిల్ అని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టేడియం టు వివిధ భారతీయ

0: కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి మన భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో.

ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి పెడన కనకరావు గారు పంపించారు. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. ఫాతిమా రైట్ ఆన్సర్ కర్నూలు నుండి. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్ రైట్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి మీరు ఇంకా ఆన్సర్ పంపించుకోండి. ఇంకా మన దగ్గర 46 మెసేజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను చూసేస్తాను. నెక్స్ట్ మెసేజ్ వచ్చి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అలాగే కృష్ణా జిల్లా మొవ మండలం కాజ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం ఖాసిం ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. లక్షిత, రక్షిత, లిఖిత అండ్ బాలరాజు అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ దారిప్రేని సాయి కృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటూ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన్ నుండి సుమని రైట్ ఆన్సర్. ముసపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే యు సుధాకర్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్టిక్ట్, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జేరుబోతుల బుచ్చయ్య పంపించారు తరాలపల్లి నుండి. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ మస్తాన్, షేక్ ముబీన్ బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో మరి స్టూడియోలో సమయం 3 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మరిన్ని మెసేజెస్ మనం చూసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

న్యూస్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్ట స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్చ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి అవార్డులను పంపిణీ చేస్తారు. అన్నమయ్య జిల్లా మన్నపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. రాష్టంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు.

ప్రస్తుత ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న వారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

3:07:08 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా ఆ రోజులు మళ్లీ రావు. ఎస్ నిజంగానే ఎగ్జాక్ట్ గా అయిపోయిన రోజులు ఏవి కూడా రావు కదండి. ఎక్కడో దాకా ఎందుకు, చిన్నప్పుడు సంగతి ఒక నిన్నటి రోజు వాళ్ళు వస్తుందో చెప్పండి, రాదు కదా, అది మ్యాటర్ అనమాట. సో కమిటీ గుర్రాల నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం సందేశంలో ఇంకా పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి కదా, అవి చూసేద్దాం అనమాట, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ మీ మెసేజ్ నేను చదివానండి, మీరు వినుండరు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే హలో మేడం అంటూ సునంద అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అంటూ రాయచూర్ ఎల్లప్ప యాదవ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ భానుచందర్ బచ్చల అమలపాడు శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్ ఆలంపూర్ మండలం మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ గద్వాల్ జయన్నాదేవి మాన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ హలో మేడం అంటూ నెక్స్ట్ మెసేజ్ బీబీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సూపర్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించింది మనకి రమ్య బెంగళూరు నుండి. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ పూర్ణ ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మసూంబా ఫ్రమ్ నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి కాలనీ హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. సుధాకర్ అండ్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫాతిమా కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కౌస్తుభన్ తణుకు పాలంగి నుండి రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి కనకదుర్గ శ్రావణి విత్ సీను బై ద వే మేము ధోని నుంచి మెసేజ్ చేస్తున్నామట. ఓకే రైట్ ఆన్సర్. అండ్ చాలా రోజులకి మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటూ లావణ్య వనపర్తి నుండి మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగరి ప్రకాష్ సుజాత ఫ్యామిలీ మెంబర్స్ చోటు కార్తికేయ కూడా మెసేజ్ చేశారు. దీపక్

నగరి లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. కొప్పు మల్లేశు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి, భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్

సో ఈరోజు సినిమాకి సంబంధించిన ప్రశ్న రాలేదా అంట వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడే అడగను. ఇంకొక ప్రశ్న కూడా అడిగిన తర్వాత సినిమాకి సంబంధించిన ప్రశ్న మీకోసం రెడీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి అంటే, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఈరోజు కాబట్టి మనం ఆల్రెడీ ఒక ప్రశ్న ఇందాక అడిగాము, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఏంటంటే, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా కూడా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు ఫస్ట్ టైం మన విజయవాడలో ఉపన్యసించారన్నమాట. అది ఏ సంవత్సరంలో జరిగింది రిగార్డింగ్ సత్యాగ్రహంలో పాల్గొనమని? ఓకే కదా, క్వశ్చన్ క్లియర్ గానే ఉంది, మళ్ళీ అడుగుతాను ఇంకొకసారి. సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు? గెస్ చేయండి ఆ సంవత్సరాన్ని. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ ని మీ పేరుని పంపించేసేయండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, బాలు చిత్రం నుంచి హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

నారీ నారీ నడుము మురారి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 24 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అడిగాను కదా, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మాగాంధీ గారు మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానంతపురం నుండి లావణ్య, జస్ట్ మిస్, కొంచెం రాంగ్, దగ్గరకు వచ్చారు కానీ. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. రక్షిత, లిఖిత, అనురాధ, బాలరాజు, మారుతి కూడా మెసేజ్ చేశారు అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ నుండి, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. ఉమ్మడిశెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారిపల్లె గ్రామం నుండి మెసేజ్ చేశారు, కడప, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి, భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి నరసింహస్వామి, రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను మెసేజ్ చేశారు ధోని నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావలి, రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ వారణాసి సూర్యనారాయణమూర్తి, విశాలి కూడా మెసేజ్ చేశారు. కౌస్తుభన్ తణుకు పాలింగి నుండి, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, రైట్ ఆన్సర్. సైనికపురి కాలనీ నుండి మెసేజ్ చేశారు, హైదరాబాద్ ఎవరు? బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, శ్రీవత్స, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు, రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ 8th class నుంచి, ఓకే 8th class చదువుతున్నాడు, కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ మా సోషల్ బుక్ లో వచ్చింది మ్యామ్ అంట, సూపర్ రోజులు, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్. అలాగే నెక్స్ట్ సునంద మెసేజ్ చేశారు, నాగేంద్ర, రేణుకమ్మ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అండ్ కీర్తన, కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం, మల్లేశ్వరి, శ్రీ ధనలక్ష్మి, రోహన్ కూడా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బీవీనగర్ నెల్లూరు నుండి షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి నుండి, రైట్,

రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి గౌరీ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. ఫ్యామిలీ కర్నూల్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా, రైట్ ఆన్సర్. పూర్ణ భావన ఫ్రం మంగళగిరి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. కానాజీగూడ ఇంద్రానగర్ శ్రీనివాస్ పద్మావతి కూడా, రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, రైట్ ఆన్సర్. గద్వాల్ జయన్న, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవి జయన్న గద్వాల్ నుంచి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఓకే. అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి, రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, రైట్ ఆన్సర్. అండ్ నాగర్కర్నూలు డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూం బాబా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంత అనంతపూర్ జిల్లా అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేదాంతనా, ఓకే. అండ్ హాయ్ అంటూ సంజయ్ సత్య 19 విలేజా గారపెంట అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా, రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుండి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ మెర్సీ రోజా, ఓకే. రాంగ్ ఆన్సర్ అది, యాజ్ యూజువల్ గా నరేష్ గారు మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, చిత్రియాల గ్రామం నుండి చందంపేట, ఓకే. అండ్ రమ్య మెరుగు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడమా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే రాజశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా నుండి. అండ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హౌ ఆర్ యూ జ్యోతి గారు అంట, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కనకారావు పెడ నుండి, రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి కొప్పు మల్లేషు జుకు అతెప్ప అంట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో ఎన్ని మెసేజెస్ అండి బాబు, 100 మెసేజెస్ అనమాట, అలా సెంచురీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. ఏ సంవత్సరం ఏంటి అంటే 1919 మార్చ్ టు ఏప్రిల్, మార్చ్ నెలలో జరిగిందనమాట. సో అది మ్యాటర్. చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈరోజు హాలిడే కదా, సో పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన సండే సందర్లో. సో ఇప్పటికీ పాపం చాలా కష్టపడిపోయినట్టున్నారు. సో సినిమా క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. ఏంటి అంటే, ఇదే ప్రశ్నకు రిలేటెడ్గా ఇంకో ప్రశ్న కూడా ఉంది నా దగ్గర యాక్చువల్గా. సో చూద్దాం, ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా పేరు అని నేను అడుగుతాను. బట్ అది సినిమాలు ఎన్ని అని అడగాలి. యాక్చువల్గా అందరికీ ఆల్మోస్ట్ ఒక సినిమానే తెలిసి ఉంటుంది. అండ్ ప్రభాస్ ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల పేర్లు ఏంటి ఎన్ని అనేది నాకు గెస్ట్ చేసి చెప్పండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి భువన చంద్ర గీతం వింటూ స్టేట్ యూనిట్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

3FM 101.3. సినిమాకి సంబంధించిన ప్రశ్న కదా, సో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎక్కడి నుంచి పంపించారు?

ఎవరు అనేది ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే, నేను ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి మూవీస్ గురించి అడిగాను కదా. సో చూద్దాం, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజవల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రావణి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాగేంద్ర మండల జ్యోతి మండల నాగేంద్ర, ఓకే దాదినేని చెన్నె కృష్ణాట మరియు జ్యోతి, సో వెరైటీగా ఉన్న పేర్లన్నీ కూడా. లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్ట్గా పంపించారు బట్ ఒకటి రాలేదు కదా. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడ్ నుండి ఉషారాణి భాస్కర్ రావు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు, అందరూ ఒక్క మూవీనే చేశారు కదా. ఓకే చూద్దాం ఇంకెవరెవరు పంపించారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. ఎంత చక్క క్లియర్ గా సాంగ్ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే పంపించారు బట్ కంప్లీట్ ఆన్సర్ రాలేదు. కే రవీంద్రారెడ్డి కూడా అంతే. అండ్ అలాగే నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, నో ఇంకా ఉన్నాయి కదా. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాకు ఇది ఒక్కటే తెలుసు అంటూ మెసేజ్ చేశారు, రామనంతపురం లావణ్య. బట్ ఇంకొకటి కూడా ఉంది కదా నేను చెప్తాను. అరగిట విలేజ్ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మీరు కూడా ఒకే మూవీ పంపించారు. ఇంకా మూవీ ఉంది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా ఒకటే ఆన్సర్ పంపించారు బట్ కాదు. అండ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తిజావళి కూడా అంతే. బట్ ఇంకొక మూవీ చాలా మంది మిస్ అయ్యారనమాట. అసలు ఆ మూవీ ఓ రేంజ్ లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. అండ్ సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటాయన్నమాట అందులో అసలు. అండ్ నువ్వు వస్తావా ఆ ప్లేస్ లోకి అని కోటగారిని అడిగినప్పుడు ఉంటుంది, వద్దు అని చెప్పి ప్లేస్ నుంచి ఉంటారు చూసారా, భలే ఉంటుంది. అండ్ యాకూబ్ బాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ రమ్య మెరుగ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి, రైట్ ఆన్సర్. అండ్ తల్ల విశ్వనాథరావు పెడన బ్రహ్మాపురం నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే మూవీ పంపించారు, ఇంకో మూవీ కూడా ఉంది. అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి ఒక మూవీ కాదు కదా, ఇంకోటి కూడా ఉంది కదా. ఓకే అండ్ భాగ్యలక్ష్మి మెసేజ్ చేశారు, కనకదుర్గ శ్రావణి విత్ సీను. ధోనే కర్నూలు నుంచి అందరికీ ఒక్క మూవీయే తెలుసు అనమాట, ఇంకోటి తెలియదు. కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు ఒకే మూవీని. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బసరకోడు గ్రామం. అసలు రెండు రాంగ్ ఆన్సర్స్ అవి. అందులో ఎక్కడుందండి ఆర్తి అగర్వాల్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లో? ఆవిడ పేరు కాజల్ కదా. ఓకే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి ఒకటి పంపించారు, ఒకటే మెసేజ్. ఓకే అండ్ సంకీర్త సాయి అనంతపురం జిల్లా, రైట్ ఆన్సర్. అండ్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ ఒకే మూవీ పంపించారు. అండ్ గారపెంట సంజయ్ సత్య, యా ఒకటి రైట్ ఆన్సర్, ఒకటి రాంగ్ ఆన్సర్. రాఘవేంద్రాలు లేదు కదా. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి శ్రీవిద్య మెసేజ్ చేశారు, ఒక మూవీ. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి ఒక మూవీ అంటున్నారు, కాదు కదా. అండ్ కూరకుంద కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి ఒకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ ఉమ్మడి శెట్టి సుధాకర్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఒకటే అంటూ. అండ్ అనంతపురం డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు, చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ విలేజ్. ఓకే కుమారి లక్ష్మి వెంకటేష్ శ్రీనివాసులు రామాంజమ్మ, ఓకే వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఒకే మూవీ, బట్ ఇంకోటి కూడా ఉందండి. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ, ఫాతిమా ఒకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మసూంబాబా ఓకే నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి కొప్పు మల్లేషు, జుకు ఆతెప్ప కూడా రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి శెట్టి శివ మంగళగిరి అడవి
యా రైట్ ఆన్సర్, రెండు కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ షేక్ మస్తాన్, షేక్ ముబీన్, బీవీ నగర్, నెల్లూరు నుండి ఒకటి మూవీ పంపించారు, ప్రభాస్ ఫ్యాన్ అన్నారు. కాదు కదా, ఒకటి కాదు కదా. ఓకే, గౌతమ్ చౌడేపల్లి ప్రభాస్ కాదు, ఇంకో మూవీ కూడా ఉంది. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ గడ్డం వంకయ్య బండారపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, వన్ అండ్ టూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ లో లేదండి, తను నల్గొండ నుండి దమ్మోజ్ వెంకటాచార్య గారు, రాంగ్ ఆన్సర్ అది. గుంటూరు నుండి ఉమా మహేశ్వర్ రావు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సాంగ్ లిస్ట్ బాగుందండి, మంచి పాటలు వేస్తున్నారు, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది అయితే మీ పాటలతో కూల్ గా అయిపోతున్నాం, మంచి పాటల సెలెక్షన్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పంపించింది ఒకటే మూవీ, ఇంకొక మూవీ కూడా ఉంది, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి ఒకటే మూవీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే స్వీడన్, ఓకే సింధు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన్న దేవి మా ఆన్సర్ అంటూ ఒకటే ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ, టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి, ప్రభాస్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమాలు అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మెసేజెస్ మాత్రం అవ్వట్లేదు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే జరుబోదుల బుజయ్య గారు తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రాపూర్ నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు జీకే ప్రశ్నలు పొన్నూరు మండలం చింతలపూర్ నుండి బోనాసి ఆదాం మల్లేశ్వర్. ఇందాకంతా అవే అడిగాను మిమ్మల్ని, సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం కాబట్టి సినిమా క్వశ్చన్కి వచ్చాం అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు, బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుండి రైట్ ఆన్సర్. సైనికపురి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు పావని, బృందావన పద్మశ్రీ, శ్యామ్, చిరంజీవి, పావని, శశాంక్, శ్రీవత్స, వీళ్ళందరూ కూడా అనమాట. ఓకే, రెండు కరెక్ట్ గా పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఫణీంద్ర స్వామి, సుబ్బయ్య రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఓకే, సూపర్ దాదా ఇన్ హిందీయా. ఓకే, రక్షిత, లిఖిత, అనురాధ, బాలరాజు, మారుతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు. ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకోటి కూడా ఉందమ్మా. అండ్ రాయచూరు ఎల్లప్ప యాదవ్ ఒక మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎన్జీఓ కాలనీ జి రెడ్డన్న మెసేజ్ చేశారు, కడప నుండి. ఒకటే మూవీ అంటూ కాదు. అండ్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ దారిపోయిన సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ యనమల కుదురు నుంచి భార్గవరామ్, మోక్ష, శ్రీ, సత్య, రిచిక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అంటే ఒకటే మెసేజ్ చేశారు, ఇంకొకటి కూడా ఉంది. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ నూనెపల్లి నుంచి రామయ్య అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గోపి పాతిబండ్ల మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేని నుండి ఉషారాణి, భాస్కర్ రావు. ఓకే, ఇందాక నేను చదివాను కదండి మీది, కరెక్టే కదా. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసరకోడు గ్రామం ఒకటే మూవీ పంపించారు. అండ్ అలాగే ఇంకొకటి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు అనమాట రామానందపురం నుండి. అండ్ టూ నల్లమ్మ పాపినేయపాలెం అంటూ మెసేజ్ చేశారు. అండ్ చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు ఎవరు. యా రైట్ ఆన్సర్ విజయవాడ నుండి కరుణ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి కొండవీటి నుండి మెసేజ్ చేశారు ఒక మూవీ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు ఒకటే మూవీ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్ తేజేశ్వరి
శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుంబూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్

జోగి శ్రీనివాసులు, చిన్న గుడిపాడు గ్రామం, పెద్ద దోర్నాల మండలం, మార్కాపురం నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పాటలు బాగున్నాయి సో అంటూ మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులుట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, చో మా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్, కర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య టూ మూవీస్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు అనంతపూర్ నుండి. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే మీ పేర్లు చదివాను కదా, మళ్ళీ పంపించినట్టున్నారు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ప్రభాస్, ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు అని అడిగాను కదా. ఒకటి అడవి రాముడు, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఛత్రపతి మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికి, అది సూపర్ హిట్ సాంగ్. సో నేను ఇప్పుడు మీకోసం ఆ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ దీని కంటిన్యూషన్ అడగాలనుంది కానీ టైం అయితే లేదనమాట. సో ఇక్కడికైతే మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఈనాటి సందడి సందడికైతే. మళ్ళీ ఇంకొక రోజు షోలో ఖచ్చితంగా మంచి ప్రశ్నలు మళ్ళీ బాగా సందడి చేద్దాం, మరిన్ని సినిమా కబుర్లు చెప్పుకుందాం, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం, ధీరాల కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బట్ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఛత్రపతి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ వస్తాయి. అలాగే అడవి రాముడి నుంచి కూడా ఒక సాంగ్ ప్లే చేస్తాను మీకోసం. ఛత్రపతిలో కళ్యాణ్ మలిక్ అండ్ స్మిత నిరంజన పండిట్ పాడినటువంటి పాట సునీతతో కలిసి. అండ్ చంద్రబోస్ గీతం ఇది. ఈ పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందేశ్. ఇందులో మనం ఫైనల్ గా వచ్చేసాం కదా, సో ఇంకొంచెం మెసేజెస్ పెండింగ్ ఉన్నాయి, ఒక నాలుగు అవి కూడా చూసేద్దాం. అడవి రాముడు అండ్ యా ఛత్రపతి కదా, మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా షో బాగుంది, మాకు నచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంట, వచ్చేస్తాను ఒక 2-3 డేస్ గ్యాప్ లో. అండ్ నెక్స్ట్ మెసేజ్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈ రోజు మీ షో వాహ్వా అనిపించింది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి మెసేజ్ చేశారు. అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ బాగుంది, అయితే నేను పాల్గొనలేకపోయాను, రేడియో అందుబాటులో ఉంది కానీ సెల్ ఫోన్ లేనందువలన అంటూ మెసేజ్ చేశారు. అయ్యో శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ అగైన్ అండ్ అగైన్, యురేకా మీరు కేక అంట, కర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అడవి రాముడు అండ్ ఛత్రపతి అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అండ్ అలాగే శ్రావణి ధోని నుంచి మెసేజ్ చేశారు, ఇందాక మీరు క్వశ్చన్స్ అడిగారా మిస్ అయినట్టున్నా అంట, అయ్యో లేదు లేదు అయిపోయింది క్వశ్చన్స్, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయ్యో అవునా అండి, ఛత్రపతిలో ఒక సాంగ్ కూడా కదా అడవిరావు. ఎస్ నెక్స్ట్ రాజోల నుండి జయన్న మెసేజ్ చేశారు, సందడి సందడి చాలా సూపర్ గా ఉంది, ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ. అండ్ వివి రెడ్డి శాస్త్రి గారు, పొట్టివాడే కానీ మహా గట్టివాడట, ఎవరు అంత పొట్టవాళ్ళు ఎవరున్నారు. అండ్ ఆల్ సాంగ్ సూపర్ 100% అంటూ గడ్డ మంకయ్య బండారపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇదండి సందేశంలో అన్ని మెసేజెస్, అయితే నేను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్ చేసేసాను. అండ్ 3:55:30 వచ్చేసింది వీబీ క్లాక్. అండ్ నేనైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ తోటి ఈనాటి సందేశానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అండ్ వివిధాలు కలుసుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది కిల్లర్ మూవీ నుంచి, వింటూ స్టేడియం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో ఈరోజు పరామర్శించారు. యుఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్తో ప్రధానమంత్రి వీడియో కాల్లో ఈరోజు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే స్వచ్ఛాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వ్యక్తులకు కేటాయించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. కరవునేలగా ఉన్న సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు నివాళులర్పించారు. విజయవాడ లోక్ భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. ఆయన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీలో

నిర్వహిస్తున్న 31వ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీస్ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల అభివృద్ది, స్థానిక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ప్రాంతీయ సదస్సుల ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందినవారికి పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నియామక పత్రాలు అందజేశారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్న కారణంగా పరిశ్రమల స్థాపన పెరుగుతోందని, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

0: 101.3 రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభూతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

4:04 లో ఉంది. వివి గ్లోగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనమైతే సక్సెస్ఫుల్ గా సందడి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఫ్రైడే హీరో స్పెషల్.

మరి మెగాస్టార్ పాటలు విందామా? చిరంజీవి గారు ఈ పాటలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మీకోసం ప్లే చేస్తాను 4 గంటల 50 నిమిషాల వరకు. ఫస్ట్ అయితే మీకోసం ఛాలెంజ్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మెగాస్టార్ గారి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొ,
1: ఓ పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: కాలాన్ని మెరుపుస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3. ఫోర్ అవర్స్ 23 మినిట్స్ 40 సెకండ్స్ లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలు అయితే వింటున్నాం కదా. సో నెక్స్ట్ వినబోతున్న పాట మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వే టు రీసింద్ రామూర్తి గీతం.

4 hours 32 minutes 52 seconds లో ఉంది. వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు కదా. రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే

0: వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిహరన్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వినబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో

భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి పాటలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జేజో సైనింగ్ అప్ ఫర్ టుడే షో. ఏంటి అంటే వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెలా ప్రోగ్రామ్ లో చేతంతో తెలుసుకుందాం. ఈరోజు నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్ గా ఉండేవాళ్లకు స్ట్రెస్ అంటే ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయట. వర్క్ స్ట్రెస్ లో పడి నవ్వడాన్ని చాలా మంది మర్చిపోయారు. ఇవాళ మన వర్క్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆర్టిఫిషియల్ గా నవ్వేస్తూ ఉంటారు, ఏ హాయ్ హూ అని అందరికీ ఏదో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్లెజెంట్రీస్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళగానే. కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు. కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్లకు కలుగుతుంది. దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని ఉన్నా లేకున్నా గానీ ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్ లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో మనం చూపిస్తూనే ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు అది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేసే ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్ గా చూపిస్తున్నారు. అంటే సీసీసీ లుక్ అంత టెన్షన్ అయిపోయింది. అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్ గా సాలిట్యూడ్ లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్ తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు? నవ్వకుండా గోళీలు

మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు, బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్ళీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్ లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్లతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూయించేశాం కదా, ఆర్టిఫిషియల్ ఎక్కడ మళ్ళీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యూ బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యూ లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్తో కలిసి ట్రూత్ఫుల్ గా ఉంటే ఏమవుతుంది, హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, వి టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వి రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వి ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఒక మజిల్స్ కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్ గా చాలా మంది ఏంటంటే ఏదో సీరియస్ గా ఫేస్ పెడతారు, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా విఐపీస్, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అది అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది, అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతనేదో వెనెల ప్రోగ్రామ్ లో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకుని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 10 మినిట్స్ నవ్వకండి. నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వితే అంత మంచిది. మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తి వస్తుందట. గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండేవారికి జీర్ణశక్తి పెరుగుతుంది. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్యౌషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితం అంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ అని అంటూ ఉంటారు. కరెక్టే, అది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ ఇలాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో మనకు స్ట్రెస్ నిచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం రిఫ్రెష్డ్ గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 కేలరీస్ ఖర్చవుతాయి.

మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్ లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్ గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్ గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళైంది అలా లేచి, లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం, కానీ దాంట్లో పడి అసలైనే మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకైంది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్, స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. With this wonderful information about the importance of laughter, this is Chetan signing off in today's Vanilla program. I'll get back to you in our next segment. Till then, have a great time. Bye. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. మా ఈమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. ముందుగా ఈ ఉత్తరం సింగనమల నుంచి. ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంత కోరుతున్నారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: శ్రీకృష్ణ అర్జున విజయం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న వారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనగమ్మ విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరు కోరుతున్న ఈ పాట. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం మాధవ పెద్ది సురేష్.

సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని సరిమ పని

శ్రోతల లేపాక్షి ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటున్నారు. బలిపీఠం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు రాజన్న సిరిసిల్ల నుంచి. బోయినపల్లి మండలం విలాస నగర గ్రామం నుంచి గంగాధర శ్రీనివాస లక్ష్మీ ప్రసన్న మనుష్యుని మహిత చంద్రయ్య మల్లవ నరేష్ లావణ్య మహేశ్విష అలానే రేవంత్ శ్రీను సుజాత గ్రీష్మ దీపక్ రమేష్ కనకలక్ష్మి శ్రీజ సాయికుమార్ సుష్మ విఘ్నేశ్వర్ వరలక్ష్మి సంతోష్ దివ్య శ్రీధన్య వేదశ్రీ విక్రమాదిత్య వీరు కోరుతున్న ఈ పాటకు గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల సాహిత్యం దేవులపల్లి సంగీతం చక్రవర్తి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం యాడికి నుంచి రంగం వెంకటస్వామి, కాంతమ్మ, కుమారి, శ్రీనివాసులు, అన్నయ్య, పద్మావతి, కుమారి వీరంతా కోరుతున్నారు నిన్ను చూడాలనే చిత్రం కోసం. సోను నిగం, అనురాధ శ్రీరామ్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం భువన చంద్ర, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ వీరంతా కోరుతున్నారు. గాజుల కిష్టయ్య చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

లేపాక్షి కార్యక్రమంలో చివరిగా విందాం. నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం వెనగల రాంబాబు, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి రాజు, సవితా లావణ్య, శ్రీనిధి, శ్రీహిత్, రుచికేష్, అక్షయ్. మీ అందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు ఇంతవరకు లేపాక్షి ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం యువవాణి. గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం మొదటి భాగం.
1: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల బయోటెక్నాలజీ విభాగం విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం మొదటి భాగం వింటారు.
2: ముందుగా ప్రార్థనా గీతంతో మన ముందుకొస్తున్నారు నవనన్ తేజ్, మణిదీప్, జయశ్రీ, హఫీజున్. విందామా.
3: శుక్లాం భరధరం విష్ణు

0: ప్రార్థనా గీతం విన్నారు కదా.
1: ఇప్పుడు స్వామి వివేకానంద గురించి అపర్ణ యాదవ్ కొన్ని విషయాలను తెలియజేస్తారు, విందాం.
2: ఇప్పుడు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయనే స్వామి వివేకానంద గారు. ముందుగా ఆయన చెప్పిన ఒక మంచి మాట, ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది, లక్షలాది మందితో కదలిక ఒక సమాజాన్ని మారుస్తుంది. స్వామి వివేకానంద గారు 1863 జనవరి 12 బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు. 1884 బిఏ పాస్ అయ్యాడు. ఆ సమయంలో తన తండ్రి మరణంతో తన కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. కానీ కొంతకాలానికి గురువు అయిన రామకృష్ణ పరమహంస గారు 1886 మరణించారు. ఆయన మరణం తర్వాత శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవారు. వాళ్ళందరికీ నరేంద్రుడు నాయకుడిగా ఉండేవాడు. కొంతకాలం తర్వాత నరేంద్ర దత్త దేశమంతా పర్యటించాలనుకున్నారు. దేశమంతా పర్యటించి భారతీయ స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. ఆ సమయంలో పేదవారి పరిస్థితిని చూసి చలించిపోయారు. భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢ నమ్మకాలే కారణమని గుర్తించారు. భారతదేశంలో వివిధ మతాలని వారి తత్వాలను అర్థం చేసుకున్నారు. భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందింపచేయాలనుకున్నారు. అలా దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యా

కుమార్ చేరుకున్నారు. అలా 1893 మే 31వ తేదీన ముంబై నుంచి చికాగో నగరానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది సర్వమత మహాసభలు 3 నెలలు వాయిదా పడ్డాయి. అక్కడ ఆయనకు ఎవరూ తెలియదు. అలా వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. కొంతమంది ఆయన వేషధారణను ఇంతగా చూసేవారు, కొంతమంది అపహాస్యం కూడా చేసేవారు. అలా ఒకసారి స్వామీజీ ఒక వీధిలో నడుస్తూ ఉన్న సమయంలో ఒక ఆమె వాళ్ళ భర్తతో, చూడండి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో, అసలు జంతువులు నంగా లేరు అని స్వామీజీని అపహాస్యం చేసింది. అప్పుడు స్వామీజీ, చూడండి మేడం, మీ దేశంలో ఒక మనిషి టైలర్ జెంటిల్మ్యాన్ గా మారుస్తాడేమో, కానీ మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్మ్యాన్ గా మారుస్తుంది అని సమాధానం ఇచ్చాడు. ఇలా చికాగోలో స్వామీజీ చాలా కష్టాలు పడ్డారు. ఆయనకు క్యాథరిన్ అనే ఒక మహిళ పరిచయమైంది. ఆమె స్వామీజీతో మాట్లాడిన కొంతసేపటికి ఆయన గొప్పతనం తెలుసుకుంది. తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది. దానికి స్వామీజీ ఒప్పుకున్నాడు. ఖాళీ సమయాల్లో లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొని తర్వాత రోజు తిరిగి ఇచ్చేవారు. చాలా రోజుల పాటు రోజుకు ఒక పుస్తకం తీసుకొని తర్వాత రోజు తిరిగి ఇచ్చేవారు. ఒక రోజు ఆ లైబ్రరీకి ఒక ఆమె వచ్చి, చదవని దానికి ఎందుకు తీసుకువెళ్ళడం అని స్వామీజీ మీద కోప్పడుతుంది. అప్పుడు స్వామీజీ, చదవడం లేదని ఎవరన్నారు, కావాలంటే ఇప్పుడు తీసుకెళ్లిన పుస్తకాల్లో ఏదో ఒక ప్రశ్న అడగండి అని అంటాడు. అప్పుడు ఆమె ఒక పుస్తకం తీసి ఏం అడిగినా ఉన్నది ఉన్నట్లు చెప్తారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది. క్యాథరిన్ ఇంట్లో ఉన్న సమయంలో జిహెచ్ రైట్ అనే ఒక ప్రొఫెసర్ తో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు స్వామీజీ విశ్వమత మహాసభలో మాట్లాడడానికి అనుమతిపించమని ప్రొఫెసర్ ని అడుగుతారు. అప్పుడు ప్రొఫెసర్ విశ్వమహాసభలకు నిర్వహించే వారికి ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా రాస్తారు, ఈ అమెరికాలో పండితుల

విశ్వకర్త మహాసభలో మాట్లాడడానికి అనుమతి ఇప్పించమని ప్రొఫెసర్ ని అడుగుతాడు. అప్పుడు ప్రొఫెసర్ విశ్వ మహాసభలకు నిర్వహించే వారికి ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా రాస్తారు: ఈ అమెరికాలో పండితులని మేధావులని ఒకవైపు కూర్చోబెట్టి స్వామీజీని ఒకటి ఒకవైపు కూర్చోబెట్టినా కూడా ఈ స్వామీజీ మేధస్సుకు స్థాయికి వీరు ఎవరు సరిపోరని ఆ ఉత్తరంలో రాస్తారు. అలా సర్వమత మహాసభలు 1893 సెప్టెంబర్ 13వ తేదీన ప్రారంభమవుతారు. సభల్లో ఒక్కొక్కరిగా లేచి వారి మతాల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. చివరిగా స్వామీజీ వంతురాగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా దేశ సోదరి సోదర మహిళారా అని పలకరించేసరికి సభల్లో ఉన్న 4000 మంది పైకి లేచి 2 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. ఆ పిలుపులో ఆత్మీయత వారి హృదయాలను తాకింది. ఆయన భారతదేశ గొప్పతనాన్ని సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రసంగించారు. తర్వాత రోజు చికాగోలో వార్తాపత్రికల్లో అన్నింటిలోనూ ఫ్రంట్ పేజ్లో స్వామీజీ ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించారు. అప్పటి నుంచి ప్రపంచం మొత్తానికి ఈయన గురించి తెలిసింది. అక్కడ ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు, కొంతమంది శిష్యులుగా మారిపోయారు. జూలై 4వ తేదీన 1902 తన చివరి శ్వాస వదిలారు. ఆయన కేవలం తన శరీరం మాత్రమే వదిలారు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయుల్లో ఇప్పటికీ ఉంది. ఆయన విదేశాల్లో ఎలాంటి ముద్ర వేశారంటే ఇప్పటికీ అమెరికాలో స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, తిలక్ వంటి ఎంతో మంది స్వాతంత్ర యోధుల వివేకానందుడే ఆదర్శం. మీరు భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద

0: గురించి తెలుసుకోండి అని అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశ భవిష్యత్తుని మార్చబోయేది యువతే అని యువత గురించి ఆశయంతో ముందుకు వెళ్ళాలని అనేవారు. డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం లేనివాడు అసలైన పేదవాడు అని అంటాడు వివేకానంద్. ఆయన ఎప్పుడు కూడా గొర్రెల్లా కాదు సింహాల్లా ధైర్యంగా బ్రతకమని దేనికి భయపడద్దు అని అంటాడు. మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే ఆయన పుట్టినరోజు జనవరి 12న నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు.
1: స్వామి వివేకానంద గురించి విశేషాలు విన్నారు కదా. ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి పీకే హారిక తన అభిప్రాయాలను తెలియజేస్తారు, విందాం.
2: అందరికి నమస్కారం. నా పేరు బీకే హారిక. నేను ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి చెప్పబోతున్నాను. స్వేచ్ఛా భారత్ నుంచి స్వచ్ఛ భారత్ వైపు ఓ అడుగు ముందుకు వేద్దాం అన్న సంకల్పంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 అక్టోబర్ స్వచ్ఛ భారత్ మిషన్ని అమలులోకి తీసుకొచ్చారు. మన ఇంటి శుభ్రత ఎంత అవసరమో మన దేశ శుభ్రత కూడా అంతే అవసరం. మనం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మన తోటి వారిని పరిశుభ్రంగా ఉండటానికి ప్రేరేపించాలి. వృక్షో రక్షితే రక్షితః, స్వచ్ఛతే రక్షితే రక్షితః. స్వచ్ఛ భారత్ కేవలం ఒక మనిషి వల్ల సాధ్యం కాదు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి. స్వచ్ఛ భారత్ అనేది చిన్నపిల్లల నుండే మొదలు కావాలి. దానికి తల్లిదండ్రులు, పాఠశాలలోని ఉపాధ్యాయుల వల్లే సాధ్యం అవుతుంది. మరుగుదొడ్లను ఉపయోగిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆడపిల్లలకు అవసరం ఆరు బయటకెళ్లి మల విసర్జన చేయటం. అందుకోసం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి మరుగుదొడ్లు. వ్యక్తిగత మరుగుదొడ్ల శ్రేయమని చాటి చెప్పాలి. ఇది ఒక గ్రామ సమస్య కాదు, దేశ సమస్య. నీటిని సంరక్షిద్దాం, కరువును తరిమి కొడదాం, స్వచ్ఛతను కాపాడుకుందాం. నీటి వృధాను తగ్గించాలి, ఇంకుడు గుంతలు త్రవ్వించాలి. నాడు నీరు లేని ఊరు చూడనే లేదు, నేడు చూడు ఊరు వాడ నీటి జాడలేదు. రేపటి మన తరానికి నీటి చుక్క ఉండదు. ఒక్కొక్క నీటి బొట్టు వడిసి పట్టుకోవాలి. ఒక్క నీటి చుక్క కూడా వృధా చేసుకోకూడదు. జల సంరక్షణ మన కర్తవ్యంగా మారాలి. చీపురు పట్టు చెత్తను నెట్టు, స్వచ్ఛ భారత్ని పట్టు ప్రగతికి అదే తొలిమెట్టు. చెత్తను చెత్తబుట్టలోనే పడేయాలి. ఆహార పదార్థాలపైన మృతలు ఉంచాలి. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు తర్వాత పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి. మన చుట్టుపక్కల ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అడవులు అంతరించిపోతున్నాయి, పచ్చదనం పోతోంది, చెట్లను పెంచాలి. మల విసర్జన బహిరంగ ప్రదేశాల్లో చేయటం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. స్వచ్ఛ భారత్ రాకముందు కేవలం 40% మాత్రమే మరుగుదొడ్లు ఉండేవి. కానీ ప్రస్తుతం 90% వరకు మరుగుదొడ్ల సమస్య తగ్గిపోయింది. నగరాల్లో ఘన వ్యర్థాల మెరుగైన నిర్వహణ చాలా అవసరం. ప్లాస్టిక్ కవర్ల వాడుకను నిషేధించాలి. మన దేశం ఒక చెత్త కుప్ప కాదు. స్వచ్ఛ భారత్ అనేది కేవలం రాతల్లో కాదు, చేతల్లో చూపించాలి. స్వచ్ఛ భారత్ సాధించడానికి యువత చేయూతనిస్తుందని కోరుకుంటూ జై స్వచ్ఛ భారత్.
1: ఇప్పుడు జానపద గీతం ఆలపించేందుకు మన ముందుకు వస్తోంది డి హఫీజన్, మైక్రోబయాలజీ విభాగ విద్యార్థి, విందాం.
3: నీలమ్మ నీలమ్మ నీలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మా. నీలమ్మ.

మొక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. పరుబం వచ్చిన సేను ఉంగే, పైరు కావు నేడు పొంగే. పరుబం వచ్చిన సేను ఉంగే, పైరు కావు నేడు పొంగే. పంట బిడ్డను రైతు పండేకెత్తినాక పగిలిపోతుందమ్మా నీకన్నా కడుపింకా.

పొట్టలో పెడుతున్న తిప్పలు, పొట్ట తిప్పలకు బిడ్డలు, నీ పొట్టలో పెడుతున్న తిప్పలు, కడుపులో పెరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మ.

కాశీ కన్నీళ్ళు రకాలు కన్నించగలలేక కవ్వించిపోతారు. నీలమ్మా నీలమ్మ నీలమ్మ నీలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా.

0: ధన్యవాదములు.
1: జానపద గీతం విన్నారు కదా. ఇప్పుడు ప్లాస్టిక్ కాలుష్యం గురించి బయోటెక్నాలజీ చదువుతున్న అంజలి కొన్ని వివరాలు తెలియజేస్తారు, విందాం.
2: అందరికీ నమస్కారం. నేను ప్లాస్టిక్ వినియోగం, దానివల్ల కలిగే అనర్థాల గురించి చెప్పబోతున్నాను. మన పర్యావరణానికి అవరోధం కలిగిస్తున్న వాటిలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం. 1930 ఈ సత్యం బయటపడింది. ఒక ప్లాస్టిక్ వస్తువు మట్టిలో పూర్తిగా కరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. నానాటికి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు 1999 కేంద్రంలోని పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్లాస్టిక్ పెట్రోలియం నుండి తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీనికోసం 7 మిలియన్ బ్యారెల్స్ పెట్రోలియం ఖర్చు అవుతుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్ తయారు చేసే ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వాడకం వలన మానవునికి కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ వస్తువుల తయారీలో వినియోగించే రసాయన పదార్థాలను మనిషి చర్మం పీల్చుకోగలుగుతుంది. అందువలన డెర్మటైటిస్ అనే చర్మ వ్యాధి సంభవిస్తుంది. వర్షపు జలాలు భూగర్భానికి చేరకుండా అడ్డుకుంటాయి. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసుల్లో వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్కు దారితీస్తుంది. చెరువుల నదులలో ఈ వ్యర్థాలను వేయడం వలన వీటిని తినే చేపలు మృత్యువాత పడుతున్నాయి. అందువలన మనం కూడా నివారణ చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోయేట్టు ప్లాస్టిక్ సంచి 20 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్ సంచి 20 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉంటే భూమిలో కరిగిపోతుంది. అలాంటి ప్లాస్టిక్ సంచులు మాత్రమే వాడాలి. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనిని తమ బాధ్యతగా గుర్తించాలి. బట్టతో చేసిన సంచులను, పేపర్ సంచులను మాత్రమే వాడుకకు ఉపయోగించాలి. పాడేసిన ప్లాస్టిక్ సంచుల వస్తువులను సేకరించి పునర్వియోగ కేంద్రాలను ప్రారంభించి సేకరించడం ద్వారా కొంతవరకు కలుషితాన్ని నియంత్రించవచ్చు. ప్లాస్టిక్ కవర్లు వాడకంగా నిషేధించాలి. ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం ముద్దు.
1: ప్లాస్టిక్ గురించి చెప్పిన విషయాలు విన్నాం కదా. ఇప్పుడు సి విజయ్ కుమార్ చెట్టు పచ్చదనంపై పాట పాడతారు, మనం విందాం.
3: దైవాన్నే ముక్కాలంటే భూమాతకు దండాలెట్టు, అల్లాని చూడాలంటే ఆకాశానికి సలాము కొట్టు, జీసస్ని చూడాలంటే సిలువను చేసిన

0: పంచభూతాలే దైవాలన్నా. చెట్టు చేమ పెరిగిన కొండ, భూమాతకు పూల దండ, పచ్చని పైరు పట్టు చీర, వాగోవంక గజ్జల మూత, వసంతకాలం కోకిల కూత ఏరువాకిలో ఎద్దుల రంక, వసంతకాలం కోకిల కూత ఏరువాకిలో ఎద్దుల రంక. ప్రపంచానికి ప్రాణాలన్న పంచభూతాల దైవాలన్న, ప్రపంచానికి ప్రాణాలన్న పంచభూతాల దైవాలన్న. చుట్టూ చేమ పెరిగిన కొండ, భూమాతకు పూల దండ, పచ్చని పైరు పట్టు చీర, వాగోవంక గజ్జల మూత. సంస్కారము నీలో ఉంటే నమస్కారము నింగికి చేయు, ముందు చూపు నీలో ఉంటే నీట బొట్టును ఆదా చేయు. సంస్కారము నీలో ఉంటే నమస్కారము నింగికి చేయి, ముందు చూపు నీలో ఉంటే నీట బొట్టును ఆదా చేయు. ప్రాణాధారం కావాలంటే ఓ ప్రాణాధారం కావాలంటే భూమాతకు పూజ చేయి. మంచిని నీవు పెంచాలంటే పచ్చని చెట్లను పెంచబోయి, మంచిని నీవు పంచాలంటే పచ్చని చెట్లను పెంచబోయి. చెట్టు చేమ పెరిగిన కొండ, భూమాతకు పూల దండ, పచ్చని పైరు పట్టు చీర, వాగోవంక గజ్జల మూత.
1: చెట్టు పచ్చదనంపై పాట ఎంతో బాగుంది కదా. ఇప్పుడు పర్యావరణ నాశనమే ధరలు పెరుగుటకు కారణం అనే ఈ అంశంపై జీవి మణిదీప్, సి విజయ్ కుమార్, హారిక, వివేక్, అర్జున్ చిన్న నాటికను వినిపిస్తారు, విందాం.
2: ఏవండి, ఇంట్లో కూరగాయలు లేవు, కొంచెం బజారుకు వెళ్ళి తీసుకుని రండి.
3: అలాగే.
4: కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు.
3: ఏమయ్యా, వంకాయలు ఎంత కమ్ముతున్నావు?
4: కిలో 50 రూపాయలు అయ్యా.
3: అర కిలో ఇవ్వు. ఉల్లిపాయలు ఎంత కమ్ముతున్నావు అయ్యా?
4: కిలో 150 రూపాయలు అయ్యా.
3: ఏమయ్యా అంత చెప్తున్నావు, వద్దులే. ఆకుకూరలు ఎంత కమ్ముతున్నావు, కట్టెంత?
4: ఇక్కడే కదయ్యా ఉల్లిపాయలు, ఎక్కడికి వెళ్ళినా ఇదే రేటే ఉందయ్యా.
3: కట్టెంత అమ్ముతున్నావు ఆకుకూర?
4: కిలో 50 రూపాయలు అయ్యా.
3: వద్దులే అయ్యా, ఈ ధరలుంటే మేము కొనలేం తినలేం.
2: ఏవండి, ఎందుకు ఇంత తక్కువగా తెచ్చారు? ఒక వారానికి కూడా సరిపోవే.
3: ఏం చేయగలం, మన మధ్యతరగతి కుటుంబాలకి ఏమీ చేయలేం. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, దిగుమతి చేసుకోవడమే దీనికి ముఖ్య కారణం.
5: అసలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ధరలు పెరుగుతున్నాయి?
6: ఈ సమస్యలన్నిటికీ ముఖ్య కారణం కరువు. కరువు వలనే దిగుబడి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది.
5: అసలు కరువు ఎందుకు వచ్చింది? కరువు అంటే ఏమిటి, వివరించగలవా విజయ్?
0: కరువు అన్నది ఒక ప్రాంతంలో భూమి ఎండిపోయి పంటలు పండకపోవటమే కరువు అంటే అర్జున్.
3: అంతేకాదు అర్జున, ముఖ్యంగా వర్షాలు పడకపోవటం వల్ల కరువులు ఏర్పడతాయి.
5: నా బాల్యంలో బాగానే పడేవి కదా నాన్న, ఇప్పుడు ఎందుకు పడడం లేదు సరిగ్గా?
3: అవును, నీ బాల్యంలో బాగా పడేటివి, కానీ ఇప్పుడు పర్యావరణంలో పెరుగుతున్న కాలుష్యం, ఓజోన్ పొర నశించుట, చెట్లు నరికివేయటం వల్ల వర్షాలు పడటం లేదు.
0: అటవీ భూభాగం తగ్గటం కూడా ఒక ముఖ్య కారణమే కదా.
5: అసలు అడవి ఎందుకు తగ్గుతాంది అన్నయ్య?
0: మారుతున్న కాలం, పెరుగుతున్న జనాభా, సాంకేతిక అభివృద్ధి కొరకై అడవులను దహించేస్తున్నాం.
3: అందుకే మన పెద్దలు ఒక మాట అన్నారు, వృక్షో రక్షతి రక్షిత అన్నారు. అంటే వృక్షాన్ని రక్షిస్తే అది నిన్ను నీడలా తోడలా ఉండి నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతుంది.
5: సరే నాన్న, నేను కూడా చెట్టుని పెంచి నా స్నేహితుల్ని కూడా చెట్టుని పెంచామని ప్రేరేపిస్తాను.
3: ధన్యవాదములు.
1: నాటిక భలే బాగుంది కదా. ఇప్పుడు అమ్మ పైన పాటతో మన ముందుకు వస్తోంది జ్యోతి, విందాం.
7: సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడుల పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మా అమ్మా అమ్మా అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడుల పురుడు

మానవ చిరునామా సకల చల జీవ జాతులకు కులువురు తీరిన నీ రూపం నీ చనువల తుల్లన రాగం పంచి అమ్మతనం నీ జన్మగుణమ్మ.

ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి. తను అను నొప్పులతో భరించే మాతృమూర్తి. నీ పుట్టిన చిరునామాను చూ

0: సృష్టికి జీవం పోసిన దీరిందక్షరాల ప్రేమ, నీ గర్భగుడుల పురుడేసుకున్నది మానవ చిరునామా. ఒంటిల సత్తువ వంతువ చేసి నిత్తుటి చుక్కల చరముగ పోసి పసిబిడ్డలోని ప్రాణదీపాన్ని వెలిగించిన పని నావేని. ఉసురు వెళ్ళిపోతున్నగాని సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుణ పొడి చేసుకున్నది మానవ చిరునామా.
1: అమ్మ పైన పాట చాలా బాగుంది కదా. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గురించి కే జయశ్రీ, మైక్రోబయాలజీ విద్యార్థిని, కొన్ని వివరాలు అందిస్తారు, విందాం.
2: అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవం అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్వాతంత్ర సమరయోధులు. వారిలో తనదైన ముద్ర వేసి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకుందాం. భారతదేశపు మొదటి భారత ఉప ప్రధానమంత్రి పదవిలో ఆగస్టు 15, 1947 నుంచి May 27, 1950 వరకు కొనసాగారు. 1875 అక్టోబర్ 31 గుజరాత్ లోని నాడియాడ్లో జవేరిబాయ్ లార్లా పటేళ్లకు 4వ సంతానంగా వల్లభాయ్ పటేల్ జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరిలో సాగించారు. స్థానికంగా జరిగినను ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్ట తన భార్య అయిన జువేర్బాను పుట్టింటి నుంచి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904 ఆయనకు ఒక కుమార్తె మణిబెన్. 1906 దాహియాబాయి అనే కుమారుడు జన్మించారు. 1909 ఆయన భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నప్పుడు ఆమె మరణించిన వార్తను విన్నను ఆ కేసుని వాదించి గెలిచాడు. ఆ తర్వాత ఆ వార్తను ఇతరులకు తెలియజేశాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకుని రాద నిర్ణయించుకున్నాడు. 36 వయసులో ఇంగ్లాండ్కి వెళ్లి అక్కడ లండన్ లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 కంప్లీట్ చేయాల్సిన కోర్స్ ని 30 పూర్తి చేశాడు. అది క్లాస్ లో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మాబాద్ కి తిరిగి వచ్చి అనతి కాలంలోనే గొప్ప లాయర్ గా విశేష కీర్తిని ధనాన్ని అర్జించాడు. ఆయన ఎల్లప్పుడూ తెల్లదొరల సూటు బూటు వేసుకుని దర్జాగా తిరిగేవాడు. బారిస్టర్ పట్టా పుచ్చుకొని ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన వల్లభాయ్ పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనయ్యాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 బోర్డోలీలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది. 1931 కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం 1942 నాటికి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. అంబేద్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు. భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లభాయ్ పటేల్ నెహ్రూతో విభేదించారు. 1950 డిసెంబర్ 15 వల్లభాయ్ పటేల్ కన్నుమూశారు. ముంబైలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర సమరయోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య

0: లేకున్నను అతని ఘనకార్యాలు చేపట్టిన చర్యలు ఏనాటికి మరువలేనివి. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్టోబర్ 31 ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఆ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. గుజరాత్ లోని నర్మదా నది తీరంలోని సాధుబేట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్ట్ ని చేపట్టింది. ఈ విగ్రహం భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 31 అక్టోబర్ 2018 అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. 1991లో భారత ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తించి భారతరత్న బిరుదుని మరణానంతరం ప్రకటించింది.
1: వల్లభాయ్ పటేల్ గురించిన వివరాలు విన్నారు కదా. ఇప్పుడు
2: శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మదనపల్లిలో ఈ రోజు జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు ఖర్చేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ది చేస్తున్నామని, 600,000 ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: దేశంలోనే మైక్రో ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చాం. పంట కుంటలు, వాటర్ షెడ్ పథకాలు, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచ్లు, అనేక కార్యక్రమాలు అమలు చేసి జల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నాం. అంద్రీనీవా ఫేజ్ 2, GNSS, వెలుగొండ ఫేజ్ 2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వేదావతి లిఫ్ట్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
0: రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ రోజు జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు.

రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, యుద్ద సంకోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,

0: నా పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
1: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని, 62,000 ఎకరాల్లో 28,000 మంది రైతులకు లబ్ది చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని తెలిపారు. 5,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో అధునాతన క్రికెట్ స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్టేడియంను అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు, యువత క్రీడల్లో మరింత రాణించేందుకు వీలవుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో చెత్త కుప్పలు లేకుండా చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో 6 ప్లాంట్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరర్ధక ఆస్తులు లేదా వసూలు కాని రుణాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంకోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ 2018లో ఎన్పీఏల సంకోభం తీవ్రస్థాయిలో 11.18% చేరడంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. 4 R's వ్యూహంగా పిలువబడే ఒక విధానం ద్వారా మొండి బకాయిలను గుర్తించడం, బ్యాంక్రప్టసీ కోడ్ IBC ను ప్రవేశపెట్టడం, కొత్తగా మూలధనాన్ని అందివ్వడం, కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడం వంటివి జరిగాయి. ఈ ప్రక్షాళన దేశ ఆర్థిక రంగ స్వరూపాన్ని దశాబ్దాలలోనే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చింది. స్థూల నిరర్ధక ఆస్తులు 11.18% నుండి దశాబ్ద కాలంలోనే 1.80% తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల నుండి రికార్డు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంగా మాట్లాడుతూ,
2: బ్యాంకింగ్ సెక్టర్ ఏ ప్రకార అర్థవ్యవస్థ గ్రీడ్ హోతా 2014 ఫోన్ బ్యాంకింగ్ కా కాలఖండ్ థా. బ్యాంకింగ్ వ్యవస్థ కే సబ్ కర్తా ధర్తాఓ కో విశ్వాస్ మిలియా. రిఫార్మ్ కి ఆవశ్యకతా తి హిమ్మత్ కే సాథ్ రిఫార్మ్ కియే, పారదర్శి వ్యవస్థ బనాయి, ఢేర్ సారే బ్యాంకింగ్ రిఫార్మ్స్ హువే. और जो सरकारी बैंक दुर्बल हो चुकी थी, ठीक नहीं चल पा, उसको हमने बड़ी बैंक के साथ मर्जर कर दिया. अब उस बीमारी से बैंकों को मुक्ति मिली और बैंकिंग का जब स्वास्थ्य सुधरा तो लेन देन का कारोबार भी उनका बढ़ा, लोगों को पैसे मिलने लगे.
1: గాంధీ జీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆచరణీయమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ అన్నారు. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యాల పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం గత నెల 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్

0: 15,229.40 కోట్ల రూపాయల రుణ పంపిణీ, 82,639.56 కోట్ల రూపాయల రుణ నిల్వతో దేశంలోనే ముందంజలో నిలిచిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు తాత్కాలిక సహాయంగా మాత్రమే కాకుండా కుటుంబాల ఆదాయ అభివృద్ధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ, 7:15 పల్లె ప్రాంతాలు. శ్రీ ఎం నారాయణస్వామి గారు ఆలపించిన జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 బామ్మగారు బొమ్మల పెట్టె నాటకమిది, రచన జంధ్యాల గారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. రాత్రి 9:30 నాదస్వరం, శ్రీ ఎం శశిధర్ గారు. రాత్రి 10:00 ఏషియన్ గేమ్స్ విశేషాలు. 10:20 ఇంద్రధనస్సు, తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు.

ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:10 భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం. గానం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 6:30 విన్నదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ కె వెంకటకృష్ణారెడ్డి గారు. 6:35 సేద్యపు శుద్ధులు, జీవన ఎరువులు, వాటి ప్రాముఖ్యత అందిస్తున్నవారు శాస్త్రవేత్త డాక్టర్ పి దీప్తి గారు, ఉద్యాన శాస్త్రవేత్త వీరు. ఏడు 15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు గారు. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించిన వివరాలు మొదటి భాగం, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ రచన కెఎన్ రామకృష్ణ, 8:35 హలో బిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు, 9:30 ఏకచిత్రగానం మైత్రి మూవీ మేకర్స్ వారి ఉప్పెన చిత్రం నుండి పాటలు వింటారు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. రేపు మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు.

2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు, 2 గంటల 30 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5 గంటల 30 నిమిషాలకు పినాకిని స్త్రీల కార్యక్రమం. సులభ గణిత బోధన, శ్రీమతి ఎం సత్యవాణి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి వి పద్మలత. 6 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి, వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7 గంటల 45 నిమిషాలకు శ్రీమతి కె గాయత్రి ఆనంద్ గారు ఆలపించిన లలిత గీతాలు. 8 గంటలకు దార్శనిక భారత్, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8 గంటల 15 నిమిషాలకు అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 8 గంటల 40 నిమిషాలకు సినిమా పాట. రేపు రాత్రి 8 గంటల 45 నిమిషాలకు నాకు మనసుంది నాటిక, రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 16 నిమిషాలకు స్పాట్లైట్. రేపు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ, 10 గంటలకు ఏషియన్ గేమ్స్ విశేషాలు. 10 గంటల 20 నిమిషాలకు ఇంద్రధనస్సు. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్రసీమ. తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా ఎర్రమల్లెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆనంద్ గారు ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తర్వాత పాట విందాం, ఎవరి అతగాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చరణ్ శ్రీవర్ధిని ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

తరువాత పాటు విందాం. జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల.

ఇల్లు ఇల్లాలు చిత్రం నుంచి ఇప్పుడు పాట విందాం. పి శిశుల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

తరువాత పాట విందాం. దేవర చిత్రం కోసం శిల్పారావు ఆలపించిన పాట ఇది. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిరుద్ధ్.

సాంకేతిక కారణాల వల్ల దేవర చిత్రం నుంచి పాటను వినిపించలేదండి. చివరిగా విందాం ఆహుతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం మల్లెమాల, సంగీతం సత్యం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్దాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ద భూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తి గీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్కులో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీ ద్వారా ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచి పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాలకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్ టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈ రోజు కూడా పలు పతకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పతకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పతకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది.

0: మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు, ఇందులో జానపద గీతాలు విందాం. మనకు వినిపిస్తున్న వారు శ్రీ ఎం నారాయణ స్వామి గారు.

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు శ్రీ ఎం నారాయణ స్వామి గారు వినిపించిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం ఒక పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:45 కావస్తోంది. కొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: కార్యక్రమం మరికొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి. కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం వింటారు.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20లో తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా వెట్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ లో నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020లో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకు ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
2: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్ గా పెట్టి దాన్ని ప్రాక్టికల్ గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్ గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్ గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
2: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్ గా, లేకపోతే ఏ లాంగ్వేజ్ లు ఉంటే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్ లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్ కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది అనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడమైంది. అంటే ఆప్షన్స్ ఇచ్చారు, అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్ లో చదువుకుని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం, ఎవరికి ఏ స్టేట్ లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనీషియల్ ఏజ్ లో. తర్వాత పైకి క్లాసెస్ కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటర్, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
2: ఇంతకుముందు స్టడీస్ లెట్ ఉంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్ కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతా ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్ లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ. ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 అసెస్మెంట్తో ఏంటంటే టీచర్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులో ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే, దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక విధంగా ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేదే మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్ లో మార్పులు ఏమిటి?
2: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2 టెన్త్ లో బోర్డు ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్ లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది, ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్ కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్లకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్లకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా హైయర్ క్లాస్ కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి, కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలనుకుంటుంది?
2: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది, ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే అలా వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది, ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది, అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సులు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్ట్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తో ఏమవుతుందంటే మనం ఏం చదువుతున్నావో దాన్ని ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80%, 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం ప్రతి సబ్జెక్ట్, సైన్స్ స్టూడెంట్ అయితే సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్,

0: చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఎబో ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్ని కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సీ సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైల్లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఏపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు, అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏముంది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఏపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమంటన్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు, ఫీవర్ అవన్నీ ఉన్నాయి వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత
1: భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
2: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సర్, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ

0: ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
1: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్ లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎం లో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
0: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
1: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
0: సార్ మరి ఇప్పుడు కార్డ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: సార్ కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పీఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
0: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
1: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
0: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలేంటి
1: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
0: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్స్ ఫోన్ లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనం ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు
0: సులువుగానే. దరఖాస్తు
1: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు సచివాలయాల్లో కూడా, అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
0: సార్. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
1: సార్? మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళ ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
0: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు

0: రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
1: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంటయ్య వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
0: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
1: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు, మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతూ ఉంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
0: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
1: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా ఎఫ్డిపి ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
0: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలున్నాయి?
1: సార్, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటుంది సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్లి ఒక హెల్త్ వాళ్ళు అక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
0: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
1: టెలిమెడిసిన్ లాంటిది
0: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
1: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి

0: తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఈనాటి దార్శనిక భారత్ ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు.

జగదీశ్వర్ తమన్ వీరి కుటుంబ సభ్యుడు. వీరంతా కోరుతున్నారు ప్రేమనా గారి చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

తర్వాత పాట విందాం. దానవీర సూరకర్ణ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను వినిపించమని కోరుతున్నవారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం భైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బాబురావు, ధర్మారావు, రజని, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, లక్ష్మణరావు, స్వరూపారాణి, చంద్రగిరి, పాపారావు, కోటి, రాము, పైడితల్లి, రాజశేఖర్, రవికుమార్, ప్రసాద్, వెంకటరమణ, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, ఈశ్వర్రావు తదితరులు. మీ అందరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా విందాం. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ విరంత కోరుతున్నారు సూర్యుడు చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలింతవరకు అభిలాష ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్యదేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. వార్తల వివరాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ సీనియర్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా నివాళి అర్పించారు. దుబాయ్ నుండి టెల్ అవివ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణంలో కో పైలట్ చేసిన దాడిని ఎదుర్కొని 180 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచ్చార్ ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. నరేంద్ర మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యావత్ దేశం ఆయన కోసం ప్రార్థిస్తోందని పేర్కొంటూ కెప్టెన్ స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడాయని అన్నారు. భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారని దేశం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచ్చార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన విధానం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. డిజైన్ నుండి పూర్తయిన వస్తువుల వరకు భారత్ తయారీ విలువ గొలుసులను నిర్మిస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ సామర్థ్యం దేశీయ ప్రపంచ అవసరాలను తీరుస్తుందన్నారు. కాగా G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా పీయూష్ గోయల్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో చర్చలు జరిపి ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. జపాన్లోని ఇచినగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 13వ రోజైన ఈరోజు భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో 6 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ పురుషుల 65 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా ఫైనల్లో చైనీస్ తాయ్పీకి చెందిన నీన్ చిన్ చెన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 80 కిలోల విభాగంలో ఫైనల్లో అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీలో మహిళల రిక్వర్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో 16 స్వర్ణ, 25 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్చ భారత్ దార్శనికతకు పరిశుభ్రత కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా డాక్లోని గ్రే గేట్ వద్ద ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న జవహర్ ద్వీప్ మెరైన్ ఆయిల్ టెర్మినల్ను ప్లాస్టిక్ రహిత ఆయిల్ టెర్మినల్గా ప్రకటించారు.

0: ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అవిశ్రాంత కృషిని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శాంతికి ఒక విశ్వసనీయ దేశంగా మారిందని చాటి చెబుతున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అశాంతి నెలకొన్న సమయాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు యుద్దభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే లభిస్తాయన్న సందేశాన్ని ప్రధానమంత్రి అందించారని చెప్పారు. విపత్తుల వంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ సహాయం అందించడానికి ముందుకొచ్చిందని, ఇది వసుధైవ కుటుంబకం అనే భారత సాంప్రదాయానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిందని అమిత్ షా వివరించారు. వైద్య రంగంలోని అన్ని ప్రత్యేక విభాగాలలో రోబోటిక్స్ కీలక సాధనంగా మారబోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలియజేస్తూ,
1: Robotic science is not a specialty per se. Today you are organizing a conference on robotic surgery, tomorrow they can have a conference on robotic medicine as well. Even cardiologists are practicing with robots. So we look at it in that way, and we will have to adopt it if we have to keep pace with the time just as. And it's going to be a very beautiful, wholesome ecosystem where you have genetically driven solutions.
0: వందే భారత్ రైలు చీనాబ్ అంజీ వంతెనలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటడం ద్వారా రైల్వే ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ అంజీ వంతెనను గంటకు 100 కిలోమీటర్ల వేగం నిహాల్ సెక్షన్లో గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలో కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఖాదీ మహోత్సవ్ను ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా వర్తించే ఒక ప్రత్యేక రాయితీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన 12-13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ వ్యాపారం 2 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించి ఒక నూతన చరిత్రను సృష్టించిందన్నారు. ఖాదీ నేడు యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిందని పేర్కొంటూ, అభివృద్ది చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఖాదీ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేస్తుందని, రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్య దేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం కెవి మహాదేవన్.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం బామ్మగారు బొమ్మల పెట్టే నాటిక.

0: రచన జంధ్యాల గారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, బామ్మగారు బొమ్మలు పెట్టే నాటిక, రచన జంధ్యాల. ఇందులో కనకం శ్రీమతి విబి కనకదుర్గ, కనకం భర్త శ్రీ నండూరి సుబ్బారావు, బామ్మగారు శ్రీమతి ఎం నాగరత్నమ్మ, విష్ణుమూర్తి శ్రీ వెన్నకోట విజయరామ్, కృష్ణుడు చిరంజీవి ఎన్వి కృష్ణమోహన్, పాప చిరంజీవి బి నాగవల్లి పాల్గొన్నారు. బామ్మగారు బొమ్మలు పెట్టే.
2: కూరల మార్కెట్ రైల్వే క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకుని మిమ్మల్ని అందరినీ ఆ ప్లాట్ఫామ్ మీద తోలితే నాలుగు డబ్బులైనా వస్తాయి.
3: అదేమన్నమాటరా అబ్బిగా, పిల్లా పీసు ఉన్న తర్వాత ఇంట్లో సందడి ఉండదు. అందులోనూ ఇవాళ ఎటువంటి రోజు? విష్ణుమూర్తేరా వచ్చేది?
2: నా శ్రద్ధం అమ్మా, నేను మాట్లాడేది ఫోటోగ్రాఫర్ విష్ణుమూర్తి గురించి కాదమ్మా, ఆ దేవుని గురించి. ఆయనే దిగబడ్డా ఇంత హంగామా ఉంటది ఏ కొంపలోను.
3: ఏమిటి
2: వేయించండి, లేకపోతే ఒక మైక్ ఎట్టుకుని గంటల లెక్కన రిక్షా బేరవాడి టమ్కేసిరాపో.
3: చాలెదురు హాస్యం. అబ్బాబాబా, ఇప్పుడు ఎలా అండి, అవతల ఒంటి గంట అయిపోయింది, చప్పున బజారండి కొనుక్కొద్దురు.
2: బాగుంది, చాలా బాగుంది. నువ్వెక్కడో పెట్టేసి మర్చిపోయినప్పుడల్లా ఎంత కొనుక్కురావడానికి మన దొడ్లో నోట్ల చెట్లు గాని పాతాడా మీ నాన్న. ఓరి భగవంతుడా కృష్ణమూర్తి. నువ్వు కదా కృష్ణ పద్బాంధవా, ఒక్క పిల్లానికే పౌడర్ కొనలేక నేను చూస్తుంటే 8 మందికి హోల్సేల్ గా ఎలా కొన్నావయ్యా తండ్రి పౌడరు?
3: పోన్లేండి, పలానాయన పిల్లం పౌడర్ రాసుకోకుండా ఫోటో దిగిందని మిమ్మల్ని ఆడిపోసుకుంటారు నలుగురును.
2: మా మగాళ్ళలో అలా ఆడిపోసుకోటాలు నీళ్లు పోసుకోటాలు ఉండవే. అయినా నువ్వు పౌడర్ రాసు దిగావో సెంటు పూసుకు దిగావో చెప్పడానికి ఫోటో వాసన గట్రా వస్తుంది అనుకున్నావా ఏటే? చూడు, పౌడర్ దెబ్బ దొరకపోతే ఒక పాత బ్లేడ్ పుచ్చుకుని గోడ గీకి కాస్త అప్సొందని రాస్తూ.
3: అంతేనండి అంతే, మీకంతా వేళపడమే. అమ్మా,
2: కర్మగాలి ఫోటో ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు రా, గుర్తొచ్చింది జన్మలో ఇలాంటి పిచ్చి వేషాలు అయినా.
4: నాన్న నాన్న, ఫోటోలో నేను క్రికెట్ బ్యాట్ తో పడుతున్నా, ఒక బ్యాట్ కనుక్కుంటాం, డబ్బులు ఇవ్వండి.
2: డబ్బులు కావాలా? క్రికెట్ బ్యాటా టెన్నిస్ ర్యాకెట్? ఇంకా నయ్యం, ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ తో సహా ఫోటో దిగుతాను, రైలు ఛార్జీలు పెట్టి పిలిపించుకున్నావు కదా గారిని.
4: చూడగా అమ్మా నాన్న.
3: ఒరే అబ్బిగా.
2: ఏం తల్లి, మళ్ళీ ఏం డౌట్ వచ్చింది?
3: చిన్నదాని లోపల లాగు కనిపించటం లేదురే.
2: లోపల లాగు కనిపించటంలా, పైన గౌన్ దుడిగారు కదటి, లోపల లాగు ఎలా కనిపిస్తుంది?
3: అబ్బాబ్బా అది కాదురా, ఎక్కడో పోయింది అసలు.
2: అయినా ఇప్పుడు ఆ లాగు దేనికి?
3: అదేమన్నమాటరా, ఫోటోగ్రాఫ్ లో పడొద్దు.
2: కర్మ ఫోటోలో అమ్మా లోపల లాగు. నువ్వు నిన్న మధ్యాహ్నం తన తోటకూర పులుసు కంది పచ్చడి ఇవన్నీ పడవు తల్లి.
3: ఏమండి?
2: ఏమిటండి?
3: ఇదిగో ఈ ఆకుపచ్చ చీర కట్టుకుంటే బాగుంటుందా, ఈ గళ్ళ చీర కట్టుకుంటే బాగుంటుందా చెప్పండి తొందరగాను.
2: అసలు ఏమి కట్టుకోకుండా ఉంటే మరీ బాగుంటుందండి. ఇదిగో ఇది నా లుంగి, ఇది తప్ప మరేదైనా కట్టుకో, నాకు అభ్యంతరం లేదు.
3: పలకరిస్తే చిరాకేటండి మరీను?
2: లేకపోతే ఏమిటో ఈ హడావుడి, మన పెళ్లికే ఇంత హడావుడి జరిగినట్టు గుర్తులేదు నాకు. ఫోటోలో ఆరోగ్యంగా పడాలని నిన్న మటుకు నిన్న 4 లీటర్ల పాలు కొని గడ్డబరికి వేసుకుని తిన్నారు. పొద్దుటి నుంచి గడియారం దగ్గర పెట్టుకుని లెక్క ప్రకారం 2 నిమిషాలకోసారి చొప్పున సబ్బు అరిగిపోయేలాగా మొహం రుద్దారు. బూర్ది గుమ్మకాయంత రంగు వచ్చేలాగా అంగుళ మందార పౌడర్ కొట్టారు. బట్టలు తడిసి ముద్దయ్యేలాగా సెంటు పూస్తారు. ఇదిగో ఏమేవ్, ఇలా అయితే ఒక్క ఫోటో తీయించుకుని ఆ కాపీ వెనకాలే ఎంత చక్క సాంబశివరావు ఐపీ అని పెయింట్ చేసుకుని కొట్టు ముందు తగిలించుకోవాలి నేను.
3: ఊరుకోండి, అబద్ధంసం మాటలు మీరును. మన పెళ్ళయ్యాక ఒక్క ఫోటో అయినా దిగిన పాపన పోయామా మనం? ఇన్నేళ్లకు మొదటిసారిగా ఓ మంచి ఆలోచన వచ్చింది, ఒప్పుకున్నారు. ఎలాగా దిగుతున్నాం కదా, కాస్త అందంగా దిగితే తప్ప.
2: తప్ప తప్పున్నారా, నాకు గనక కోపం వచ్చిందంటే అసలు నేను మనిషిని కాదు తెలుసా?
3: ఆ కోపం రావాలా ఏమిటిలేండి, మళ్ళీ
2: ఫోటోగ్రాఫర్ని రావద్దని కౌరు పెడతాను అంతే.
3: అబ్బి
2: ఏమిటి,
3: ఫోటోగ్రాఫ్ పంతులు ఇంకా రాడేరా, మర్చిపోయాడేమో, ఓసారి వెళ్లి రారాదు.
2: అమ్మా ఇప్పుడు టైం 1 గంటనే బాబు అయింది, వాడు వస్తానని 4 గంటలకి, మరీ ఎంత తొందర అయితే అనగమ్మా.
3: 4 గంట ఎంత, గిర్రున తిరిగి నిమిషంలో చక్కారాదు, మన పనులే మిగిలిపోతాయి. కనకం చంటాడు, మట్టిలో పొల్లాడు వచ్చినట్టున్నాడు, కాస్త చూసిరా.
2: పొల్లాడు వచ్చాడా? మన ఆయనే మట్టిలో పొల్లాడా, బాగుంది. అంతా తాతగారి పోలిక, క్షణం తీరిక దొరికితే చాలు, మట్టిలోనో మురుగుంటలోనో రెస్ట్ తీసుకోవటమే.

0: నాన్న అనక్కర్లేదు, పేరు వరాహమూర్తి అనేగా మీరు చెప్పటం.
1: మీ నాన్నని విడిగా మళ్ళీ అనాలి కూడానా? సర్లే నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు ముందు.
2: అబ్బే బొమ్మలు పెట్టి ఎంత ఉంటుందిరా?
1: ఎంత అంటే ఓ రూపాయనో రెండు రూపాయలు ఉండకపోదు. చంటాడి కొన్నాగా మొన్న.
2: అబ్బా అది కాదురా, ఫోటోగ్రాఫ్ పంతుల దగ్గర ఉండే పెట్టే.
1: చంపేపో కెమెరానా? ఉంటుంది ఓ 200 300.
2: అబ్బో అంతుంటుందా? కానీ ఒరే అబ్బి, ఆ పెట్టె ఒక్కటి కొనుక్కుంటే ఎంచక్క మనింట్లోనే రోజు రోజు ఫోటోగ్రాఫ్లు తీసుకోవచ్చు. ఏమంటావు?
1: ఏమంటాను, దయ్యించి మీరంతా కలిసి నా ప్రాణాలు కొరకద్దు అంటాను.
2: చాలేరా, మాట మాట్లాడితే చిర్రు బుర్రూ అంటుంటే ఎలా సచ్చేది? అయినా నాకెందుకు గొడవ?
1: ఒరే శ్రీకృష్ణ, నీకు పరీక్ష పెడుతున్నానరా బాబు. 8 మంది పెళ్ళాలు వేసుకుని ఏది ఒక్క గ్రూప్ ఫోటో దిగు చూద్దాం.
3: 8 మంది పెళ్ళాలు కాదు నాన్న, 8 క్రికెట్ బట్టలతో ఫోటో దిగుతా.
0: ఏమండి ఏమండి?
1: ఏంటి
0: తలపిన్నులు కనిపించాయా?
1: ఇప్పుడే అలా రోడ్డు మీద షికారుకి వెళ్ళే.
0: అబ్బా చెప్పండి.
1: నాకేం తెలుసునే, నేను మాత్రం పెట్టుకోలేదు. అయినా అవి నీకు దేనికి?
0: అదేమిటండి తలలో పెట్టుకోవడానికి?
1: అసలు నీకు తల అనే పదార్థం ఉండి అడిస్తే కదా పిన్నులు పెట్టుకోవడానికి.
0: అగోరిచ్చినట్టే ఉంది సాహసం. ఏమండి
1: ఏంటండి,
0: రిస్ట్ వాచ్ ఎవరు పెట్టుకు దిగుతాను?
1: అలాగే అలాగే, ఇందా రిస్ట్ వాచ్. నా పెట్టులో ప్యాంటు షర్ట్ కూడా ఉన్నాయి, వేసుకో చాలా బాగుంటావు.
0: అలాగేనండి వస్తాను మరి.
1: సరే, ఆ బల్ల మీద జంగిడీలో పూల దొంతర్లు కనిపిస్తున్నాయి, దేనికి అవి?
0: తల్లో పెట్టుకోవడానికి.
1: తల్లో పెట్టుకోవడానికే? చూడమ్ముడు, ఆ పూలన్నీ తల చుట్టూ చుట్టుకుని నువ్వు గనక దిగినట్టుంటే ఫోటో, పొరపాటున ఏ పేపర్ వాడికో దొరికిందనుకో, వెంటనే వాడు బ్లాక్ తీయించి నల్ల బోర్డర్ వేసి పేపర్ లో అచ్చు వేయించేయగలవు. నిర్యాణం అని హెడ్డింగ్ పెట్టి చూడు. తల్లో 3 మాల, 2 గులాబీ పూలు తప్ప మరి ఏ చెత్త ఉండడానికి వీలేదు. వెళ్ళ.
0: ఇదేమిటండి పూలు పెట్టుకోవడానికి కూడా?
1: చెప్పినట్టు చేయబాయ్, వెళ్ళకండి. చెయ్
4: సామూర్తి గారు, సామూర్తి గారు.
5: నాన్న నాన్న, ఫోటోగ్రాఫర్ వచ్చేసాడు.
1: వచ్చేసాడా? నా తల్లి అమ్మయ్య విష్ణుమూర్తి వచ్చావా నాయన? ఆ గరుడ వాహనం ఏది? అదే నీ బ్రేకులు లేని సైకిల్. ఏం అప్పుడే వచ్చేసావు నాన్న?
4: ఏం లేదు, అవతల ముసురు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి, అంచేత తందరాళ్లే తీసేద్దామని. రెడీయేనా అందరూ?
1: ఆహా, 2 యుగాలు టైం ఇచ్చినా మా వాళ్ళు రెడీ కాలేరు. అమ్మా వచ్చే కరగం, పాపాయ్ వచ్చే, బాబు త్వరగా తెవండి, విష్ణుమూర్తి గారు వచ్చేసారు.
2: వచ్చావా బాబు? ఏమేం కనకం, ఫోటోగ్రాఫ్ పంతులు గారు వచ్చేసాడే. కానీ కానీ
5: నానమ్మ నానమ్మ, నిన్ను నాన్న వల్ల కూర్చోవద్దు.
3: నాన్న దగ్గర నేను కూర్చుంటా, కావాలంటే చల్ల నువ్వే కూర్చోబెట్టుకో.
1: చూడరా ఇది వరుస విష్ణుమూర్తి, ఈ ఇల్లు ప్లాట్ఫారం చేసేసి వీళ్ళు కాఫీలు టిఫిన్లు అమ్మేస్తున్నారు పొద్దుట్టించును.
4: అంతేలేండి, మనకి ఫోటోలు అంటే లెక్కండదు, కానీ ఆడవాళ్ళకి అదో పెద్ద విషయం. దాని గురించి 2 రోజులు కూడా నిద్రపోరంటే నమ్మండి.
0: ఏమండి ఆయన ఒక్క 2 నిమిషాలు ఆగమనండి, మొహం రుద్దుకుని వచ్చేస్తాను.
1: అలాగే అలాగే, అదయ్యా విష్ణుమూర్తి మొట్టమొదటి కార్యక్రమం. ఆ తర్వాత స్నో, దాని మీద పౌడర్, దాని మీద కాటిక, దాని మీద కుంకం, వగైరా వగైరా వగైరా, ఇవన్నీ అలంకరించేసరికి 2 గంటలు. ఈలోగా మీరు 10 మంది మగాళ్ళకు ఫోటోలు తీయనవచ్చు, కడిగేసి ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చేయనవచ్చు.
4: మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది సార్ మీలో.
1: త్వరగా పెళ్లి చేసుకున్నాయన, నీకు వస్తుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్. పెళ్ళం బిడ్డలు పీకు తినేస్తుంటే మగాడు బతకడానికి అత్యవసరమైనటువంటి కలరా బాబు ఇది, లేకపోతే మనం వాళ్ళతో పాటు ఏడ్చేస్తూ హడావుడి పడుతూ బతకాలి.
2: బాబు నేను తయారైపోయాను.
1: అమ్మయ్యా ఒరే పెద్దారా, బామ్మ తయారని చెప్పి బోర్డు పెట్టరా, భోజనం తయారన్నట్టుగా
3: బయట గోడ కట్నా నాన్న.
2: నిజంగా వాడు అన్నంత పని చేయగలడురా బాబు. బాబు బొమ్మలు పెట్టేది?
1: కంగారు పడక నాయన, బొమ్మలు పెట్టా అంటే ఆవిడ పరిభాషలో ఆ పదానికి అర్థం కెమెరా అని.
4: చంపేశారండి, ఇదిగోండి.
2: ఇదేం పెట్టయ్యా, ఇందులో మా సంటాడే పట్టడే.
1: అమ్మా కెమెరా అంటే ఆ పెట్టెలో అందరినీ పడేసి పచ్చడి చేసి కాగితం మీద అచ్చుగుద్దుతారనుకున్నావు ఏంటే మట్టి వినాయకుడిలాగా? అది చిన్న ఫోటోలు తీసినా పెద్ద ఫోటోలు తీసినా ఆ తర్వాత కావాల్సినంత పెద్ద వాటిని చేసుకోవచ్చు.
2: అదేమన్నమాటరా, మీ నాన్నగారు నేను దిగినప్పుడు ఎంచక్క పెద్ద పెట్టెలో దిగాం కాదు?
4: అమ్మా ఇదివరకు అలాగే ఉండేవి బామ్మగారు, ఇప్పుడు ఆకారం తగ్గింది, కానీ వాటికంటే ఇవే మంచివి.
2: అదేం కుదరదు. ఇదో ఫోటోగ్రాఫ్ పంతులు, మమ్మల్ని మోసం చేయబాక. మేం మొత్తం 5 ఇంత చిన్న పెట్టెలో ఎట్టా పడతాం? డబ్బు పుచ్చేసుకున్నాక అందరూ పట్టలేదండి అని ఏ ఒక్కరి ఫోటోగ్రాఫ్ తెచ్చి చేతిలో పెడదామని వేస్తున్నావు.

0: అవే సారు. ఫోటోగ్రాఫ్ల విషయం నాకు తెలుసునయ్యా.
1: ఆగవే గొడవ, నువ్వు నీకేమి తెలీదు.
2: బామ్మగారు, మీ యావమ్మందిని ఫోటోలు తీసి మీకు చూపించే పూచి నాది. మీ అందరూ మూకుమ్మడిగా దీనిలో పడిన పక్షాన నా పీక కోసి మీ పాదాల దగ్గర పెట్టి మరిగిపోతాను.
3: తల్లి, 3 నెలల తర్వాత వచ్చిన మాటి బేరం పోగొట్టం. నీ కాళ్ళ
4: బామ్మగారు బొమ్మలు పెట్టే నాటిక విన్నారు. రచన శ్రీ జంధ్యాల గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

తరువాత ఒకపరి ఒకపరి, కరహర ప్రియరాగం, ఆదితాళం, శ్రీ అన్నమాచార్య కీర్తన.

చివరిగా దేవాది దేవ సునోద వినోదిని రాగం ఆదితాళం, రచన మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం శశిధర్ గారిచే నాదస్వరం విన్నారు.
1: ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ నేటి హైలైట్స్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రంలో ఉండి.

ఇంద్రధనస్సులో తర్వాత పాట విందాం. దొంగాట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం రమణీ భరద్వాజ్.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. ధర్మతేజ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం విద్యాసాగర్.

తర్వాత పాట విందాం. ఎలా చెప్పను చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట. సాహిత్యం శ్రీవణిల, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఈతరం ఇల్లాలు చిత్రం కోసం కెజె యేసుదాస్, పి సుశీల్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో చివరిగా విందాం దొంగమొగుడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం సురవేణిల, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపుదయం 6:10 భక్తి రంజన్ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. గానం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 6:30 శ్రీ కె వెంకటకృష్ణారెడ్డి గారు వినిపించే వినదగు మాట. 6:35 సేద్యపు శుద్ధులు, జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ పి దీప్తి గారు అందించే వివరాలు. 7:15 హేమావతి ప్రపాత